శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 20 రోజు, క్రైస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 11వ తేదీ శనివారం శుభోదయం.

నిత్య సంతోషిని ఆలపించిన దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మన కసిపట్లు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మరింతవరకు శ్రీ పివి అనంతసేనం బృందమాల పించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సూక్తి సుధా. ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ టి సురేష్ బాబు గారి సూక్తి సుధా.
1: భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం మాట. అన్ని జీవరాశుల్లో కేవలం మనిషి మాత్రమే మాట్లాడగలడు. మాట ఒక అద్భుతమైన ఆయుధం. మనం మాట తీరుతోనే ఆత్మీయతలను, అనుబంధాలను పెంపొందించుకోవచ్చు, తెంపుకోనూ వచ్చు. శత్రుత్వమైనా మైత్రి అయినా ఆధారం మాటనే. కత్తిలాంటి ఆయుధాల కన్నా అతి క్రూరంగా హింసింపవచ్చు. నిజానికి కత్తికి ఒకవైపే పదును, కానీ మాటకు రెండు వైపులా పదునే. అందుకే మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలు జారితే తీసుకోవచ్చు, కానీ మాట జారనేని మరి తీసుకోలేము అన్నారు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని సామెత. ఇక్కడ నోరు అన్నది మాటకు పర్యాయ పదం. మన మాట తీరు ఎంత బాగా ఉంటే మన చుట్టూ ఉన్న వారితో మనకు బలమైన స్నేహం ఏర్పడుతుంది. లక్ష్మీ.

ధ్రువం అని శుభాషితం. అంటే సరి అయిన సరళమైన మంచి మాట తీరు తెలిసిన వారికి సంపదలు స్నేహితులు కలుగుతారు. అలా కాక దురుసుగా పరుషంగా హృదయ ఛేదనం చేసే మాట తీరు గలవారికి కారాగారము మరణము కలుగుతాయి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః అని ఆర్యోక్తి. సత్యమే మాట్లాడాలి, ప్రియంగానే మాట్లాడాలి. అయితే మనస్సుకు కష్టాన్ని కలిగించే సత్యాన్ని మాట్లాడకూడదు. అలాగే మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది కదా అని అసత్యాన్ని మాట్లాడరాదు. అంతేకాదు ప్రియంగా మాట్లాడేవారిని మెచ్చుకుంటారని నన్నయ్య అంటే మహాకవి తిక్కన ఇంకా గడుసుగా, ఎదరికి హితమును ప్రియమును మదికింపుగానుగాక పలుకు మాటలు పెక్కై యొదవినను లెస్స అటుగాక ఇది అది అనక ఊరకునికి ఎంతయునొప్పున్ అంటాడు. అంటే ఎదుటికు వారికి మేలును సంతోషాన్ని మనస్సుకు ఇష్టాన్ని కలిగించే మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చునని, అలా కానప్పుడు మౌనంగా ఉండటం మంచిదని అర్థం. మాట్లాడే సమయంలో మనం ఉపయోగించే భాష మాత్రమే కాక మాట్లాడే తీరు ప్రధానం. శ్రీరామునికి గల విశేషణాలలో స్మితపూర్వ భాషి అనేది ఒకటి. అంటే పలుకరించటానికి ముందు చిరునవ్వు ఉంటుంది అని భావం. చక్కగా మాట్లాడటం అనేది ఒక కళ. కొందరి మాటలు మంత్రాల్లా పనిచేస్తాయి, ఇంకా ఇంకా వినాలనిపిస్తాయి, హృదయానికి హత్తుకుంటాయి. సమయము సందర్భం చూసుకొని తగిన విధంగా మాట్లాడాలి.

0: అదే పండిత లక్షణం. పని సఫలం కావడానికైనా విఫలం కావడానికైనా మాట తీరే కారణం. పౌరుష్యం అనృతం చైవ పైశూన్యం చాపి సర్వశః అసంబద్ధ ప్రలాపంచ వాంగ్మయం స్వాచ్యతర్విదం. మాటలు నాలుగు రకాలుగా ఉంటాయని, పరుషత్వంతో కూడినవి, అసత్యమైనవి, చాడీలు, అసంబద్ధ ప్రలాపాలు అని. వీటిని వదిలిపెడితే మాధుర్యము ప్రియత్వము వస్తాయని భావం. మాట తీరు తపస్సు లాంటిది అంటుంది భగవద్గీత. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవా వాంగ్మయం తప ఉచ్యతే. అలజడి లేకుండా సత్యాన్ని ప్రియాన్ని హితాన్ని మాట్లాడటమే వాగ్రూపమైన తపస్సు. అందరం ఆ తపస్సును ఆచరిద్దాం, ఫలాన్ని పొందుదాం.
1: డాక్టర్ టి సురేష్ బాబు గారి సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. పొలం పనులు. ఓహో

పాడి పరిశ్రమలో విజయం సాధించాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం తప్పనిసరి. అందులోనూ చూడి పశువుల యాజమాన్యం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈనిన తర్వాత పాలిస్తుంది. కృత్రిమ గర్భధారణ చేసిన 60 రోజులకు తప్పనిసరిగా చూడి పరీక్ష చేయించాలి. తిరిగి కట్టుకు రానంత మాత్రాన పశువు చూడిది అనుకొని పరీక్ష చేయించడం మరవకూడదు. ముందుగా చూడి పరీక్షలు నిర్వహించడం వల్ల ఒకవేళ చూలు లేకపోతే కారణాలు తెలుసుకొని చికిత్స చేయించవచ్చు. కృత్రిమ గర్భధారణ చేయించిన తేదీని రాసిపెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తించుకోవడం వల్ల సకాలంలో చూడి పరీక్ష చేయించవచ్చు. పశువు ఈనబోవు సమయాన్ని అంచనా వేయవచ్చు. ఆవుల్లో గర్భధారణ కాలం 9 నెలలు లేదా 270 నుంచి 290 రోజులు. అదే గేదెల్లో 10 నెలలు లేదా 310 నుంచి 330 రోజులు. కాబట్టి నెలలు నిండిన తర్వాత ఆ పశువును జాగ్రత్తగా చూస్తూ ఈనుటకు తగిన ఏర్పాట్లు చేయుటకు వీలవుతుంది. చూడి పశువుల యాజమాన్యం చూసినట్లయితే చూడి పశువులను ఎక్కువ దూరం నడిపించరాదు, పరిగెత్తించకూడదు, ఎత్తు ప్రదేశాలకు వెళ్ళనివ్వరాదు, బరువులు మోయించడం కానీ ఇతర వ్యవసాయ పనులు కానీ చేయించకూడదు. అలా చేస్తే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. పశువు 3-6 మాసాల చూడి సమయంలో నట్టల నివారణ మందులు ఇవ్వాలి. పశువు ఈనటానికి 4 రోజుల ముందు నుంచి పొదుగును మృదువుగా మర్దనా చేయాలి. దీనివల్ల పొదుగు బాగా పెరుగుతుంది.

అవకాశం ఉంటుంది. పశువు 3-6 మాసాల చూడీ సమయంలో నట్టల నివారణ మందులు ఇవ్వాలి. పశువు ఈనటానికి 4 రోజుల ముందు నుంచి పొదుగును మృదువుగా మర్దన చేయాలి. దీనివల్ల పొదుగు బాగా పెరుగుతుంది. పాల ఎగసేపును కూడా నివారించవచ్చు. పశువు ఈనుటకు 45 నుంచి 60 రోజుల ముందు పాలు పితకకుండా వట్టి పోనివ్వాలి. దీనివల్ల పొదుగులోని పూర్వ కణజాలం నశించి కొత్త కణజాలం ఏర్పడుతుంది. ఈనిన తర్వాత పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. పశువు నిండు చూలుతో ఉన్నప్పుడు మేతకు బయటకు పంపించరాదు. చూలుతో ఉన్న పశువులను ఎదలో ఉన్న ఇతర పశువులు కానీ ఆబోతులు కానీ ఎక్కకుండా చూడాలి. చూడీ పశువులను ఇతర పశువులతో కలపకుండా విడిగా ఉంచాలి. అక్కడ నేల జారే విధంగా ఉండరాదు. చూడీ పశువులు బయటకు వెళ్ళే మార్గం విశాలంగా ఉండాలి. ఇక చూడీ పశువుల మేపు చూసినట్లయితే పచ్చిమేత సమృద్ధిగా ఇవ్వాలి. చూడీ దశలో పశువుకు దాని శరీర పోషణ, గర్భంలోని పిండం అభివృద్ధికి కూడా పోషక పదార్థాలు అవసరం. ఈ దశలో అదనంగా మేత దానా ఇవ్వాలి. చివరి 2 మాసాల చూడీలో పశువుకు 1 కిలో దానా, 30 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం అదనంగా ఇవ్వాలి. ఈనబొవ్వు పశువుల్లో కనిపించే లక్షణాలు చూసినట్లయితే నెలలు నిండిన పశువు నెమ్మదిగా నడుస్తుంది, పొదుగు బాగా పెరుగుతుంది. తొలిచూలు పశువుల్లో పొదుగు 4వ నెల నుంచే పెరగటం ప్రారంభిస్తుంది. పొదుగును గమనించడం ద్వారా పశువు చూడిదని గ్రహించవచ్చు. 6వ నెల నుంచి పొదుగు పెరిగి విశాలమవడం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అదే పలు ఈతల పశువుల్లో ఈనటానికి 2 వారాల ముందు మాత్రమే పొదుగు పెరుగుతుంది. తొలిచూలు పశువుల్లో 4వ నెల నుంచే చన్నులు పిండినప్పుడు జిగురుగా తేనె వంటి ద్రవాన్ని గమనించవచ్చు. ఇది పశువు ఈనే ముందు పసుపు పచ్చని ముర్రపాలుగా మారుతుంది. పశువు ఈనటానికి 1 రోజుల ముందర మడి పెంచుతుంది. ఇలా 2 నుంచి 6 ఇంతల వరకు పెరుగుతుంది. మక్కులు జారుతాయి. ఆహారం తీసుకొనుట మందగిస్తుంది. నాడీ కొట్టుకోవడం, శ్వాసక్రియ వేగం పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత 1 నుంచి 2 డిగ్రీ ఫారెన్హీట్ తగ్గుతుంది. హార్మోన్లలో మార్పు వల్ల గర్భద్వారం మెత్తబడి తెరుచుకోవటం మొదలవుతుంది. ఈనేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. నెలలు నిండిన పశువు సరిగ్గా ఏ రోజు ఏ సమయంలో ఈనుతుందో చెప్పలేం. కానీ సాధారణంగా పశువుల్లో రాత్రివేళ లేదా తెల్లవారుజామున ఎక్కువగా ఈనడం గమనించవచ్చు. ఈనే లక్షణాలు కనిపించిన వెంటనే పశువును వేరే పాకలో శుభ్రమైన వరిగడ్డి పరిచి ఉంచాలి. రాత్రివేళ తరచూ గమనిస్తూ ఉండాలి. లేకపోతే అప్పుడు పుట్టిన దూడను కానీ లేదా మాయను కానీ కుక్కలు లాక్కెళ్ళి పోయే ప్రమాదం ఉంది. లేదా మాయను తల్లి పశువు తినివేయడం కూడా జరగవచ్చు. సాధారణంగా పశువులు ఈనేటప్పుడు ఎటువంటి సహాయం లేకుండానే ఈనుతాయి. అయినా కనిపెట్టుకొని ఉండటం వల్ల ఒక్కోసారి దూడ అడ్డం పడినప్పుడు లేదా వెనక కాళ్ళు వచ్చినప్పుడు వెంటనే పశువైద్యుని సహాయం తీసుకొని దూడకు తల్లికి ప్రాణాపాయం లేకుండా చూడవచ్చు. నొప్పులు మొదలైన 2 గంటల్లోగా పశువు ఈనాలి. ఒకవేళ ఈనకపోతే పశువైద్యుణ్ణి సంప్రదించాలి. అంతేకాని దూడను లాగటానికి ప్రయత్నించకూడదు. ఇతరులను చేతులు పెట్టనివ్వరాదు. ముందరి కాళ్ళు తల బయటికి వస్తే ఆందోళన పడనవసరం లేదు. తల, 1 కాలు లేదా తల మాత్రమే లేదా కాళ్ళు మాత్రమే వస్తే ఈనటం కష్టం. అటువంటప్పుడు వెంటనే వైద్యుని సహాయం తీసుకోవాలి. ఈనిన వెంటనే దూడకు జున్నుపాలు తల్లి దగ్గర తాగించాలి. దీనివల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోను ఉత్పత్తి అయ్యి మాయ కూడా సకాలంలో విడుదల చేస్తుంది. కొందరు రైతులు ఈనిన పశువు మాయ వేయలేదని దూడను పాలు తాగనివ్వరు. ఇది చాలా పొరపాటు. ఈనిన 24 గంటల్లోగా మాయ వేయకపోతే వైద్యుల సహాయం తీసుకోవాలి. ఈ విధంగా
యాజమాన్య

0: పద్ధతులను పశుపోషకులు సక్రమంగా పాటించి అమలు చేస్తే ఆ పశువు ఆరోగ్యవంతమైన దూడకు జన్మనిచ్చి పుష్కలంగా పాలిస్తాయి. పాడి పశువుల పోషణ లాభసాటిగా ప్రయోజనకరంగా ఉంటుంది.
1: పొలం పనులు విన్నారు.
2: అయ్యా డాక్టర్ గారు, మా లక్ష్మీదేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
3: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
2: లక్ష్మీదేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంతా లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరమొచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
3: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి. వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
4: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
1: ఇంతటితో ఈనాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:40 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక వార్తల్లోని వివరాలు. భారత నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్ద నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి ఆధునిక క్షిపణులతో సముద్రం, గగనతనంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌక సొంతమని అధికారులు వెల్లడించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పరిశీలించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకునే క్రమంలో నిర్మాణంలో ఉన్న జీఏడీ టవర్లు, న్యాయమూర్తుల భవనాలు, ఆల్ ఇండియా సర్వీసు అధికారుల భవన నిర్మాణాలు, రైతులకు ఇచ్చే లేఅవుట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

0: అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతి రైతులకు రుణమాఫీ, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, విద్య, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతులు వంటి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కులుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ
1: 11,569.91 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. తిరుపతి జిల్లా సిసిటీలో 1,800 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సిఐ పవర్ సబ్సిడీ ఎక్సిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోను వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్1 కాబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. వేస్ట్ ఆయిల్స్ ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏవియేషన్ ఫ్యూయల్ కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పేసి తెలియజేస్తాను.
0: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేడుకల ఆతిథ్యం దక్కడం గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి యూత్ గేమ్స్ దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఎక్సలెన్సీ సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్తో పాటు ఐఐటి, నీట్, జేఈలలో ఉచిత శిక్షణ అందిస్తామని మంత్రి పేర్కొంటూ
2: పేదలు కార్పొరేట్ విద్యను అందించాలనుకున్న వాళ్ళు, విద్యల్లో వాళ్ళకి ఎవరికైతే మెరిట్ లో ఉన్నటువంటి విద్యార్థుల్ని మనం తర్ఫీదిచ్చి ఐఐటి, ఎన్ఐటి, నీట్ తొలి విడతలో సాధించాలనే లక్ష్యంతో మనం ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తాను. ఇంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మిగిలిన విద్యార్థుల్లో కూడా పాలిటెక్నిక్, ఐటిఐ కూడా మనకి అడాప్షన్ తీసుకుని ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి విద్యను అందించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన చేస్తున్నారు. రోజు మనం సాంఘిక సంక్షేమ శాఖలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఐఐటి నీట్ సెంటర్లతో పాటు ఈరోజు కొత్తగా పెట్టే ఎక్సలెన్సీ సెంటర్లు మరింత మందిని ప్రయోజకులు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటాలు, ప్రకటనలపై ఉన్న శ్రద్ద, పేద పిల్లల చదువులు, వారి ప్రాథమిక వసతులపై లేకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందన్నారు. ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా నర్సాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చెరుకూరి లక్ష్మణరావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు. సాయంత్రం గాజుబాక్లోని మహావిశాఖ నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయంలో గాజుబాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. నిరుద్యోగ మైనార్టీ యువత కోసం విజయవాడలో రాష్టస్థాయి మెగా జాబ్ మేళాను ఈరోజు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని షాజహూర్ ముసాఫిర్ ఖానాలో ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం ఉద్యోగ ఉపాధి కల్పనకు వివిధ సంస్థలు పాల్గొంటున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీ బ్యాంకింగ్

0: ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, రవాణా తదితర రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ తొలి సర్వీసును పాలకొల్లు రైల్వే స్టేషన్లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీసుకు ప్రజల నుంచి ఆదరణ లభించడంతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు తెలిపారు. ఇకపై ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 నర్సాపురం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 9:45 బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం ఉదయం 11:00 బెంగళూరు నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 5:50 నర్సాపురం చేరుకుంటుందని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూల్ కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 7:15 కాంతరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా సుస్థిర అభివృద్ధికై జనాభా విద్య ఎయిమ్స్ గురించి డాక్టర్ వి పార్వతీదేవి గారి ప్రసంగం వింటారు. ఇంకా చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు. ఈ ఉదయం 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. మధ్యాహ్నం 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు రిలే వింటారు. 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. సాయంత్రం 5:00 నెత్తుటి పూలు సృజనాత్మక రూపకం వింటారు. అనంతరం సంధ్యారాగం తెలుగు సినిమా పాటలు. ఇక సాయంత్రం 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ఈ సాయంత్రం 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఇక 6:25 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7 గంటల

పది నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ఇక 7:15 కిసర్మోని కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ గురించి డాక్టర్ వై సౌభాగ్యమ్మ గారి ప్రసంగం వింటారు. ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద గీతాలు ఉంటాయి. రాత్రి 7:45 మహిళా ప్రభ కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలో పేరటి గురించి శ్రీమతి ఎం భానుమతి గారి ప్రసంగం వింటారు. రాత్రి 8:00 హెలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోరెండ్ సినిమా వాటల కార్యక్రమం తెలుగులో జాతీయ వార్తలు వింటారు. రాత్రి 8:30 అనంతరం లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 9:15 స్పాట్లైట్ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 10:00 ఏకచిత్రగానం శీర్షికన చూడాలని ఉంది చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు వినండి లలిత గీతం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కాస్తుంది. మన కసిపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్కు చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కరోలినా ముజోవా, తమ దేశానికే చెందిన లిండా నాస్కోవాతో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు. గత 2 ఏళ్లలో ముఖ్యంగా వాణిజ్యం, వ్యాపారం, రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిన ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను ఇద్దరు నేతలు సమీక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేస్తూ తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త ఊపు ఇస్తుందని పేర్కొన్నారు. 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటించడం ఈ భాగస్వామ్యం పెరుగుతున్న బలానికి ప్రతిబింబం అని పేర్కొంటూ న్యూజిలాండ్ ప్రజలకు వారి నాయకత్వానికి వారి ఆప్యాయత మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.
1: 40 సాల్ కే బాద్ భారత్ కే ప్రధానమంత్రి కా న్యూజిలాండ్ ఆనా హువా హై ఔర్ ఏక్ ప్రకార్ సే ఆప్కి ఆర్థిక రాజధాని మే కార్యక్రమ బడా కర్ కే భారత్ ఔర్ న్యూజిలాండ్ కే సంబంధో కో ఏక్ నయీ తాకత్ దేనే కా ఏక్ అవసర్ పదా కియా హై. मैं आपका बहुत बहुत आभारी हूँ. ये हमारे संबंधों में एक ऐतिहासिक पड़ाव है जो हमारे संबंधों की नई ऊर्जा, हमारी मित्रता के नए संकल्प को दोहराने वाला है.
0: స్వల్పకాలంలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద ప్రక్రియను ముగించడంలో న్యూజిలాండ్ చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ న్యూజిలాండ్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇరు దేశాలు ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్థాపించడం

ద్వారా భవిష్య సహకారానికి దిశానిర్దేశం చేసే ఒక ముఖ్యమైన ముందడుగు వేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సముద్రయాన సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతను బలోపేతం చేయడంలో భారత్, న్యూజిలాండ్లు కీలక పాత్ర పోషించగలవని మోదీ పేర్కొన్నారు. తన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ 40 ఏళ్లలో భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారని, మోదీ పర్యటన ఒక చారిత్రాత్మకమైన మైలురాయని అభివర్ణించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందని న్యూజిలాండ్ ప్రధానమంత్రి కూడా పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు గవర్నమెంట్ హౌస్లో అధికారిక స్వాగత కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. ఈరోజు ప్రధానమంత్రి న్యూజిలాండ్లో ప్రముఖ వ్యాపార క్రీడా ప్రముఖులతో కూడా ముచ్చటిస్తారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలకు ప్రతిబింబంగా ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో విజయవంతమైన పర్యటన ముగించుకుని 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఆక్లాండ్ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తారు. వాణిజ్య బొగ్గు గనులు, కమర్షియల్ కోల్ బ్లాక్స్ వేలం 15వ దఫాతో పాటు 13, 14 విడతల 2వ ప్రయత్నానికి సంబంధించిన బిడ్లను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ రౌండ్లలో వేలాన్ని కొంచిన 23 బొగ్గు బ్లాకుల్లో 8 బ్లాకులకు మొత్తం 21 బిడ్లు వచ్చాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశ వాణిజ్య బొగ్గు మైనింగ్ విధానంలో పరిశ్రమల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేలం రౌండ్లో మొత్తం 16 కంపెనీలు పాల్గొన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశ ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ నిన్న పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో సమీక్షించారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన కార్యకలాపాలపైన సమగ్ర సమీక్ష నిర్వహించామని, అలాగే దానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత నౌకాదళం ప్రాజెక్ట్ 17A కింద స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 6వ రహస్య యుద్ధ నౌక మహేంద్రగిరిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తూర్పు నౌకాదళంలో ఈరోజు చేర్చుకోనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి, స్వదేశీ యుద్ధ నౌకల నిర్మాణంలో భారత్ ప్రస్థానంలో ఇది మరొక ముఖ్యమైన మైలురాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. యుద్ధ నౌక జలప్రవేశ ఉత్సవానికి ముందు విశాఖపట్నంలో జరిగిన బరాఖానా సైనికులతో కలిసి విందు కార్యక్రమంలో నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి స్థిరత్వాలకు భారతదేశమే ప్రాథమిక హామీదారని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. అంతకంతకు సంక్లిష్టంగా మారుతున్న ప్రపంచ భద్రతా వాతావరణం మధ్య దేశ సముద్ర ప్రయోజనాలు కాపాడుతున్నందుకు, 3వ నెల పతాకం గౌరవాన్ని నిలబెడుతున్నందుకు భారత నౌకాదళాన్ని రక్షణ మంత్రి అభినందించారు. మహేంద్రగిరి యుద్ధ నౌక సంబంధించిన కార్యక్రమంలో నౌకాదళ సిబ్బంది ప్రధాన అధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, తూర్పు నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఇతర సీనియర్ భారత నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీయంగా డిజైన్ చేయగా, ముంబైలోని మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. మన దేశంలో ఫ్రంట్ లైన్ స్టెల్త్ ఫ్రిగేట్ల సరికొత్త ఆవిష్కరణకు ఇది ప్రతీక. రహస్య యుద్ధ నౌకలైన స్టెల్త్ యుద్ధ నౌకల్లో ఉండే మెరుగైన మనుగడ సామర్థ్యం, తక్కువ రాడార్ సిగ్నేచర్ మొదలైన లక్షణాలన్నీ ఈ యుద్ధ నౌకలో ఉన్నాయి. అయోధ్యలో రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను

0: సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ అయిన 8 మంది నిందితుల్లో 3కి అయోధ్య కోర్టు ఈ నెల 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. మరో 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ ఈ నెల 14వ తేదీన కజక్స్థాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు 8 నెలల సుదీర్ఘ మిషన్ను ప్రారంభిస్తారు. రష్యాకు చెందిన రాస్ కాస్మోస్ సోయిజ్ MS-29 అంతరిక్ష నౌక ద్వారా కాస్మోనాట్లు ప్యోతర్ దుబ్రోవ్ అన్నా కికినాల్తో కలిసి అంతరిక్షంలోకి ప్రయాణిస్తారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో అనేక ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగల్వుడ్లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియంను ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్ అంతకు ముందు మొరాకోపై 2-0 గోల్స్తో విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకువెళ్లింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈవేళ లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలినా ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడనున్నారు. రేపు జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్టు 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్కి చేరుకుంది. విమ్మిల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కాంతి రేఖలు.

ఈనాటి కాంతరికలు కార్యక్రమంలో పత్రికా సమాచారం తెలుసుకుంటారు. ఇంకా సుస్థిరాభివృద్ధికై జనాభా విద్య గురించి డాక్టర్ వి పార్వతీదేవి గారి ప్రసంగం చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. ముందుగా వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం. ఎస్ఐఆర్ సర్ ప్రక్రియ గడువు ఈ నెల 14న ముగుస్తున్నందున పారదర్శకంగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీలు ప్రజలు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏసిరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్ ప్రక్రియ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ పార్టీలు తమ తరపున బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి బూత్ స్థాయిలో సర్ ప్రక్రియకు సహకరించాలని కోరారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం అంటే ఈరోజు జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయ అధికారి జి కపర్తి కోరారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు శుక్రవారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని న్యాయాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ మేరకు ఆయన న్యాయవాదులకు దిశానిర్దేశం చేశారు. న్యాయాధికారులు తమ తమ పరిధిలోని పోలీసు బ్యాంకు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వీలైనన్ని ఎక్కువ కేసులు

పరిష్కారమయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ఆయన వారిని కోరారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు పంటల బీమాను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్ నినో ప్రభావంతో పంటలు నష్టపోయి తీవ్ర ఆవేదనలో ఉన్న రైతులకు బాసటగా నిలవాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమాతో పాటు వాతావరణ ఆధారిత బీమాను ఈ ఆర్థిక సంవత్సరం అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్లో రైతులు సాగు చేయనున్న 6.5 లక్షల హెక్టార్ల పంటలకు ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్ర వర్షాభావంతో నష్టం జరిగితే బీమా పరిధిలోకి వచ్చినటువంటి రైతులకు నష్టపరిహారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి. పంటల వారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించగా మిగిలిన వాటా ప్రీమియాన్ని చెల్లించిన రైతులకు బీమా వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా పంటల బీమాకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం 2 రోజుల క్రితం విడుదల చేసింది. రైతు విశిష్ట సంఖ్య ఆధారంగా పంటల బీమా పథకానికి రైతులు నమోదు చేసుకోవాలని కేంద్రం ఉత్తర్వుల్లో సూచించింది. నగరపాలక సంస్థకు చెందినటువంటి పార్కు స్థలాల జోలికి వస్తే క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆక్రమణదారులను హెచ్చరించారు. శుక్రవారం ఆయన వీకర్ సెక్షన్ కాలనీ సమీపంలోని ఎల్పీ నంబరు 6987లోని పార్కు స్థలాన్ని పరిశీలించారు. స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్టు కమిషనర్ దృష్టికి రావడంతో సదరు స్థలం వద్ద వెంటనే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డోన్ ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 13వ తేదీన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ అప్రెంటిస్ మేళాకు కర్నూలు, నంద్యాల జిల్లాలోని వివిధ కంపెనీలు హాజరవుతున్నారని అన్నారు. జిల్లాలోని ఐటీఐలో పాస్ అయిన అభ్యర్థులు ఈ మేళాకు హాజరై అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఒరిజినల్స్ ఐటీఐ పాస్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రాలు, అభ్యర్థి బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ ఫోటో సైజు ఫోటోతో జిరాక్స్ కాపీలు బయోడేటాతో సమర్పించాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి మెరిట్ ఆధారంగా ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు డోన్ ప్రభుత్వ ఐటీఐలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రసాద్ రెడ్డి తెలిపారు. విద్యాభివృద్ధికి నోచుకొని గిరిజన విద్యార్థులకు విద్యపై అవగాహన కల్పించాలని ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం జడ్పీ చైర్మన్ కొత్తపల్లి మండలంలోని శివపురం గిరిజన ఆశ్రమ పాఠశాలను స్థానిక జడ్పీటీసీ సోమల సుధాకర్ రెడ్డి, వారితో పాటు జిల్లాలోని 25 మంది జడ్పీటీసీ సభ్యులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం జడ్పీ చైర్మన్ విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించి విద్యార్థుల సంఖ్య బాగా తక్కువగా ఉందని, ఈ సంఖ్యను మరింత పెంచాలని అక్కడి ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించినప్పుడే గిరిజన విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా రోజు బడికి రావాలని ఎంఈఓ రామచంద్రుడు సూచించారు. శుక్రవారం పేలకుర్తిలో ఉన్నత ఎంపీపీ రెగ్యులర్ స్పెషల్ ఉర్దూ పాఠశాలలను తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల విద్యార్థులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి హోంవర్క్ను ఇంటి వద్ద శ్రద్ధగా పూర్తి చేసి మరుసటి రోజు గురువులకు చూపాలన్నారు. పిల్లల హాజరు, అభ్యసన సామర్థ్యాలు, బోధనను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి విద్యా ప్రమాణాల మెరుగుదల, అభ్యాస ఫలితాల పెంపు, నాణ్యత

ముఖ్యమైన బోధనలపై పలు సూచనలను ఇచ్చారు. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజా సంతృప్తి లక్ష్యంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి లోపాలను వెంటనే సరిదిద్దాలని కలెక్టర్ ఏసిరి పీజీఆర్ఎస్ లీడ్ ఆఫీసర్ టిఎస్ చేతన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్తో కలిసి ఆయన రెవెన్యూ అధికారులతో శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా పీజీఆర్ఎస్ ఇతర రెవెన్యూ అంశాలపై సమీక్షను నిర్వహించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి వచ్చేటువంటి అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కలెక్టర్ ఏసిరి మాట్లాడుతూ రీసర్వేకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 277 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన 212 గ్రామాల్లో కూడా వచ్చే ఏడాది మార్చి నెలలోపు పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో భాగంగా నగరంలో ఈరోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూలు టౌన్ ఈఈ టి శేషాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు శనివారం ఏపీ ట్రాన్స్కో ఆధ్వర్యంలో దిమ్మ తీవ్రపాడు కార్పెట్ ఫ్యాక్టరీ నుంచి 132 కేవీ ఎస్ఏపీ క్యాంపు వరకు కండక్టర్ మార్పు పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ నెల 11వ తేదీ అంటే ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఏసిరి ఆదేశించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సిరి డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఎల్ భాస్కర్తో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. ప్రతి పిహెచ్సి అర్బన్ హెల్త్ సెంటర్లు ఆరోగ్య సంస్థల్లో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ర్యాలీలు అవగాహన శిబిరాలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. సిబెలగల్ మండలంలోని కొండాపురం ముడుమాల గ్రామాలలో ఓటరు సర్వేను శుక్రవారం కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ఓటర్లు బిఎల్ఓలకు సహకరించాలన్నారు. సర్వేపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే సిబెలగల్ మండలంలోని పోలకల్లు గ్రామంలో మండల ప్రత్యేక అధికారి అశ్విన్ కుమార్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు సర్వేను పరిశీలించారు. దోమల ద్వారా వ్యాపించే మలేరియా డెంగీ వంటి వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా ఆఫీసర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఓర్వకల్ల మండలంలోని హుసేనాపురం జెడ్పి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డెంగీ మాసోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. చలి జ్వరం, చెమటలు, వాంతులు, కండరాల నొప్పులు వస్తే, మలేరియా లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. రసాయనిక ఎరువులతో వాటితో పాటు లింక్ తీసుకోవాలని రైతులను ఇబ్బంది పెట్టి మోసం చేయాలని చూస్తే సహించేది లేదని కోడూరు మండల వ్యవసాయ అధికారి రవిప్రకాష్ అన్నారు. స్థానిక ఎరువుల దుకాణాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు యాప్ ద్వారానే ఎరువులను కొనుగోలు చేయాలని సూచించారు.

0: ఎరువులను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని స్పెషల్ స్క్వాడ్స్ మోహన్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం శ్రీ బెలగల్ మండలంలో ఎరువులు పురుగుమందుల దుకాణాలను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఇవి ఈరోజు వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన పత్రికా సమాచారం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్

0: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, సుస్థిర అభివృద్ధికై జనాభా విద్య గురించి డాక్టర్ వి పార్వతీదేవి గారి ప్రసంగం.
1: జనాభా అంటే కుటుంబం, సమూహం, జాతి, సమాజం, దేశం, ప్రపంచం. జనాభా విద్య అంటే కుటుంబం మొదలుకొని ప్రపంచం వరకు అనేక దశల్లో దిశల్లో హేతుబద్ధంగా సహేతుకంగా వివేచన చేయడం. జనాభా పెరిగితే వచ్చే అనర్థాలు, తగినంతగా జనాభా ఉంటే కలిగే ఉపయోగాల గురించి తెలుపుతూ విస్తృతమైన అవగాహన కలిగిస్తూ విద్యా సాధికార కార్యక్రమాన్ని నిర్వహించడమే జనాభా విద్య. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన 5 సంవత్సరాల తర్వాత అంటే 1950లో ప్రపంచ జనాభా 2.6 బిలియన్లు అంటే 260 కోట్లుగా అంచనా వేయబడింది. 1987 కంతా ఇది రెట్టింపు అయ్యింది. ప్రపంచ జనాభా ఇంత శరవేగంగా అభివృద్ధి చెందడం ప్రపంచ దేశాలను కలవరం చేస్తోంది. ముఖ్యంగా ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండాలలో ఈ వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం, అందులో చైనా, భారతదేశాల్లో మరీ ఎక్కువ జనాభా వృద్ధి రేటు ఉండటం జరుగుతోంది. ప్రపంచ జనాభాలో 61% జనాభా ఆసియా ఖండంలో, 17% ఆఫ్రికాలో, 10% మాత్రమే యూరోప్ ఖండంలో, 8% అమెరికా కరేబియన్ దీవులలో, 5% ఉత్తర అమెరికాలో ఉంది. జనాభా అభివృద్ధిని నియంత్రించడం, అధిక జనాభా వలన ఉత్పన్నమయ్యే సమస్యల గురించి ప్రజలను అప్రమత్తం చేయడం, అలాగే అతి తక్కువ జనాభా నమోదయ్యే దేశాలలో జనాభా అభివృద్ధి చెందే విధానాలను ప్రోత్సహించడం, ఇవన్నీ జనాభా విద్య లక్ష్యాలుగా ఉన్నాయి. దేశాల పురోభివృద్ధి, పారిశ్రామిక సాంకేతిక అభివృద్ధికి జనాభా కీలకమైన విషయం కాబట్టి జనాభా విద్యను శాస్త్ర విజ్ఞానంగా అభివృద్ధి చేయడం జరిగింది. జనాభా విద్యా లక్ష్యాలను పరిశీలిద్దాం. జనాభా పెరుగుదల వలన ఉత్పన్నమయ్యే సమస్యల గురించి ప్రజల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, జనన మరణాల రేటు, జనాభా పెరుగుదల మొదలైన విషయాల గురించిన సహేతుకమైన విషయాలను పరిశోధించి తెలియజేయడం, విద్యార్థులు, యువతరం జనాభా గురించి విషయాలు తెలుసుకునేటట్లు చేయడం, ఆరోగ్యకరమైన పద్ధతుల్లో కుటుంబ నియంత్రణ పద్ధతులను తెలుసుకోవడం, ఆచరించడం, ఉన్నతమైన జీవన ప్రమాణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పరిమితమైన జనాభా సహాయపడుతుందని వివరించడం. జనాభాలో వచ్చే మార్పులు మనిషి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, సామాజిక జీవనంపై ఆధారపడతాయని తెలియజేయడం. చిన్న కుటుంబం చింతలేని కుటుంబంగా అభివృద్ధి చెంది వ్యక్తిగతంగా మంచి జీవితాన్ని గడపటానికి అవకాశం ఉందని చెప్పడం. ప్రపంచవ్యాప్తంగా అధిక జనాభా వలన ఏర్పడే వాతావరణ కాలుష్యం, ఆహార కొరత, ఆరోగ్య సమస్యలు, ఇటీవల వచ్చిన కరోనా వంటి తీవ్రమైన వ్యాధులను వ్యాపింపజేయడాన్ని ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా జనాభా విద్య లక్ష్యాలు. అయితే జనాభా విద్యను కేవలము తరగతి గది విద్యగా కాకుండా సమాజ ఆధారంగా సమాజంలో క్రియాశీల వ్యక్తులుగా ఉండి ఈ విద్యను తెలుసుకోవడం కూడా దీని లక్ష్యం. అంటే అధిక జనాభా ఉంటే వివిధ అనర్థాలు వస్తాయని విద్యార్థులకు, ప్రజలకు తెలియజేయడమే కాకుండా దాని నుండి బయటపడడానికి జనాలను చైతన్యవంతులుగా చేయడం దీని స్వభావంగా చెప్పవచ్చు. జనాభా విద్య కుటుంబ సంక్షేమానికి, జనాభా నియంత్రణకు అవసరమైన అభిరుచులను, నైపుణ్యాలను గురించి తెలియజేస్తుంది. పర్యావరణ సమతుల్యానికి, పరిపోషిత అభివృద్ధికి జనాభా పెరుగుదల ఉన్న అంతర్గత సంబంధాలను విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు

జనాభా విద్య తోడ్పడుతుంది. అంతేకాదు జాతీయ అభివృద్ధికి, ప్రపంచ శాంతికి, జనాభా పెరుగుదలకు ఉన్న సంబంధాన్ని తెలుసుకునేటట్లు చేస్తుంది. ఇటీవల భారతదేశ విద్యా విధానాలు జనాభా విద్యను సమైక్యపరుచుకొని అన్ని సబ్జెక్టుల్లో బోధించాలని విధాన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే పాఠశాలల్లో జనాభా విద్యను ఏ స్థాయి వారికి నేర్పాలి, ఎలా నేర్పాలి, ఏ సబ్జెక్టు ద్వారా బోధించాలి అనే విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జాతీయ విద్యా పరిశోధన మండలికి చెందిన ప్రొఫెసర్ శ్రీ వాస్తవ గారు వివిధ పాఠశాలల్లో చేసిన సర్వే ప్రకారము దేశంలో మెజారిటీ పాఠశాల ఉపాధ్యాయులు జనాభా విద్యకు ప్రత్యేక సబ్జెక్టు అవసరం లేదని అభిప్రాయపడుతూ, ప్రస్తుతము బోధించే సామాజిక శాస్త్రాలు, గణిత శాస్త్రము, భాష, విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన వివిధ అంశాలతో జనాభా విద్యను సమైక్యపరిచి

పాఠశాలల్లో జనాభా విద్యను ఏ స్థాయి వారికి నేర్పాలి, ఎలా నేర్పాలి, ఏ సబ్జెక్టు ద్వారా బోధించాలి అనే విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జాతీయ విద్యా పరిశోధన మండలికి చెందిన ప్రొఫెసర్ శ్రీవాస్తవ గారు వివిధ పాఠశాలల్లో చేసిన సర్వే ప్రకారము దేశంలో మెజారిటీ పాఠశాల ఉపాధ్యాయులు జనాభా విద్యకు ప్రత్యేక సబ్జెక్టు అవసరం లేదని అభిప్రాయపడుతూ, ప్రస్తుతము బోధించే సామాజిక శాస్త్రాలు, గణిత శాస్త్రము, భాష, విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన వివిధ అంశాలతో జనాభా విద్యను సమైక్యపరిచి బోధించాలని తెలిపారు. చాలామంది విద్యావేత్తలు ఈ అభిప్రాయాన్ని బలపరిచినారు కూడా. జనాభా విద్యను బోధించే ఉపగమాలను పరిశీలిస్తే అవి సమైక్య ఉపగమము, ప్రత్యేక సబ్జెక్టు ఉపగమము, సహపాఠ్య కార్యక్రమాల ఉపగమము, ప్రచార సాధనాల ఉపగమము మొదలైనవి చెప్పుకోవచ్చు. సమైక్య ఉపగమము అంటే జనాభా విషయాన్ని అంటే జనాభా పెరుగుదలకు గల కారణాలను, జనాభా పెరగడం వలన కలిగే ఆర్థిక నష్టాలు, నిరుద్యోగము, పౌష్టికాహార లోపము, అపరిశుభ్రత మొదలైన అంశాలను ఆయా పాఠ్యాంశాలను బోధించేటప్పుడు సమైక్యపరచుకొని చిట్టి కథలు, చిన్న సంఘటనలను కల్పించి బోధించవచ్చు. ఇక సహపాఠ్య కార్యక్రమాల ఉపగమం అంటే సాంస్కృతిక కార్యక్రమాలు, పజిల్సు, వినోద విషయాలు చెప్పేటప్పుడు క్రీడలు ఆడించే సమయాల్లో మరియు పాటలు, కథలు, పొడుపు కథలు మొదలైన వాటి ద్వారా అధిక జనాభా అనర్థాలను వివరించవచ్చు. మన దేశంలోనే కాకుండా ఆసియా దేశాలలో, ఆఫ్రికా దేశాల్లో కూడా ఈ బాల్య వివాహాలు ఎక్కువగా జరగడం, అనాగరికత, మూఢనమ్మకాలు ఇప్పటికీ ఎక్కువగా ఉండటం, ఇవన్నీ జనాభా నియంత్రణకు అవరోధాలుగా ఉన్నాయి. జనాభాపై అవగాహన కలిగిన వైద్యులు, సామాజిక కార్యకర్తలతో పాఠశాలల్లో విరివిగా ఉపన్యాసాలు ఇప్పించాలి. జనాభా విద్యపై పిల్లలకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం, లఘు నాటికలు, రోల్ ప్లేలు విద్యార్థులతో చేయించడం, వీడియో ప్రదర్శనలు, సినిమా ప్రదర్శనలు కూడా చేయించాలి. చార్టులు, బులెటిన్ బోర్డుల ద్వారా ఈ జనాభా గురించి ప్రచారం చేయొచ్చు. అలాగే ప్రత్యేక సబ్జెక్టు ఉపగమాన్ని పరిశీలించామంటే ఈ విధానంలో జనాభా విద్యను ఒక ప్రత్యేక సబ్జెక్టుగా కానీ లేక ప్రత్యేక చాప్టర్గా కానీ బోధించడం, ఇది కేవలము పై స్థాయి విద్యార్థులకు మాత్రమే సరిపోతుంది. ఇక ప్రచార సాధనాల ఉపగమం పరిశీలిస్తే ఇది పూర్తిగా తరగతి స్థాయికి సంబంధించి కాకుండా అన్ని తరగతుల వారికి ఒకేసారి అంటే ప్రసార మాధ్యమాలు, రేడియో, టీవీ, చిన్న సినిమాల ద్వారా ప్రచారం చేయడం. ఇది ముఖ్యంగా వయోజన విద్యా కార్యక్రమాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ బోధనా కార్యక్రమాల్లో ఉపాధ్యాయుడు లేదా రిసోర్స్ పర్సన్లది ముఖ్యమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఉపాధ్యాయుడు జాతి నిర్మాణకర్తగా, సమాజ జీవన సూచకునిగా, చరిత్ర రూపకర్తగా, చైతన్యమూర్తిగా ఉంటాడు కాబట్టి ఆయన మాట శిరోధార్యంగా విద్యార్థులు భావిస్తారు. ఆట పాట ఆకట్టుకునే విధానాలు, బోధనా విధానాలుగా కలిగిన ఉపాధ్యాయులు చెప్పే ప్రతి మాటను మనస్ఫూర్తిగా స్వీకరించే విద్యార్థులు ఉంటారు. అలాగే వారు వారి తల్లిదండ్రులను ప్రభావితం చేస్తారు. భారతదేశ జనాభా విధానాన్ని పరిశీలిద్దాం. ఇది 2000 సంవత్సరంలో భారతదేశం ప్రధానమైన జాతీయ జనాభా విధానాన్ని ప్రకటించింది. భారతదేశం ప్రపంచంలో అధిక జనాభా కలిగిన దేశాల్లో 2వ స్థానాన్ని కలిగి ఉంది, ఆక్రమించిందని మనందరికీ తెలుసు. చైనా అత్యధిక జనాభాతో మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో జనాభా 100 కోట్లు చేరుకున్న రోజుగా చారిత్రాత్మకంగా 2000 సంవత్సరం మే 11వ తేదీ గుర్తించబడింది. ఆ సందర్భంగా భారతదేశము అత్యంత జాగ్రత్తగా, నిర్దిష్టంగా, ఆచరణ యోగ్యంగా ఉండే జనాభా విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జనాభాను 2010లోపు నియంత్రించడానికి ఈ జాతీయ జనాభా విధానాన్ని 2000 సంవత్సరంలో ప్రకటించింది. ఈ విధానంలో ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధించడం, ప్రజల జీవన నాణ్యత మెరుగు

పరచడానికి, వారి సంక్షేమం పెంచి వారికి అవకాశాలు కల్పించి వారు సమాజానికి ఉపయోగకరంగా ఉండేటట్లు చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఇక దీనిలో ఉండేటువంటి ప్రాథమిక లక్ష్యాలను పరిశీలిస్తే, వివిధ శాఖలు అంటే ప్రజారోగ్యము, మాతా శిశు సంక్షేమము, రెవెన్యూ శాఖ, విద్యాశాఖ, సమాచార శాఖ, ICDS మొదలైన వాటి మధ్య సహకారము, సమన్వయము సాధించి 2010 నాటికి టోటల్ ఫెర్టిలిటీ రేట్ రీప్లేస్మెంట్ లెవెల్కు తేవడం, అనగా ప్రతి జంట వారి జీవితకాలంలో ఇద్దరు పిల్లలను మాత్రమే పొందడము దీర్ఘకాలిక లక్ష్యం. 2045 నాటికి జనాభా స్థిరీకరణ అంటే జనాభా ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ సాధించడానికి అవసరమైనంతగా ఉండాలి. దీనిలో 12 కీలకాంశాలను గుర్తించడం జరిగింది. అవి ఏవంటే, కార్యక్రమ రూపకల్పన, అమలు వికేంద్రీకరణ, గ్రామ స్థాయిలో సేవలను ఏకోన్ముఖం చేయడం, ఆరోగ్యము, పోషకాహారము విషయాలలో స్త్రీలు సాధికారత సాధించడం, ఆర్థిక విషయాలు, పిల్లల సంరక్షణ, ప్రత్యుత్పత్తి, ఆరోగ్య సేవల విషయంలో స్త్రీల సేవలు పొంది సాధికారత సాధించడం. ఈ లక్ష్యాలను పొదుపు సంఘాలు, గ్రామీణ స్త్రీ సంక్షేమ కమిటీలు, తల్లుల కమిటీలు, ICDS ద్వారా, ప్రజారోగ్య సంబంధిత PHCల ద్వారా సాధిస్తున్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణ, మాతా శిశు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి శిశు మరణాల రేటును తగ్గించడం, కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి విరివిగా ప్రచారం చేయడం, వాటిని సులభంగా ప్రజలకు అందుబాటులోకి తేవడం, ఉచిత అంబులెన్స్ సౌకర్యాలు కల్పించడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 104 అంబులెన్సుల ద్వారా సేవలను, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను, జనని సురక్ష సేవలను అందిస్తుంది. పట్టణాల్లో ఉండేటువంటి పేద వర్గాల వారికి, గ్రామీణ కొండ ప్రాంతాల్లో వారికి ప్రత్యేకంగా కుటుంబ సంక్షేమము, పురుషుల వేసెక్టమీ గురించి ప్రచారం చేయడము, వివిధ ప్రత్యామ్నాయ పద్ధతుల్లో అంటే ఆయుర్వేద, యునాని, హోమియో విధానాల ద్వారా అందరికీ ఆరోగ్య సేవలు అందించడం, ఆరోగ్య సేవలు అందించడంలో వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తుల సహకారం తీసుకోవడం, సులభమైన కుటుంబ నియంత్రణ పద్ధతులపై పరిశోధన చేసి సామాన్యులకు అందించడం. సమాచారము ఈ లక్ష్యాలను సాధించడానికి భావప్రసార కార్యక్రమాలను రూపొందించడంలో స్థానిక జానపద కళారూపాలను వాడటం. 2010 నాటికి సాధించాలి అని నిర్ణయించుకున్న జాతీయ లక్ష్యాలను పరిశీలిస్తే, తల్లి, కుటుంబము, ఆరోగ్య సేవలను, పిల్లల ఆరోగ్య సేవలను తీర్చడానికి అవసరమైన సదుపాయాలు అందించడం, దీని కొరకు నేషనల్ హెల్త్ కమిషన్ కార్యక్రమాలను విస్తృతంగా పట్టణ గ్రామీణ స్థాయిలోకి తీసుకుని రావడం జరిగింది, 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం, ప్రాథమిక మాధ్యమిక విద్యలో మధ్యన మానివేసే వారి సంఖ్యను తగ్గించడం ద్వారా అక్షరాస్యులైన జనాభా, బాల్య వివాహాలను, మూఢనమ్మకాలను అరికట్టగలరు. దీని కొరకు బాలికలకు ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలలను, వసతి గృహాలను ఎక్కువగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శిశు మరణాల రేటు 1,030 కంటే తగ్గించడము, తల్లుల మరణాలను గణనీయంగా తగ్గించడము లక్ష్యంగా ఉంది. సార్వజనీన టీకాల కార్యక్రమం కింద అందరు పిల్లలకు టీకా మందులు పూర్తిగా అందించడం, వ్యాధుల బారిన పడకుండా చూడటం, 80% కాన్పులు వైద్య ఆరోగ్య సంస్థల్లో, 100% కాన్పులు శిక్షణ పొందిన వారి చేత జరపడం, జనన మరణాలు, వివాహాలు, గర్భిణీల నమోదు పూర్తిగా జరగాలి. దీని కొరకు ఆధార్ కార్డు అమల్లోకి వచ్చి 80% వరకు నమోదు జరుగుతుందని నిపుణుల అభిప్రాయం. HIV ఇతర సంక్రమణ వ్యాధులను అదుపులోకి తేవడం, చిన్న కుటుంబాలను ప్రోత్సహించడము, ఈ జనాభా విధానం వలన జనాభా పెరుగుదలను అదుపు చేయగలిగే స్థితిలోకి 2010 నాటికి వచ్చిందని చెప్పవచ్చు. భారతదేశంలో ఏటా పెరిగే జనాభాను 2000 సంవత్సరంలో పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో ఏటా 1,85,30,592 ఉండేది. ఇది 2010 నాటికి
ఏటా పెరిగి

0: ఈ జనాభా 1,73,34,249కి చేరింది. అంటే బాగా తగ్గింది. అదే 2020 నాటికి ఏటా పెరిగే జనాభా 1,85,86,631కి చేరింది. అంటే ఇక్కడ దరిదాపుగా 35 లక్షలు తగ్గడం జరిగింది. భారతదేశపు జనాభా సగటు వయస్సు 28.4 సంవత్సరాలుగా ఉంది. అంటే యువత ఎక్కువగా ఉన్న దేశంగా భారతదేశం పరిగణింపబడుతోంది. ప్రస్తుతం అంటే జూన్ 27, 2022 వరల్డ్ మీటర్ ఎలాబరేషన్ ఐక్యరాజ్య సమితి వారి గణాంకాల ప్రకారము భారతదేశ జనాభా 140,68,65,766 ఉన్నట్లు తెలుపుతుంది. అధిక జనాభా పెరుగుదల పర్యావరణ దేశ సుస్థిర అభివృద్ధికి తీర నష్టం కలిగిస్తుంది. 1987 బ్రట్లాండ్ కమిషను సుస్థిరాభివృద్ధి గురించి మొట్టమొదటిసారిగా సాధికారికంగా చెప్పింది. మానవులు తమ అవసరాలు తీర్చుకుంటూ భావి తరాల వారి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రకృతి వనరులను పరిరక్షిస్తూ సాధించేటువంటి సుస్థిరాభివృద్ధి ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండాలని ఐక్యరాజ్య సమితి కూడా 2001 ప్రకటించింది. భారతదేశం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వ్యక్తి శ్రేయస్సే దేశ శ్రేయస్సుగా జనాభా విధానాలను జనాభా విద్యను అమలుపరుస్తుంది.
1: మీరింతవరకు సుస్థిరాభివృద్ధికై జనాభా విద్య ఎయిమ్స్ గురించి డాక్టర్ వి పార్వతీదేవి గారి ప్రసంగం విన్నారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మోటిమల
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడువుల కామరా
3: సై బాల్,
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: కార్యక్రమంలో ఇప్పుడు వినండి చరిత్రలో ఈరోజు ప్రతిదింటో ఒకసారి చూద్దాం. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం. మానవ జాతి వైద్య ఆరోగ్య రంగాల్లో సాధించిన విజయాల వల్ల మనుషుల జీవితకాలం పెరిగింది. అదే సమయంలో ప్రపంచ జనాభా ఇబ్బడి మొబ్బడిగా పెరిగిపోయింది. అదుపులేని జనాభా వల్ల ఆకలి, వ్యాధులు పెరిగిపోయాయి. సంక్షేమం అడుగంటింది. మానవ హక్కుల సమస్యలు, యుద్ధ భయాలు పెరిగాయి. ప్రపంచ జనాభా పెరుగుదల సమస్యల్ని, వాటి అదుపుకు చర్యల్ని ప్రచారం చేసేందుకు ఐక్యరాజ్య సమితి చర్యలు చేపట్టింది. ప్రతి సంవత్సరం 11/11 ప్రపంచ జనాభా దినోత్సవం జరపాలని నిర్ణయించారు. 1989 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. 1987 ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరిన రోజున్న 11/11 ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుతారు. ఇక ఈరోజు తెలంగాణ ఇంజనీర్స్ దినోత్సవం. అలీ నవాబ్ జంగ్ బహదూర్ 1877 జూలై 11 హైదరాబాద్లో జన్మించారు.

నిజాం ప్రభుత్వ ఉపకార వేతనంతో లండన్లో సివిల్ ఇంజనీరింగ్ కోర్సు చదివారు. 1899లో హైదరాబాద్ ప్రభుత్వంలో సహాయ ఇంజనీర్గా చేరారు. 1918 నాటికి చీఫ్ ఇంజనీర్ స్థాయికి వారు ఎదిగారు. ఆ పదవిలో వీరు తెలంగాణ ప్రాంత సాగునీటి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వాటిలో నిజాం సాగర్, వైరా, పాలేరు, పోచంపాడు, నందికొండ, భీమా, పెన్గంగ, ఇచ్చంపల్లి, దిగువ మానేరు వంటి ఎన్నో ఈయన కాలంలో నిర్మించారు. అంతేకాకుండా భవన నిర్మాణ రంగంలో కూడా ఈయన కృషి ఈనాటికి చిరస్థాయిగా నిలిచి ఉంది. ఇది ఈనాటి చరిత్రలో ఈరోజు ప్రత్యేకత. ఇంతటితో ఈనాటి కాంత్రికరు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలకు వస్తుంది. మరికాసేపట్లో హిందీలో వార్తలు, 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 8 గంటల 30 నిమిషాలకు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8 గంటల 35 నిమిషాలకు అభిరుచి కార్యక్రమంలో కలుసుకుందాం.

0: started this December, becoming the first instance of a foreign cricket league playing in India. The dailies have also mentioned the Prime Minister's historic visit to New Zealand on first bilateral visit in 40 years, focusing on trade and eco-links. Kerala birth rate has reached an all-time low, states the Indian Express, dropping into single digit for the first time. A Sena team planned Bangladesh return in December, willing to face arrest or even death, states the Tribune. And finally, the Statesman cites a major milestone for breed conservation and preservation of two Himalayan Gaddi dogs who are integral to the culture and pastoral heritage of the Western Himalayas, getting official Kennel Club recognition. And with that, it's back to you, Anuja.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. India and New Zealand signed 5 MOUs in key areas including defense, disaster management and animal husbandry to boost economic and strategic cooperation. Prime Minister Narendra Modi holds delegation-level talks with New Zealand Prime Minister Christopher Luxon in Auckland, says India and New Zealand can play important role in strengthening peace and security in Indo-Pacific region. Indian Navy to commission indigenous stealth frigate Mahendragiri in Vishakhapatnam today. Home Minister Amit Shah reviews progress in rollout of Bureau of Port Security, directs stronger coastal security measures. In FIFA World Cup, Spain books spot in semi-finals, defeating Belgium 2-1. Norway to face England in third quarter-final tonight. And in Wimbledon tennis, Czechia Karolina Muchová to face compatriot Linda Noskova in women's singles final today. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్.
3: జిల్లాలో పట్టణ జీవనోపాధి మిషన్ 2.0, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ కార్యక్రమం, కొల్లేరు 5వ కాంటూరుపై సమీక్ష, జిల్లా కలెక్టర్ సమీక్ష, అడవుల ఆక్రమణపై సమీక్ష, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మెప్మా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పట్టణ జీవనోపాధి మిషన్ 2.0 కార్యక్రమంలో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పీఎం స్వనిధి మహోత్సవం, లోక కళ్యాణ్ మేళా కార్యక్రమాలు ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ సీఎం రాజాబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి రుణాలను పంపిణీ చేయడంతో పాటు వ్యాపారంలో విజయాలు సాధించిన వారి విజయగాథలను వివరించడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వీధి వ్యాపారులను సన్మానించామని తెలిపారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కార్యక్రమాన్ని మంత్రి కొలసు పార్థసారథి నూజివీడులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని చెప్పారు. జిల్లాలో 160,968 మంది రైతులకు 105.69 కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశామని తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో 35,529 మంది రైతులకు 23.31 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని అన్నారు. కొల్లేరు 5వ కాంటూరు పరిధిలోని జిరాయితీ, డీఫారం భూమిదారుల పునరావాసం కార్యక్రమాలు, సరిహద్దు గుర్తింపు తదితర అంశాలపై అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతిలాల్ దండే ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కార్యదర్శి మాట్లాడుతూ, జాతీయ వన్యప్రాణుల బోర్డు 48వ స్థాయి కమిటీ సమావేశం సిఫార్సులను అనుసరించి కొల్లేరు అభయారణ్యం పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు చేయాలని అన్నారు. 5వ కాంటూరు పరిధిలోని జిరాయితీ, డీఫారం భూములు సుమారు 20,000 ఎకరాల వరకు ఉంటాయని, కొల్లేరు అభయారణ్య పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు, సమస్యల పరిష్కారం, పునరావాస కార్యక్రమాలపై రూపొందించిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు సాధికార కమిటీకి సమర్పిస్తామని తెలిపారు. జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 280 కోట్ల రూపాయలతో 5,200 MSME యూనిట్

0: ట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించామని, వీటి ద్వారా జిల్లాలోని 26,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది పదంలో నిలిపేందుకు అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. వినూత్న పరిశ్రమల ఆలోచనతో ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ద్వారా వారి ఆలోచనలకు రూపకల్పన చేసి చేయూత అందిస్తామని అన్నారు. అడవులను ఆక్రమణలకు గురికాకుండా కాపాడవలసిన బాధ్యత పూర్తిగా వన సంరక్షణ సమితులదేనని రాజమహేంద్రవరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ CCF జ్యోతి స్పష్టం చేశారు. ఏలూరు డివిజన్ అటవీ అభివృద్ది సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం DFO కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా CCF జ్యోతి మాట్లాడుతూ, అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంలో సంరక్షణ సభ్యులంతా బాధ్యతగా ఉండాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వన సంరక్షణ సమితుల భాగస్వామ్యంతో అడవుల్లో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, పనులు జరుగుతున్న తీరును పరిశీలించి అక్కడ ఉన్న ప్రతినిధులతో వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం, పట్టిసీమ డెలివరీ పాయింట్ తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర గోదావరికి జలహారతి ఇచ్చి పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లు ఆన్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెలిపారు. 1,300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ ద్వారా 442 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, అభిరుచి మీరు కోరే సినిమా పాటలు. మీరు కూడా ఆకాశవాణి కర్నూలు FM నుంచి మీరు కోరిన సినిమా పాటలు వినాలంటే ఉత్తరాలు రాయండి. అభిరుచి కెరఫ్, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి బళ్ళారి రోడ్, కోడుమరు రోడ్, కర్నూలు, పిన్కోడ్ 518003. ఈ చిరునామాకు మీ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, సినిమా పేరు, పాట పేరు రాసి ఉత్తరం పంపండి. మీరు కోరిన సినిమా పాటలు వినండి. ఈనాటి అభిరుచి కార్యక్రమంలో ముందుగా పి సుశీల బృందం ఆలపించిన పాట రామచిలుక చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. వనపర్తి జిల్లా భీమనగర్ల మండలం కల్వరాల నుంచి చెంచల, విష్ణువర్ధన్, కార్తీక్, శాంతి, సంతోష్, స్వాతి, మధు, రవి, అంజలి, గీత, చంద్రకళ, లక్ష్మీ, రాజు, ఈశ్వరమ్మ, పండు, గాయత్రి, రాజేశ్వరి, ఇందుశ్రీ, జశ్వంత్, బబ్బులు, భవ్యశ్రీ వారి కుటుంబ సభ్యులు, ఇంకా మదిలేటి రాధ, కవిత, నాని, బాబు, ప్రశాంత్, మనోహర్, మంజుల, శైలజ, సునంద, రామ్, రామకృష్ణ, వెంకటరమణ, వెంకటేశ్వర్లు, లక్ష్మి, లావణ్య, లాస్య, రాణి, లక్కీ, ఆదర్శ, మహేష్, శంకర్, శిరీష, మానస, కార్తీక్, రవికుమార్ వారి మిత్రులు

కార్యక్రమంలో తర్వాత అన్నదమ్ముల అనుబంధం చిత్రం నుంచి చక్రవర్తి సంగీత సరాజ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. షేక్ షావళి, అబ్దుల్ రెహమాన్, బాబా ఫక్రుద్దీన్, మాసుంబి, మెహబూబ్ బాషా వీళ్ళంతా కర్నూలు నుంచి వినిపించమంటూ కోరుతున్నారు. ఇంకా కర్నూలు బీకెం పారూర నగర్ నుంచి హరి, గీత, యశ్విన్, యశ్విత, మోక్షిత, గురునందన్, లక్ష్మి, చంద్రశేఖర్, పాలిక, రవిచంద్ర, దివ్య, మద్దయ్య, సాలమ్మ వారి కుటుంబ సభ్యులు

అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినండి కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ప్రేమనగర్ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల బృందం ఆలపించిన పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు. కర్నూలు మద్దూరు నగర్ నుంచి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి లక్ష్మణ్, బాలాజీ లక్ష్మీనారాయణ, ఉపజ్ఞ నవిఘ్న, ఉదిత్ ప్రణీత్ వైష్ణవి, వాసవి విజయ, శారద, విజయకృష్ణ, శాంతి, ఉమామహేశ్వరి, అంబుదాస్, విష్ణుప్రసాద్, చంద్రిక, వినోద్, విజయ్, ఇంకా హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దొన్నెల బాలాజీ, రేణుక, బద్రి, హరిణి, లోకేష్ బాబు, సాయికృప, బాలరాజు వారి మిత్రులు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత రక్తాభిషేకం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట స్వర నిర్వహణ ఇళయరాజా. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు హైదరాబాద్, సికింద్రాబాద్, బోడిగడ్డ అరేనగర్ సమాజం నుంచి సక్కుపాయ నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, రేణుక, శాంతి, వివేక, రజిత, శిరీష, నిర్మల, నరేందర్, ముత్తమ్మ, విమల, శ్రీనివాస్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ వారి మిత్రులు మరికొందరు. వెల్దుర్తి మండలం రామలకోట నుంచి బాషా ముబిన్ బేగం, సారా, అబ్దుల్ మన్నా, సేమ వారి గ్రామ ప్రజలు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినండి వేటూరి సాహిత్యం చక్రవర్తి సంగీతం. కల్పన చిత్రం కోసం జియానంద్ పి సుశీల ఆలపించిన పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిరంతిపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, రమేష్ వారి మిత్రులు మరికొందరు. రంగారెడ్డి జిల్లా కడతల నుంచి కనుగుల గోపాల్, పరవల్లిక వారి కుటుంబ సభ్యులు

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటున్నారు. మీ ఆకాశవాణి కర్నూల్ ఎఫ్ఎం నుంచి కార్యక్రమంలో తర్వాత హారీష్ జయరాజ్ సంగీత సారథ్యంలో చిత్ర కార్తిక్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట వాసు చిత్రం నుంచి వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. రంగారెడ్డి జిల్లా ముచ్చెల్లో నుంచి మారెల యాదయ్య, చంద్రకళ, రాధిక, రచిత, సునీత, చిట్టి, రెక్కి వారి కుటుంబ సభ్యులు, మరికొందరు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయపురి కాలనీ నుంచి వనమశేఖర్, రేఖ, లక్కీబాబు, అశోక్ బాబు, బాబు అకేల, వెంకటేష్, నవీన్ కుమార్, అవియా, బ్లెస్సీ, శ్యామ్, భన్నా, దశరథ, వనజ, బాలు, నరసింహ వారి మిత్రులు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత కలుసుందాం రా చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ అనురాధ శ్రీరామ్ ఆలపించిన పాట, ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత నిర్వహణ. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్తి నుంచి భారతీలాల్ పరదేశి, భారతిబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, ఆదిత్యరోత్, కిరణ్, అజయ్లోత్, రమేష్లోత్, రాజ్, నందిని, జాన్విక, విఘృత్లోత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వారి మిత్రులు. మరికొందరు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి, రామకృష్ణయ్య, శ్రీనివాస్, భిక్షపతి, ఈశ్వర్, అమరేందర్, శేఖర్.

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బిఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బబ్బలా
5: సై బాల్,
4: నడువులో తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: అభిరుచిలో తర్వాత ఉగాది చిత్రం కోసం ఒన్నే కృష్ణన్ సునీత ఆలపించిన పాట, ఎస్వి కృష్ణారెడ్డి సంగీత నిర్వహణ. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, జింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి మిత్రులు మరికొందరు. సికింద్రాబాద్ బోరటిగడ్డ ఆర్యనగర్ సమాజం నుంచి సక్కుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, రేణుక, శాంతి, వివేక, రచిత, శిరీష, స్వరూప, నిర్మల, విమల, శ్రీనివాస్, శ్రీజ, అభిలాష్.

0: చేయొచ్చు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో తర్వాత కోటి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన పాట పెదరాయుడు చిత్రం కోసం కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది నుంచి శ్రీరామ్ వసంత భారతీయ లాస్య శాన్విక, హనుమంతు హరీష్ అరుణ్ అజయ్ ఆర్థిక్ శ్రీశాంత్ వారి మిత్రులు మరికొందరు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుంచి నాగేశ్వరరావు, త్రిమూర్తులు, గుప్తా, రవికుమార్, మాణిక్యరావు, రజని, బాబురావు, పోలయ్య, వెంకట్, నరసింగారావు, ఈశ్వర్రావు, పొందూరు ప్రసాద్, రాజశేఖర్ వారి కుటుంబ సభ్యులు. ఇంకా సంగారెడ్డి జిల్లా చిత్తుల నాగారం నుంచి దుర్గయ్య, లావణ్య, లోకేశ్వర్, మీనా, లక్ష్మణ్, బాబు, రాజ్, జగన్, దుర్గయ్య, ప్రవళ్ళిక, సత్యమ్మ, జలంధర్ వారి మిత్ర బృందం

0: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో చివరిగా కబడ్డీ కబడ్డీ చిత్రం కోసం సందీప్ భూమి కౌశల్య అలపించిన పాట, చక్రి సంగీత నిర్వహణ వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కన్నడ చిత్రవేది నుంచి మద్దయ్య, శాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, రవిచంద్ర, గురునందన్, మోక్షిత, పావిక, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత వారి కుటుంబ సభ్యులు, ఇంకా జోగులమ్మ గద్దల జిల్లా ఇందిరమ్మ కాలనీ నుంచి దేశమే సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, వినీ, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, కల్పన, ఆరాధ్య

మీరు ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఇదే కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6:25 వింటారు. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం. చిత్రాంజలి తెలుగు సినిమా పాటలు. ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర సీమలో మెలోడీ బ్రహ్మగా పేరుగాంచిన మణిశర్మ జన్మదినం ఈరోజు. మరి ఆయన విశేషాలతో, మాటలతో, పాటలను విందాం ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో. తనదైన సంగీతంతో ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు మణిశర్మ. ముఖ్యంగా 90వ దశకం చివరిలో 2000వ దశకంలో అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా వెలుగొందారు. ఈయన బాణీలు ఎంతో మధురంగా, ఉత్సాహంగా ఉండటం వల్ల ఆయన్ను అభిమానులంతా మెలోడీ బ్రహ్మగా పిలుస్తారు.

మణిశర్మ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి. ఎందుకంటే తన సంగీతంతో కొన్నేళ్ల పాటు తెలుగువారిని ఎంతో అలరించారు. ముఖ్యంగా చిరంజీవి సినిమాలకు ఆయన ఇచ్చే సంగీతం ఓ రేంజ్లో ఉంటుంది. వీణపై ఆయన చేసిన ప్రయోగాలు చాలా చాలా పాపులర్.

మణిశర్మ గారు మొదటగా 1992లో వచ్చినటువంటి రామ్ గోపాల్ వర్మ రాత్రి అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు ఆయన నేపథ్య సంగీతాన్ని అందించారు. మణిశర్మ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. సంగీత దర్శకుడు చెల్లపిల్ల సత్యం దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా సినీ జీవితాన్ని ప్రారంభించారు మణిశర్మ. ఆ తర్వాత ఇళయరాజా, ఎంఎం కీరవాణి, రాజ్ కోటిల దగ్గర శిష్యరికం చేశారు. అంతం సినిమాలో చిలకి ఉందనుకో ఈ చిలాకి చిలకు అనే పాట మణిశర్మ స్వరపరిచిన చేసినటువంటి మొట్టమొదటి పాట. ఇక ఈరోజు మణిశర్మ గారు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆయన చేసినటువంటి మెలోడీ ప్రయోగాలతో.

తెలుగు చలనచిత్ర సీమలో తనదైనటువంటి విలక్షణమైన మెలోడీ స్వరాలను పలికిస్తూ అసాధారణ రీ రికార్డింగ్ నైపుణ్యంతో మెలోడీ బ్రహ్మగా కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు మణిశర్మ. చూడాలని ఉంది చిత్రంతో స్వతంత్ర సంగీత దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించి ఇంద్ర, నరసింహనాయుడు, ఒక్కడు, ఖుషి, పోకిరి వంటి చారిత్రాత్మక ఇండస్ట్రీ హిట్ చిత్రాలకు సరికొత్త సంగీత సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి అద్భుత స్వరాల నిఘంటువు మణిశర్మ.

తెలుగు సినిమా రంగుల ప్రపంచంలో మణిశర్మ గారి సంగీత ప్రస్థానం ఒక అద్భుత అధ్యాయం. 1990వ దశకం నుంచి 2010 దాకా దాదాపు 2 దశాబ్దాల పాటు టాలీవుడ్ అగ్రశ్రేణి హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో పాటు నవతరం స్టార్స్ అయినటువంటి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఇంకా అల్లు అర్జున్ చిత్రాలకు కూడా తిరుగులేని ఆల్బంలను అందించినటువంటి ఘనత మణిశర్మ గారిది. వెండి తెరపై కమర్షియల్ మాస్ సాంగ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్కు సరికొత్త ట్రెండ్ సెట్ చేయడంలో మణిశర్మ గారి స్థానం ప్రాధాన్యమైనటువంటిది. ఎలాంటి వారసత్వ నేపథ్యం లేకపోయినప్పటికీ కేవలం కీబోర్డు ప్లేయర్గా జీవితాన్ని ప్రారంభించి ఈనాడు వందలాది చిత్రాలకు సంగీతం అందించి 3 ప్రతిష్టాత్మక నంది అవార్డులను కైవసం చేసుకున్నారు మన మణిశర్మ.

మణిశర్మ గారి సంగీత ప్రయాణంలో అత్యంత కీలకమైన ఘట్టం ప్రసిద్ధ ఇసై జ్ఞాని ఇళయరాజా వారి వద్ద కీబోర్డ్ ప్లేయర్గా చేరటం. దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయన ఇళయరాజా గారి మ్యూజికల్ గ్రూప్లో ఒక ప్రధాన సభ్యుడిగా కొనసాగారు. ఆ కాలంలో వందలాది క్లాసిక్ చిత్రాల రికార్డింగ్ ల్యాబ్స్లో పాల్గొంటూ ఆర్కెస్ట్రేషన్, స్వరకల్పన మరియు ట్యూన్స్ కంపోజ్ చేయటంలో అపారమైన అనుభవాన్ని గడించారు. ఇళయరాజా గారితో పాటు ప్రసిద్ధ సంగీత దిగ్గజాలైనటువంటి ఎంఎస్ విశ్వనాథన్, రమేష్ నాయుడు ఇంకా ప్రారంభ రోజులలో అల్లారక రహమాన్తో కలిసి కూడా వివిధ మ్యూజిక్

ప్రాజెక్టులలో కీబోర్డ్ ప్రోగ్రామర్గా పనిచేశారు. అంతర్జాతీయ వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్పై ఉన్నటువంటి అవగాహనతో ఆయన సింథసైజర్లో సరికొత్త సౌండ్ ఎఫెక్ట్స్ను సృష్టించేవారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా రికార్డింగ్ థియేటర్లలో శ్రమించి రీరికార్డింగ్లోని సూక్ష్మాలను ప్రాక్టికల్గా నేర్చుకున్నారు. ఈ నిశిత పరిశీలన నైపుణ్యాలే భవిష్యత్తులో ఆయనను టాలీవుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్గా కింగ్గా నిలబెట్టాయి.

మెలోడీ బ్రహ్మ శ్రీ మణిశర్మ గారు తెలుగు చలనచిత్ర సంగీత గగనతలన ఎప్పటికీ ప్రకాశించే ఒక అమర ధృవతార. కుషీల్లోని రమ

అంటే స్వరాలుగా ఇంద్రాలోని మాస్ బీట్స్గా ఆయన వెండి తెరపై సృష్టించిన నైపుణ్యం నిరుపమానమైనది. ఆయన పుట్టినరోజు ఇండస్ట్రీలోని నవతరం మ్యూజిషియన్స్లో క్రమశిక్షణ మరియు పటిష్టమైన పునాది ఉంటే మార్కెట్లో ఎప్పుడూ విజయం సాధించవచ్చు అనే సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మణిశర్మ గారు సంపూర్ణ ఆయా ఆరోగ్యాలతో భవిష్యత్తులోను చిత్రరంగానికి మరెన్నో మధురమైన మెలోడీలను అందించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందిస్తుంది మన ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం.

మరింతవరకు మెలడీ బ్రహ్మ శ్రీ మణిసిన్హ గారు స్వరపరిచిన సినీ పాటల విశేషాలు, ఆయన జన్మదినం సందర్భంగా మాటలు పాటలు కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈనాటి చిత్రాంజలి కార్యక్రమంలో ఆకాశవాణి కర్నూల్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు, ఇంకా వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. నాటో శిఖరాగ్ర సమావేశం టర్కీలోని అంకారా నగరం వేదికగా ఈ నెల 7-8 తేదీలలో జరిగింది. ఈ నాటో శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాల నాయకులు, ప్రభుత్వాధినేతలు, అలాగే భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. యూరో అట్లాంటిక్ భద్రత, యుక్రెయిన్కు కొనసాగుతున్న మద్దతు, నాటో రక్షణ పరిశ్రమ బలోపేతం వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. 2035 నాటికి సభ్య దేశాల స్థూల దేశీయ ఉత్పత్తి GDPలో 5% వరకు రక్షణ వ్యయం పెంచే లక్ష్యాన్ని మరోసారి సభ్య దేశాలన్నీ పునరుద్ఘాటించాయి. అదేవిధంగా యుక్రెయిన్కు సైనిక పరికరాలు, శిక్షణ, భద్రతా సహాయం కోసం 70 బిలియన్ యూరోల మద్దతు అందిస్తామని ప్రకటించాయి. వచ్చే ఏడాది కూడా ఇదే స్థాయిలో సహాయం కొనసాగిస్తామని సుముఖత వ్యక్తం చేశాయి. నాటో దేశాల మధ్య రక్షణ ఉత్పత్తుల తయారీ, సాంకేతిక సహకారం, రక్షణ పరిశ్రమల విస్తరణకు సైతం ప్రాధాన్యమిస్తూ ఈ సదస్సులో చర్చలు సాగాయి. అలాగే ఈ నాటో శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ మధ్య జరిగిన సమావేశం ప్రధాన చర్చనీయాంశంగా నిలిచింది. ఇరువురు నాయకుల మధ్య జరిగిన ఈ ద్వైపాక్షిక సమావేశంలో యుక్రెయిన్కు పేట్రియాట్ వైమానిక రక్షణ క్షిపణి ఇంటర్సెప్టర్లను దేశీయంగా తయారు చేసుకునే లైసెన్స్ను అమెరికా మంజూరు చేసింది. దీంతో రష్యా క్షిపణి డ్రోన్ దాడులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యుక్రెయిన్కు దీర్ఘకాలిక రక్షణ సామర్థ్యం లభించనుంది. అదేవిధంగా రష్యాతో యుద్దానికి ముగింపు పలికే అవకాశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా వొలడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ,
2: technological steps further than Russia, maybe quicker, because they also, they, you know, that they produce a lot of different things which are tough, strong against us, but we are quicker, and that's why I think that now initiative moved to our hands, not totally, but moved. We are trying to move this war to the sky from the battlefield. That's why we now began to control the battlefield. This is very important. It's difficult when you have less people to move them back, but we found another way how to do it, to cut their logistic for their army. It's about weapon, petrol, diesel, without massive human losses. That is the difference between us, by the way.
1: ఇదిలా ఉండగా రష్యా చమురు క్షేత్రాలపై యుక్రెయిన్ గురువారం తీవ్ర దాడులు చేసింది. రష్యాలోని స్టావ్రోపోల్, ట్వెర్, ఉఫా ప్రాంతాలలోని ఇంధన నిల్వ కేంద్రాలు, చమురు పంపింగ్ స్టేషన్లను తమ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యుద్దం ముగించడానికి రష్యా నిరాకరిస్తుండటంతోనే ఈ దాడులు తీవ్రతరం చేశామని చెప్పారు. యుద్దాన్ని ముగించాలని తాము పదే పదే ప్రతిపాదించినప్పటికీ ఆ దేశం నుండి ఎలాంటి స్పందన రావట్లేదన్నారు. క్రిమియా సహా ఆ దేశంలోని పలు కీలక చమురు కేంద్రాలు, రైల్వే సదుపాయాలపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ దాడులు శుక్రవారం తెల్లవారుజామున వరకు కొనసాగినట్లు పేర్కొన్నారు. తమ దేశ రక్షణ దళాలు 73 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని, అయితే చర్చలు కొనసాగించడానికి మాత్రం తాము అనుమతినిస్తున్నామని చెప్పారు. తమ మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగినా చివరి క్షణంలో ఇరాన్ మాట మారుస్తోందని, ఒప్పందాల విషయంలో ఆ దేశానికి విశ్వసనీయత లేదని విమర్శించారు.
3: And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. They're

0: liars. We make a deal. We make a deal. Everyone's agreed. No nuclear weapon. We make a deal. They go outside, talk to the press. They say, we never even talked about it. There's something wrong with them. They're cuckoo. As far as I'm concerned, it's over.
1: అంతకంటే ముందు పశ్చిమాసియాలోని హార్మజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి. ఈ దాడులకు ఇరాన్ సాయుధ దళాలే బాధ్యులని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగానే అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ లక్ష్యాలపై విస్తృత స్థాయిలో సైనిక దాడులు చేపట్టింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భద్రతను కాపాడటం, వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని అమెరికా సైన్యం వెల్లడించింది. అమెరికా దాడుల అనంతరం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాలను అనేక సార్లు ఉల్లంఘించిందని ఆరోపించారు. పశ్చిమాసియా శాంతి స్థాపన కోసం కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. అమెరికా తీవ్రమైన సైనిక ఆర్థిక ఒత్తిళ్లు తెచ్చినా ఇరాన్ లొంగబోదని ఆయన స్పష్టం చేశారు. హార్మజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులతో ప్రారంభమైన ఈ ఘర్షణలు అమెరికా ప్రతిదాడులతో మరింత తీవ్రతరమయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బలహీనపడింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్స్తో దాడులు జరుపుతోంది. ఇక మరోవైపు భవిష్యత్తులో తమ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులు జరిపితే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కూడా అవసరమైతే సైనిక చర్యలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఇక గాజాలో తమ ఆధీనంలో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో పాలక మండలిని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజా పరిపాలనా బాధ్యతలను ఐక్యరాజ్యసమితి మద్దతున్న టెక్నోక్రాటిక్ కమిటీకి బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ మేరకు హమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది. హమాస్ ప్రభుత్వ ఎమర్జెన్సీ కమిటీ అధిపతి మహ్మద్ అల్ ఫరాత్ తన పదవికి అధికారికంగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నూతన కమిటీకి పరిపాలనను సాఫీగా అప్పగించేందుకు ఈ ఎమర్జెన్సీ కమిటీని రద్దు చేసినట్లు ఆయన వివరించారు. ఇకపై గాజాలో పౌర పరిపాలన, పునర్నిర్మాణ కార్యక్రమాలను పూర్తిగా నిపుణులతో కూడిన నూతన కమిటీ పర్యవేక్షించనుందని ఆయన చెప్పారు. ఎలాంటి పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా సాంకేతిక సిబ్బంది మాత్రం తమ విధుల్లో కొనసాగుతారని హమాస్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం గాజా వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు చూపకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హమాస్ ప్రతినిధి హాజిం కాసిం పేర్కొన్నారు. ఇక ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసేందుకు అమెరికా సైనిక ప్రతినిధి బృందం లెబనాన్ రాజధాని బీరోట్లో పర్యటిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం దక్షిణ లెబనాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దశలవారీగా తన బలగాలను ఉపసంహరించుకోవాలి. ఆ ప్రాంతంలో లెబనాన్ సైన్యం బాధ్యతలు చేపట్టనుంది. ఇలా గత వారం రోజులుగా పశ్చిమాసియాలో ఓవైపు సైనిక ఘర్షణలు కొనసాగుతుండగా మరోవైపు శాంతి చర్చలు కూడా సాగుతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ముందుగా 3 రోజుల పాటు ఇండోనేషియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో ఆహ్వానం మేరకు 6 నుంచి 8 వరకు జరిగిన ఈ పర్యటనలో ఇరు దేశాలు రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, కీలక ఖనిజాలు, సముద్ర భద్రత మొదలగు రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు ఈ సందర్భంగా నిర్ణయించాయి. బ్రహ్మోస్ క్షిపణులను ఇండోనేషియాకు భారత్ విక్రయించేందుకు కుదిరిన ఒప్పందం ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా నిలిచింది. అలాగే గగనతల క్షిపణుల అభివృద్ధి, కీలక ఖనిజాల సరఫరా గొలుసు బలోపేతం, వ్యవసాయ సహకారం, ఉక్కు ఉత్పత్తి రంగాల్లోనూ పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సముద్ర మార్గాల స్వేచ్ఛ, ప్రాంతీయ స్థిరత్వం కోసం భారత్ ఇండోనేషియా కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటోలు పునరుద్ఘాటించారు. అలాగే గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాల పరిరక్షణలో కూడా ఇరు దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇండోనేషియాలో 3 రోజుల పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాకు బయలుదేరారు. ఆస్ట్రేలియా చేరుకున్న భారత ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్తో కలిసి ఆస్ట్రేలియా భారత్ 3వ వార్షిక నాయకుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, కీలక ఖనిజాల సరఫరా, స్వచ్ఛ ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు పలు ఒప్పందాలు కుదిరాయి. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యాంటోనీ అల్బనీస్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రపంచ స్థాయి ఈవెంట్స్ ను నిర్వహించడానికి క్రీడా మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు.

0: ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం న్యూజిలాండ్లో పర్యటిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్ నగరంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. వాణిజ్యం, రక్షణ, ఆర్థిక సహకారం సహా పలు కీలక రంగాల్లో భారత్ న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఇరువురు నాయకులు ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ,
1: I think we've made tremendous progress in a very short period of time on the trade agenda. But today's focus is about more than just the FTA. It's about where we go to next in this relationship and how we broaden that out. And I know we have very proud to announce that we will be forming a strategic partnership, which will give the relationship more framework and breadth for us to continue to expand as we go forward from here.
0: ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల సంబంధాల్లో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందన్నారు. స్వల్పకాలంలోనే ఎఫ్టీఏ చర్చలను విజయవంతంగా పూర్తి చేసినందుకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్రంగా చర్చలు జరిగాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక సహకారానికి మరింత దోహదపడనుంది. భారత్ పొరుగుదేశమైన చైనాలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫుజియాన్ ప్రావిన్స్ జిన్జియాంగ్ లోని ఓషూ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఫ్యాక్టరీలో ఉన్న సామగ్రికి మండే స్వభావం ఎక్కువగా ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటం, వరదలు వంటి వివిధ ఘటనల కారణంగా పదుల సంఖ్యలో మరణించారని, అలాగే అనేక మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా గాన్స్ ప్రావిన్స్ లో కొండచర్యలు విరిగిపడటంతో సుమారు 33 మంది మట్టి దెబ్బల కింద చిక్కుకుపోగా కుబే గ్యాంగ్జీ ప్రాంతాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికారులను ఆదేశించారు. ఆఫ్ఘనిస్తాన్ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు భారతదేశం తమకు సాంకేతిక సహకారం అందించాలని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి మౌల్వీ అతౌలా ఒమారి కోరారు. భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ కు శతాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ వ్యవసాయం, విత్తన సాంకేతికత, పరిశోధనలు, రైతులకు శిక్షణ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ ఆపర్చునిటీస్ అనే కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్తాన్ దేశమంతా శాంతియుతంగా ఉందని, అభివృద్ది దిశగా తమ నాయకత్వం రాత్రింబవళ్లు కృషి చేస్తోందని ఒమారి స్పష్టం చేశారు. గతంలో పలు అభివృద్ది కార్యక్రమాలు నిలిచిపోయాయని, ప్రస్తుతం దేశ పునర్నిర్మాణంపై తాము దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ లక్ష్యాలన్నీ సాధించేందుకు భారత్ సహా ఇతర పొరుగు దేశాల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తమ దేశానికి వెళ్లి కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ స్వదేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తాను అరెస్టు కావడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. అయితే ఈ విషయంపై బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని హసీనా స్పష్టం చేశారు. స్వదేశానికి వెళ్లిన తర్వాత తనను అరెస్ట్ చేయవచ్చని, లేదా చంపేసే అవకాశం కూడా ఉందన్నారు. ఏదేమైనా, ఈ డిసెంబర్లో తనతో పాటు అవామీ లీగ్ పార్టీ సీనియర్ నేతలందరూ తమ దేశం వెళ్లి బంగ్లాదేశ్ కోర్టుల్లో లొంగిపోవాలని అనుకుంటున్నామని చెప్పారు. తన అప్పగింతపై భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ అధికారులు అనేక లేఖలు రాస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయి అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు ఈనాటి కార్యక్రమంలో ముందుగా హైదరాబాద్ వనస్థలీపురం శ్రోతలు బాలరాజు, రేణుక వీరు కోరుతున్నారు ఖుషి ఈ చిత్రానికి హరిణి జీన్ శ్రీనివాస్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఏఎం రత్నం, సంగీతం మణిశర్మ.

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, శ్రీనివాస్ వీరు కోరుతున్నారు

బొబ్బిలి రాజా. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత గద్వాల్ జిల్లా రాజోలి మండలం నుంచి వీరేష్, శ్వేత, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ సంయుక్త వీరు కోరుతున్నారు చలో ఈ చిత్రానికి అనురాగ్ కులకర్ణి పాడిన పాట. గీత రచన భాస్కర్ భట్ల, సంగీతం మహతీశ్వర సాగర్.

మీరు విన్న ఆ పాట రాజా చిత్రానికి చిత్ర మనోగానం చేశారు, గీత రచన సిరివెన్నెల. ఈ పాట వినిపించమని కోరిన శ్రోత అనంతపురం జిల్లా నర్సాపురం నుంచి కుసుమరెడ్డి. కార్యక్రమంలో తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ బృందం పాడిన పాట వినబోతున్నారు. కులశేఖర్ గీతానికి యువన్ శంకర్ రాజా సంగీతం. ఈ పాట వినిపించమని కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్.

కార్యక్రమం తర్వాత అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి శ్రీనివాస్ వీరు కోరుతున్నారు బంగారు కలలు. ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, దాశరథి గీతానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, బాను జైనుద్దీన్, అబేద ఆయేష వీరు కోరుతున్నారు గుడుంబా శంకర్. ఈ చిత్రానికి హరిణి, ఎస్పి చరణ్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

కార్యక్రమం తర్వాత మీరు వినబోతున్న పాట రక్షకుడు. ఈ చిత్రానికి హరిణి, ఉన్ని కృష్ణన్, ఉదిత్ నారాయణ గానం చేశారు. గీత రచన భువనచంద్ర. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, హేయాన్స్. వీరి కోరికపై ఈ పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.

మీరింతవరకు రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 3 రోజుల 3 దేశాల పర్యటనలో భాగంగా నిన్న న్యూజిలాండ్ వెళ్లారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా పర్యటనలను ముగించుకుని ఆయన నిన్న ఆక్లాండ్కు చేరుకున్నారు. సుమారు 4 దశాబ్దాల విరామం తర్వాత న్యూజిలాండ్లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఆక్లాండ్ విమానాశ్రయంలో న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టఫర్ లక్సన్ స్వయంగా ప్రధానికి సాదర స్వాగతం పలికారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ప్రధాని మోదీ లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. భారతదేశపు ఆక్వా రాజధానిగా భీమవరాన్ని నిలబెట్టడానికి ఉద్దరాజు కాశీ విశ్వనాథ్ రాజు కృషి ఎంతో ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. జాతీయ మత్స్య రైతుల దినోత్సవం సందర్భంగా ఆక్వా పితామహుడు ఉద్దరాజు కాశీ విశ్వనాథ రాజుకి సంబంధించిన పుస్తకాన్ని భీమవరంలో మంత్రి ఆవిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లాలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి తీరంలో ఘాట్లను పరిశీలించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సహచర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. సీజనల్ జ్వరాలపై ఎలాంటి అపోహలు వద్దని రాష్ట గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్టంలోనే విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం వ్యాప్తంగా వైద్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, జ్వరాలపై వస్తున్న కథనాలతో ఎలాంటి అపోహలు వద్దని సూచించారు. 2026-27 విద్యా సంవత్సరానికి కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 75, నెల్లూరులోని ACSR ప్రభుత్వ వైద్య కళాశాలలో 25 MBBS సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ లెటర్ ఆఫ్ పర్మిషన్ మంజూరు చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కడప జిల్లాలో COVID-19 కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. రాష్ట వ్యాప్తంగా సంసిద్ధత, పరీక్షలు, ముందస్తు చర్యలను ముమ్మరం చేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. న్యూస్ లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

హలో నమస్తే గుడ్ మార్నింగ్ మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 11:09 అయిపోయింది. మరి సినిమా కబుర్లు నుంచి ఈవినింగ్ వివిధ వరకు బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ అని కూడా ప్లే చేస్తూ మిమ్మల్ని అందరినీ అలరించడానికి అయితే వచ్చేసింది మీ ఆజే తేజు. మరి ఫస్ట్ అయితే సినిమా కబుర్లలో ఫస్ట్ అప్డేట్ ఏం తెలుసుకోబోతున్నాం, అప్పుడెప్పుడో వరుణ్ తేజ్ చివరగా మట్కా మూవీలో కనిపించారు.

మరి నెక్స్ట్ తన మూవీ డీటెయిల్స్ ఏంటి, ఏ సినిమా ద్వారా రాబోతున్నారు అంటే కొరియన్ కనకరాజు. సో డిఫరెంట్ గెటప్ అనమాట దీంట్లో చూస్తే. సో కొరియన్ కనకరాజుగా ఆగస్ట్7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది ఈ మూవీ అయితే మాత్రం. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గాంధీ మేర్లపాక. ఇది ఎలా ఉంటుందంటే ఇండో కొరియన్ హారర్ కామెడీ జానర్ లో ఉంటుందన్నమాట. సో ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. ఇక ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారనమాట. మరి చూద్దాం మట్కా తర్వాత మన ముందుకి కొరియన్ కనకరాజుగా రాబోతున్నాం మన హీరో వరుణ్ తేజ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ మీ అందరి కోసం కంచే సినిమా నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
6: లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక దేవదాస్ మూవీ నుంచి మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ రోజు మన మెలడీ బ్రహ్మ మణి శర్మ బర్త్డే అనమాట. ఎన్ని మంచి మంచి సాంగ్స్ ఉన్నాయండి, అసలు సూపర్ సాంగ్స్, ఒక్కటి కూడా మనం మర్చిపోలేమన్నమాట. అన్ని హిట్ సాంగ్స్ అందించారు. మరి ఇక రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఆయన స్వాటలతో మనల్ని అలాగే అలరిస్తూ మంచిగా ఉండాలని మనం కూడా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ ఏంటి సినిమా కబుర్లలో తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకా మణి శర్మ గారు అయితే చెన్నై లవ్ స్టోరీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు కదా. మళ్ళీ ఆ ఒక్కటే కాదు, ఇంకా బ్యూటిఫుల్ మూవీస్ తో మనల్ని అందరినీ ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. ఇక నెక్స్ట్ అయితే రష్మికా మందన లీడ్ రోల్ లో రాబోతున్న ఫిలిం మైసా. సో దీని గురించి ఒక చిన్న అప్డేట్ అండి. ఈ నెల 15th అంటే జూలై 15th ఈ మైసా మూవీకి సంబంధించి ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇక అక్టోబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తారంట. ఇది ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ అనమాట. దీంట్లో మన హీరోయిన్ ఎలా కనిపిస్తున్నారు, రష్మిక గోండు తెగ మహిళగా ఒక మోస్ట్ వైలెంట్ గా కనిపిస్తారనమాట తన క్యారెక్టర్. అండ్ ఫైట్ సీన్స్ కానివ్వండి, తను చేసేవి మెయిన్ గా ఫారెస్ట్ లో జరిగే ఫైట్ సీన్స్, ఇవన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఈ మూవీకి. సో దీని గురించి ఈ చిన్ని అప్డేట్స్ మాత్రమే ఇచ్చారు. మరి ఫుల్ గా డీటెయిల్స్ తెలియాలి అంటే మాత్రం అట్లీస్ట్ టీజర్ రిలీజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ సినిమాని పుల్లె రవీంద్ర గారు డైరెక్ట్ చేస్తున్నారనమాట. సో అది విషయం. అండ్ ఇక్కడ మీ అందరి కోసం అయితే పుష్ప సినిమా నుంచి శ్రీవల్లి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇంట్లో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 11:54 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా. నితీష్ తివారి గారు తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ఫిలిం రామాయణ పార్ట్ 1, మరి ఈ ఫిలిం కి సంబంధించిన ట్రైలర్ నై మాత్రం ఈ నెల 18వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు అని తెలుస్తోంది. మరి అదే కనుక నిజమైతే అదే రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రమోషన్స్ కూడా షూట్ చేస్తారంట. అంటే ఈ సంవత్సరం దీపావళి టైంకి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా ముందుగానే ఎప్పుడో ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు కాబట్టి సో హడావడి మరి ముందు నుంచే స్టార్ట్ చేసేసేయాలి కదా. ఇందులో రణబీర్ కపూర్ సాయి పల్లవి సీతారాములుగా కనిపిస్తున్నారు, మనందరికీ తెలిసిన విషయమే. ఇక యష్ రావణుడిగా కనిపిస్తున్నారు. అంటే ఈ సినిమా మాత్రం 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నారు. సో దాదాపుగా 4,000 కోట్లు ఖర్చు పెట్టి మరీ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు రామాయణ సినిమాని, అది విషయం. సో 18th వరకు వెయిట్ చేద్దాం, ట్రైలర్ ఎలా ఉంటుందో అనేది మాత్రం చూసి తీరాల్సిందే. మరి ఫస్ట్ మీ అందరి కోసం ఇప్పుడు నేను బ్రహ్మాస్త్రం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. మారుతున్న వ్యూహాత్మక పరిస్థితుల దృష్ట్యా భారత నావికాదళం అప్రమత్తంగా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. విశాఖ తూర్పు నావికాదళంలో యుద్దనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి కమిషనింగ్ వేడుకకు రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని యుద్దనౌకను ప్రారంభించారు. జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందే మాతరం, రాష్ట్ర గీతాల ఆలాపన విషయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అధికారిక కార్యక్రమాలలో జాతీయ చిహ్నాల గౌరవాన్ని కాపాడటం, ఏకరూపతను పాటించడం కోసం ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అధికారిక కార్యక్రమాల్లో రాష్ట గీతంతో పాటు జాతీయ గేయం, జాతీయ గీతం కూడా ఆలపించాల్సి వస్తే పాటించాల్సిన క్రమంపై హోంశాఖ స్పష్టత ఇచ్చింది. దీని ప్రకారం ముందుగా వందే మాతరం, ఆ తర్వాత జనగణమనలను పూర్తిగా ఆలపించాలి. ఈ రెండు పాడడం పూర్తయ్యాక మాత్రమే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారిక రాష్ట గీతాన్ని పాడాల్సి ఉంటుంది. జాతీయ గౌరవాన్ని కాపాడేందుకు ఈ ప్రాధాన్యతా క్రమాన్ని నిర్దేశించినట్లు కేంద్రం పేర్కొంది. రైలు టికెట్ల బుకింగ్ కోసం వినియోగించే ఐఆర్సీటీసీ వెబ్సైట్ను భారతీయ రైల్వే శాఖ సమూలంగా మారుస్తోంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్లతో మరింత వేగంగా, సులభంగా పనిచేసేలా రూపొందించిన కొత్త వెబ్సైట్ బీటా వెర్షన్ను జులై 15 ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న వెబ్సైట్తో పోలిస్తే ఇది చాలా వేగంగా, ఎలాంటి గందరగోళం లేకుండా పనిచేస్తుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం 7 ముందుగానే సమగ్ర కార్యాచరణను ప్రారంభించిందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి నారాయణ ఈరోజు రాజమహేంద్రవరంలో విస్తృతంగా పర్యటించి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టేకాఫ్కు సిద్దమైందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మేరకు విమానాలు రాకపోకలు సాగించడానికి వీలుగా నిన్న ఢిల్లీలో జీఎంఆర్ సంస్థకు ఏరోడ్రోమ్ లైసెన్సును అందజేశారు. నవంబర్లో ఏపీలో నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాలని, పరిశ్రమల ఏర్పాటులో తమ వేగాన్ని పరిశీలించాలని దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, అసత్య ప్రచారాలు, అసభ్యకర పోస్టులు, ద్వేషపూరితమైన వ్యాఖ్యలు లాంటి చర్యలను నియంత్రించేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా బంగారం ధరలు మరోసారి పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 10 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 1,32,760 వద్ద కొనసాగుతుండగా 18 క్యారెట్ల ధర 1,08,630 వద్ద స్థిరపడింది. పసిడితో పాటు వెండి ధరలను స్వల్ప పెరుగుదల నమోదైంది. కిలో వెండిపై 100 రూపాయల మేర పెరగడంతో ప్రస్తుతం దాని ధర 2,44,900 రూపాయలకు చేరింది.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

అల్లరి పిడుగు సినిమా నుంచి బాలకృష్ణ గారు కత్రినా కైఫ్ నటించిన సినిమా అనమాట. సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. ఇక 12:09 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. ఇక మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి మనమైతే ఎంట్రీ ఇచ్చేసాం కూడా. అయితే ప్రెసెంట్ అక్కడక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఏంటో మన విజయవాడలో కాస్త తక్కువే అనమాట. ప్రీవియస్ రెయినీ సీజన్ తో పోలిస్తే ఇప్పుడు అంతగా వర్షాలు అయితే లేవు. కానీ క్లైమేట్ డే టైంలో కొంచెం కూల్గా అయితే ఉంటుంది. ఇక మన దేశంలో సీజన్ ని బట్టి టూరిస్ట్ ప్లేసెస్ అయితే చాలా ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు అందరు కూడా. అయితే చాలా బాగుంటాయి కూడా. సీజన్ ని బట్టి మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కొన్ని ఉంటాయి. మరి ఈ వర్షాకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేసెస్

0: ఏమున్నాయి, ప్రత్యేకంగా మన ఏపీలో ఏ ఏ ప్లేసెస్ ఖచ్చితంగా రెయినీ సీజన్లో చూస్తే బాగుంటుంది, ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది అనే ప్లేసెస్ కొన్ని ఉన్నాయన్నమాట మెయిన్గా మన ఏపీలో. మరి ఆ ప్లేసెస్ ఏంటి తెలుసుకుందాం ఇవాళ. చాలా సింపుల్ సింపుల్ ప్లేసెస్, మన చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. సో తెలుసుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం అంజీ ఫిలిం నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చిక్కుపుక్కు పోరి ఎవరే అతను.

అరే లేదంత సీను, నే సూపర్ మ్యాన్ ని కాను. అతిగా బడాయిపోను, సింపుల్ గా బతికేస్తా.

0: Bharti FM 101.3.
1: మరి వర్షాకాలంలో ప్రకృతి మరింత అందంగా మారిపోతుంది కదా, ఎందుకంటే వర్షం కారణంగా పచ్చదనం పెరిగిపోతుంది కదా, అలాగే వాటర్ ఫాల్స్ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటాయి, అండ్ క్లైమేట్ కూడా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి ఈ టైంలో ఎక్కడైనా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళిపోతే బాగుండు అని ఫీల్ అయిపోయి వెంటనే టూర్ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా, మరి వాటిలో ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ ఏంటి మన దేశంలో, అంటే మెయిన్గా మన రాష్ట్రంలో అరకులోయ. అంతే కదా, దీన్ని పక్కకు పెట్టేసి అసలు ఎక్కడెక్కడికో వెళ్ళడం ఎందుకండి. చక్కగా అరకులోయ వైజాగ్ దగ్గరలో ఉండి ఈ అరకు ప్రకృతికి అటు గిరిజన సంస్కృతికి చాలా ఫేమస్, అండ్ పచ్చటి కొండలు, కాఫీ తోటలు, జలపాతాలు, గిరిజన గ్రామాలు ఇవన్నీ కూడా అక్కడ ప్రత్యేకతలు అన్నమాట. అలాగే వైజాగ్లోని రిషికొండ బీచ్ కూడా చూడొచ్చు వెళ్తే కనుక, ఇక కైలాసగిరి, బుర్రా కేవ్స్ ఇవన్నీ కూడా హ్యాపీగా చూసేసి రావచ్చు అదనమాట. సో ఫస్ట్ అసలు ఏపీలో మనకి కాస్త వాతావరణం చల్లగా అయిపోయింది అని అనిపించగానే చక్కగా అరకుకైతే ప్లాన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇలాంటి ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అరే మోహన్ భాయ్, काफी बिजी लग रहे हो.
2: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
1: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
2: सच?
1: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
2: समझ गया.
3: FM 101.3.

ఈ కొండ వీడు వైభవాన్ని చూసి కన్నుకుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

అందాల రాజుకి ముద్దుల భార్యలు ఇద్దరు, పెద్దరాణి నాట్యంలో మయూరి. చిన్నరాణి సంగీతంలో దిట్ట, సరిగా

0: अरे राजू,
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్.
4: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 12:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక

0: భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఈవేళ ఆట రెండో రోజున ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునఃప్రారంభిస్తుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకి చెందిన కరోలినా ముజోవా, లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన చర్చల అనంతరం భారత్ న్యూజిలాండ్ దేశాలు ఈరోజు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి అప్గ్రేడ్ చేశాయి. 2030 నాటికి తమ వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని 5 ఏళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటనపై ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ఈ వివరాలను తెలియజేశారు.
1: Is the decision by the two prime ministers to raise the relationship to a strategic partnership. They also decided that this goal of a more strategic relationship would be approached systematically, for which they decided that there would be a roadmap to take us forward the next couple of years. This roadmap has been summarized, in fact, in a document which is being released along with the joint statement that the two prime ministers are issuing at the conclusion of their talks.
0: ఈ సమావేశం ద్వారా పలు నిర్దిష్ట ఫలితాలు వచ్చాయని, వాటిలో ముఖ్యంగా రాబోయే 4 ఏళ్లలో సంబంధాలు విస్తరించేందుకు ఒక రోడ్మ్యాప్, ఇండో పెసిఫిక్ సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఒక విధి విధానం, భారత నౌకాదళం, న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు పొందవున్నాయని టండన్ తెలియజేశారు. చర్చల అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నాయకులు ఇండో పెసిఫిక్ ప్రాంతంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, స్వేచ్ఛ బహిరంగ శ్రేయస్కరమైన ప్రాంతం కోసం తాము ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారని పేర్కొన్నారు. సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థను కాపాడడం ప్రాముఖ్యతను కూడా ఇద్దరు నాయకులు చెప్పారు.

0: परिणामों के साथ आगे बढ़ेंगे। इस वर्ष हमने रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया। इस उपलब्धि से दोनों देशों के उद्योगों, किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे।
1: రెండు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేక కొత్త అవకాశాలను, సహకారానికి మార్గాలను ప్రారంభిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి న్యూజిలాండ్ ప్రధానమంత్రితో కలిసి ఆక్లాండ్లో జరిగిన ఇండియా న్యూజిలాండ్ బిజినెస్ ఎంగేజ్మెంట్ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ప్రవాస భారతీయులను కూడా ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. దేశ తీర ప్రాంత భద్రతను అపేచ్ఛంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్తో కలిసి బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ సాధించిన ప్రగతిని అమిత్ షా సమీక్షించారు. ఓడరేవుల భద్రతను కేవలం లైసెన్స్ పొందిన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు మాత్రమే అప్పగించాలని, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ద్వారా శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే అక్కడ మోహరించాలని కూడా హోంమంత్రి సమావేశంలో చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలు, అధునాతన సాంకేతికతలు రెండింటినీ బలోపేతం చేయడం ద్వారా భారత్ ఒక బలమైన, స్వయం సమృద్ది గల, భవిష్యత్తుకు సిద్దంగా ఉండే రక్షణ దళాన్ని నిర్మిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. భవిష్యత్తులో జరిగే యుద్దాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఆవిర్భావ సాంకేతికతలను ఉపయోగించవచ్చునని, అయితే అంతిమంగా జాతీయ సంకల్పం, ధైర్య సాహసాలు గల సైనికులు, సమర్థవంతమైన సైనిక శక్తి ద్వారానే యుద్దాలు గెలవగలమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ప్రాజెక్ట్ 17A 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జలప్రవేశం చేయించిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ యుద్దనౌక చేరిక భారత్ సముద్ర శక్తిని, స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో మరొక మైలురాయని ఆయన పేర్కొన్నారు.
2: ఐఎన్ఎస్ మహేంద్రగిరి మల్టీ ఫంక్షన్ రాడార్ కే సాథ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కా కంబినేషన్ హై జో ఆకాశ సే ఆనే వాలే కిసీ భీ ఖతరే కో దూర్ సే హీ పహచాన్ కర్ నష్ట కర్ సక్తే హై ఔర్ ఇస్మే ఇండిజినస్ రాకెట్ లాంచర్ హై టార్పీడో లాంచర్స్ హై ఏక్ ఇంటిగ్రేటెడ్ యాంటీ సబ్మెరిన్ డిఫెన్స్ సిస్టమ్ హై ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ హై ఔర్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ భీ హై.
1: ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో 75% పైగా స్వదేశీ పరికరాలతో నిర్మించారని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈ యుద్ద నౌక గగనతలం, సముద్ర ఉపరితలం, సముద్ర గర్భంలో వచ్చే ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని, ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత భద్రతను, కార్యాచరణ పరిధిని గణనీయంగా బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ రోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీని జరుపుకునే ఈ రోజు పెరుగుతున్న జనాభా వల్ల తలెత్తే సవాళ్లు, అవకాశాలను ముఖ్యంగా తెలియజేస్తుంది. జనాభా సంబంధిత ఆందోళనలు పరిష్కరించేందుకు, సుస్థిర భవిష్యత్ వైపు అడుగులు వేసేందుకు ఇది ఒక రిమైండర్ వంటిది. 1989లో అప్పటి యునైటెడ్ నేషన్స్ అభివృద్ది కార్యక్రమం యుఎన్డిపి గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించారు. జనాభా సమస్యలు, పర్యావరణం, అభివృద్దికి వాటితో ఉన్న సంబంధాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరపాలని 1990 డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. ఈ సంవత్సరం ఈనాడు భవిష్యత్తు కోసం యువత ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ రెండో రోజున ఇంగ్లాండ్ జట్టు 1 వికెట్ నష్టానికి 21 పరుగులున్న ఓవర్ నెట్ స్కోర్తో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను పునః ప్రారంభిస్తుంది. ఈ రోజు ఆట భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత జట్టు అంతకుముందు తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసింది. స్మృతి మంధనా 83 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఇద్దరు అర్ధ సెంచరీలతో రణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ 285 పరుగుల వద్ద ముగిసింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కెరోలినా ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 1 క్రీడాకారుడు ఇటలీకి చెందిన యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడనున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఎంగల్వుడ్ లో లాస్ ఏంజలస్

స్టేడియంలో జరిగిన రెండవ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంను ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. అంతకుముందు బాస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 2-0 గోల్స్ తేడాతో మొరక్కోపై సునాయాస విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. మిగిలిన క్వార్టర్ ఫైనల్స్లో ఈ రాత్రి మయామీ గార్డెన్స్లో నార్వే జట్టు ఇంగ్లండ్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ద సాయుధ దళాలను తయారు చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఈవేళ ఆట 2వ రోజున ఇంగ్లండ్ 1 వికెట్ నష్టానికి 21 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కరోలినా ముచోవా, లిండా నాస్కోవా మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి బ్యూటిఫుల్ సాంగ్ అశోక్ సినిమా నుంచి వినేశారు కదా. నేను మీ ఆర్జే తేజు. 12:46 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఏపీలోని ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఇక ఒక పుణ్యక్షేత్రం ఉన్న ప్లేస్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. అదే శ్రీశైలం. మరి శ్రీశైలం పుణ్యక్షేత్రంతో పాటుగా ప్రకృతి రమణీయతకు కూడా చాలా ఫేమస్ అనమాట. మరి ఈ శ్రీశైలం అనేది చూడ్డానికి వర్షాకాలంలో చాలా అందంగా ఉంటుంది. పచ్చదనం, జలపాతాలు, నల్లమల్ల ఫారెస్ట్ ఇవన్నీ కూడా చాలా అందంగా అట్రాక్టివ్ గా కనిపిస్తాయన్నమాట ఈ సీజన్ లో మెయిన్ గా. ఇక మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీశైలం డ్యామ్, పాతాళ గంగ ఇవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలం దర్శనంతో పాటుగా, దేవుడి దర్శనంతో పాటుగా మిగతా ప్లేసెస్ అన్ని కూడా చూసి హ్యాపీ ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ ఇంకొక ప్లేస్ గండికోట. మరి మీరు కూడా వినే ఉంటారు, భారతదేశపు గ్రాండ్ కెనియన్ గా పిలుస్తారు తెలుసా ఈ ప్లేస్ ని. ఎందుకంటే కడప జిల్లాలో ఉన్న ఈ గండికోట లోతైన కొండలు, నదీలోయల కారణంగానే దీనిని గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తారు. ఆకుపచ్చని ప్రకృతి, ఉప్పొంగే నది, ఇంకా వర్షాకాలంలో నల్లటి మబ్బులు వెనక నుంచి వచ్చే సూర్యరశ్మి, వీటన్నిటినే చూడ్డానికే చాలా మంది పర్యాటకులు ఎక్కువగా వెళ్తూ ఉంటారన్నమాట ఈ ప్లేస్ కి. మెయిన్ గా అక్టోబర్ నుంచి మార్చ్ వరకు కూడా ఈ ప్లేస్ విజిట్ చేయడానికి రైట్ టైం అని చెప్పచ్చు. సో అదనమాట మ్యాటర్ గండికోట రహస్యాల గురించి. నెక్స్ట్ మీ అందరి కోసం అతడు నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తాను. మిగతా ఇంకా కొన్ని ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Bharti FM 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అతడు ఫిల్మ్ నుంచి మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో కేకే గారు సునీత గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. ఇక మనమైతే ఉన్నామో మీకు తెలుసా ప్రోగ్రామ్ లో నేను మీ ఆర్జే తేజు. ఇక 12:53 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మనమైతే మన ఆంధ్రప్రదేశ్ లోని బ్యూటిఫుల్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఒక అందమైన గిరిజన ప్రాంతం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే మారేడుమిల్లి. ఇది దట్టమైన అడవులు, జలపాతాలు, ప్రకృతి దృశ్యాలకు చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. మారేడుమిల్లి వెనకనక వెళ్తే తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ ఏంటో తెలుసా? జలతరంగిణి వాటర్ ఫాల్స్, అమృతధార వాటర్ ఫాల్స్, మన్యం వ్యూ పాయింట్, అలాగే మదనికుంజ్ బిహార్, ఇంకా గుడిస అనే ప్లేస్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అక్కడి నుంచి వ్యూ పాయింట్ మెయిన్గా గుడిస ప్లేస్కి వెళ్ళిన తర్వాత అండ్ క్యాంపింగ్కి కూడా చాలా ఫేమస్ అన్నమాట ఈ ప్లేస్ కూడా. సో ఇంకా హార్స్లీ హిల్స్ కానివ్వండి, లంబసింగి, తలకోన జలపాతం, కైగల జలపాతం, ఎత్తిపోతల జలపాతం, ఇవన్నీ కూడా ఈ వర్షాకాలంలో చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మరి వర్షాకాలంలో మెయిన్గా టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. రెయిన్ కోట్, అంబ్రిల్లాస్ వెంట తీసుకెళ్తూ ఉండాలి. ఇంకా మీరు బయటికి వెళ్ళినప్పుడు షూస్ ధరిస్తారు కాబట్టి అవి జారిపోకుండా ఉండే విధంగా వాటిని మాత్రమే ధరించాలి. అండ్ ప్రతి టూరిస్ట్ ప్లేస్లో కొంత ఏరియా వరకే మనకు పర్మిషన్ ఇస్తారు వెళ్ళడానికి. మరి ఆ ప్లేస్ దాటి ప్రమాదకర ప్రాంతాలకు మాత్రం అస్సలు వెళ్ళకూడదు. అండ్ అలాగే వాతావరణ సూచనలు ఇవన్నీ కూడా ముందుగానే తెలుసుకుని మన ట్రిప్ అనేది ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ మన టూరిజం శాఖ వారు కూడా ఎప్పటికప్పుడు టూరిస్టుల కోసం మంచి ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి స్టే చేయడానికి కాటేజెస్ కానివ్వండి ఇవన్నీ కూడా. సో ఆ డీటెయిల్స్ ముందుగానే తెలుసుకుని రూమ్స్ బుక్ చేసుకుంటే బెటర్. అండ్ అలాగే వెళ్ళిన చోట మనం ఏం చేయాలి? ప్రకృతిని ఆస్వాదిస్తూనే ఆ ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచుతూ పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి. అదే విషయం. ఇక నెక్స్ట్ 12:55 అయిపోయింది. మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్, ఇక గోదావరి సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నా. స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. ఐఎన్ఎస్ మహేంద్రగిరి కేవలం ఒక యుద్ద నౌక మాత్రమే కాదని, భారత నౌకాదళం శక్తి, సామర్థ్యం, స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారని కేంద్ర మంత్రి తెలిపారు. విశాఖపట్నం జేఎన్టీయూ తొలి స్నాతకోత్సవ సభ బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఈరోజు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. అనంతరం 2023-24 విద్యా సంవత్సరాలకు చెందిన 34,896 మందికి పట్టాలను ప్రదానం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలోని మంత్రుల బృందం ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు సహా ఇతర నేతలతో మంత్రులు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రెండు భుజాలకు సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. దీనిపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆక్వా మేత ధరలు భారీగా పెరిగిన ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ఆరోపించారు. ఏలూరు జిల్లా నెడమరు మండలం భువనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వానికి ఆక్వా రైతులు భవిష్యత్తులో గుణపాఠం చెబుతారని, ఈ నెల 15వ తేదీన భీమవరంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తారని తెలిపారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సంతానోత్పత్తి రేటు పెంపుపై దృష్టి సారించాలని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఎస్ జీవనరాణి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి కార్యాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలతో కలిసి జనాభా అవగాహన ర్యాలీని ఆమె ఈరోజు ప్రారంభించారు. ఎల్నిన్నో ప్రభావాన్ని ఎదుర్కొనేలా ప్రత్యామ్నాయ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలకు ముఖ్యమంత్రి సూచించారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏపీలో పనిచేస్తున్న 5 గ్రూప్ 1 అధికారులను ఐఏఎస్ హోదా లభించింది. కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం రాష్టపతి ఆమోదం పొందిన తర్వాత వీరికి ఐఏఎస్ ప్రమోషన్పై నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఆ నోటిఫికేషన్ వరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న విడుదల చేసింది. న్యూస్ అలయన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. అదనొక్కడే ఫిల్మ్ నుంచి 1 గంట 10 నిమిషాల పెండింగ్ క్లాక్ లో టైం చూస్తే దీన ప్రోగ్రామ్ లో మనమైతే ఈ రోజు ఏం తెలుసుకోబోతున్నామో తెలుసా? భారతదేశపు తొలి మహిళా టెన్నిస్ ఒలింపియన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. లేడీ మెహర్బాయి టాటా 1879 అక్టోబర్ 10 ముంబైలో జన్మించారు మెహర్బాయి టాటా గారు. ఆమె తండ్రి మైసూర్ రాష్ట్ర విద్యాశాఖలో ఉన్నతాధికారి. అయితే చిన్నప్పటి నుంచే ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం, అలాగే సంగీతం, గేమ్స్ మీద కూడా చాలా ఆసక్తి ఉండేది. ఇక ఇంగ్లీష్ అండ్ లాటిన్ లాంగ్వేజెస్ కూడా బాగా నేర్చుకున్నారు, అలాగే పియానో వాయించడంలో కూడా నైపుణ్యం సాధించారనమాట. ఇక 1898 ప్రముఖ పారిశ్రామికవేత్త సర్ దొరాబ్జీ టాటాను వివాహం చేసుకున్నారు. అయితే ఆమె తన జీవితాన్ని కేవలం కుటుంబానికే పరిమితం చేయకుండా సమాజ సేవకు కూడా అంకితం చేశారనమాట. ప్రజల సంక్షేమం, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. మరి లేడీ మెహర్బాయి

ఆకాశవాణి కర్నూలు కేంద్రం, మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు వింటారు. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి, నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. దేశానికి, నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని

0: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్దనౌకను ఈరోజు విశాఖపట్నం నావల్ డాక్యార్డ్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఐఎన్ఎస్ మహేంద్రగిరి కేవలం ఒక యుద్దనౌక మాత్రమే కాదని, భారత నౌకాదళం శక్తి సామర్థ్యం స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తూ,
1: अपनी तेज दृष्टि, अद्भुत धैर्य और सही समय पर निर्णायक प्रहार करने की क्षमता के लिए जाना जाता है. समुद्र में भी एक वारशिप से यही अपेक्षा होती है. वह हर समय अलर्ट रहे, दूर तक देख सके, हर परिस्थिति का सही आकलन करे और आवश्यकता पड़ने पर निर्णायक कार्रवाई करने में भी वह सक्षम हो. यह क्रेस्ट अपने आप में INS महेंद्रगिरी की कैपेबिलिटी का प्रतीक है. इसमें 75% से अधिक इंडिजिनस कंटेंट का उपयोग किया गया है. यह आंकड़ा भारत की डिजाइन कैपेबिलिटी.
0: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించారు. ఈ సాయంత్రం విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగే ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొంటారు. విశాఖపట్నం జేఎన్టీయు తొలి స్నాతకోత్సవ సభ బీచ్ రోడ్లోని ఏయు కన్వెన్షన్ హాల్లో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఇందులో భాగంగా గత 3 విద్యా సంవత్సరాలకు చెందిన 34,896 మందికి పట్టాలు ప్రదానం చేశారు. వారిలో డిగ్రీకి చెందినవారు 32,172 మంది ఉండగా, పీజీకి చెందినవారు 2,708 మంది, 11 మందికి పీహెచ్డీ విద్యార్థులు, 50 మందికి బంగారు పతకాలు, ఇద్దరికి ఎండోమెంట్ అవార్డులు, ఒకరికి గౌరవ డాక్టరేట్ అందజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 2 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 100 MBBS సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ అనుమతి ఇచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75, నెల్లూరులోని ACSR ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 అదనపు MBBS సీట్లను మంజూరు చేస్తూ కమిషన్ అనుమతి జారీ చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి మొత్తం 100 కొత్త MBBS సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. తాజా అనుమతులతో కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీట్ల సంఖ్య 175 నుంచి 250కు పెరుగగా, నెల్లూరులోని ACSR ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల సంఖ్య 175 నుంచి 200కు చేరినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు పలు రకాల ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నాటికి 370,000 టన్నుల యూరియా, 90,000 టన్నుల డీఏపీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా మార్క్ఫెడ్ గోదాముల్లో తగిన బఫర్ స్టాక్ను నిల్వ ఉంచామని, ఎక్కడైనా నిల్వలు తగ్గిన వెంటనే అదనపు ఎరువులను తరలించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి దుర్గేష్, పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, గత పుష్కరాల కంటే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పుష్కరాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం ఎంతో కీలకమైందని మంత్రి నారాయణ పేర్కొంటూ,
2: గోదావరి ఎప్పుడు కాదు, 4 నెలల ముందే స్టార్ట్ చేసింది. అయితే ఈసారి దీనికి 1 ఇయర్ కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ చేశారు. ఎన్నోమెంట్స్, పవర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ ఆరెంజ్ రోడ్ కూడా డెవలప్ చేస్తుంది. 580 కోట్ల ఈవాడ మున్సిపల్ కార్పొరేషన్ పుష్కరాలకు సంబంధించి

0: రోడ్లు వేయడం కానీ రోడ్లు కానీ శాంక్షన్ చేయడం జరిగింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కి సివరేజ్ కానీ, సామ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్ గా ఒక 560 కోట్ల గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది.
1: అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలోని మంత్రుల బృందం ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట జేఏసీ, అమరావతి ఉద్యోగ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు సహా ఇతర నేతలతో మంత్రులు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఆక్వామేత ధరలు భారీగా పెరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ఆరోపించారు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం భువనపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఆక్వా రైతులు భవిష్యత్తులో గుణపాఠం చెబుతారన్నారు. ఈ నెల 15వ తేదీన భీమవరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని ఆయన తెలియజేస్తూ,
2: ఈ వైభాగాన్ని దోచుకునేది తగ్గించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీకే ప్రమాదం అనేది గమనించుకోమని చెప్పి చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరితో చర్చించాలి, ఏం జరుగుతుందో వినాలి అని చెప్పని తెలుసుకుని తద్వారా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్దాం ఈ ప్రపంచానికి, లేదా ఈ మేత మిల్లులకి, ప్రభుత్వానికి చెప్పాలని చెప్పని ఆలోచన చేశారు. రేపు 15వ తారీఖు వస్తామని చెప్పారు.
1: ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న జనాభా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జనాభా పెరుగుదల, తగ్గుదలకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. 1987 జూలై 11వ తేదీన జన్మించిన శిశువుతో ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. నేడు భవిష్యత్తులో యువత ఆశయాలు, ఆశయాలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2050వ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా భారీగా పెరిగే అవకాశం ఉన్నందున తమ తమ దేశాల్లో ఆయా ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు 5వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశం సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా తరువాత 3 మ్యాచ్లలో భారత్ ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశానికి, నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి సేకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

దా ని సా మళ్ళీ సా వస్తుంది. సో సప్తస్వరాల్లో ఫిఫ్త్ లెటర్ సరిగమ ప అంటే పా కదా. పా అంటే ఏంటి? పంచమం. సో పంచమం అంటే అర్థం ఏంటి? జనరల్గా పంచమం అంటే సప్తస్వరాల్లో పా లెటర్ అంటే పంచమం అని అర్థం. అయితే దాని అర్థం ఇంకా అసలు డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క అర్థాలు ఉంటాయి. సరిగమలో సా అంటే ఒకటి, రీ అంటే ఒకటి. ఇట్లా లాస్ట్ నా షోలో అయితే రిషభం గురించి అడిగాను, రిషభం అంటే ఏంటి దాని మీనింగ్ అని. సేమ్ ఇప్పుడు పంచమం అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి అని చెప్తున్నాను. సో విన్నారు కదా పంచమం అంటే ఏంటి, సప్తస్వరాల్లో పా అంటే పంచమం.

దీని అర్థం ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. ఇక నెక్స్ట్ మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను బిల్లా సినిమా నుంచి. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మిమ్మల్ని అడిగాను ఒక క్వశ్చన్, సప్తస్వరాల్లో పా అంటే పంచమం అనర్థం, అయితే దీని యాక్చువల్ మీనింగ్ ఏంటి? సో పంచమం అంటే మీనింగ్ ఏంటి? నాకైతే ఆన్సర్స్ పంపించండి అన్నాను కదా, మరి చూద్దాం మెసేజ్లు ఎవరు చేశారు. కామతి శంకర్ గారు రాజుల నుంచి హాయ్ అని మాత్రమే పెట్టారు, ఆన్సర్ లేదు. జరిపతుల బుచ్చయ్య గారు తరాలపల్లి హనుమకొండ జిల్లా నుంచి పంపించారు, ఆన్సర్ అయితే లేదు. ఇంకొకసారి కొత్తగా ఇప్పుడే ట్యూన్ చేసి కనుక ఉంటే కనుక వినండి, ఆన్సర్ అయితే పంపించవచ్చు. ఇప్పుడు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు, ఇంకా ఆన్సర్ పంపించలేదు, హాయ్ అని మాత్రమే పెట్టారు. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలి నుంచి పంపిస్తున్నారు, పంచమం అంటే ఐదవది అంటున్నారు. కాదు, నేను ఆ మీనింగ్ అడగలేదు. అసలు యాక్చువల్ గా సప్తస్వరాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. సో ఆ స్వరం అంటే సప్త స్వరాలు అంటున్నాము అంటే కొన్ని రకాల స్వరాలని కలిపి ఆ సప్తస్వరాలుగా మాట్లాడతాం కదా, చెప్తాము. సో సంస్కృతంలో క్లియర్గా ఉంటుంది. సో సా అంటే ఇది, నేను ఒకసారి లాస్ట్ షోలో మిమ్మల్ని రీ అంటే రిషభం అన్నాను. రిషభం అంటే దాని యాక్చువల్ అర్థం ఏంటి అని అంటే ఎద్దు రంకె అని ఇట్లా పిలుస్తారు. సో అలా అదొక స్వరం అన్నమాట. సో అలానే పంచమానికి కూడా ఒక అర్థం ఉంది. సో సరిగమల్లో పంచమం అదేంటో నాకు ఆన్సర్ పంపించండి అన్న. పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, పంచమం అంటే ఐదవది అని. కాదండి, అదైతే కాదు ఆన్సర్. హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఎలా ఉన్నారు అంటూ సుధా గారు కొత్తగూడెం నుంచి మెసేజ్ పంపించారు. ఐమ్ ఫైన్. ఇక ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ పంపించలేదు మీరు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందేశ్ నది అంటూ మండూరు మధుకుమార్ గారు, లక్ష్మీదేవి గారు వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారు. ఇక కరెక్ట్ ఆన్సర్తో పవన్ ఫ్రమ్ కరీంనగర్, సూపర్. అసలు కరెక్ట్ ఆన్సర్. ఇక అక్కరపాక నుండి రమా గారు మెసేజ్ పంపించారు, పంచమం అంటే ఐదు స్వరాలు అని అర్థం అంటున్నారు, కానీ కాదండి. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు మెసేజ్ పంపించారు. అలాగే కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి. ఆన్సర్ అయితే కాదండి, మీరు అనుకుంటున్న ఆన్సర్ అయితే కాదు, ఇంకొకసారి ట్రై చేయండి. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి పంపించారు, కానీ ఆన్సర్ రాంగ్ అండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాటి నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ పంపించలే. అనంతపురం నుంచి అనురాధ గారు ఐదవ స్వరం అంటే పంచమం అంట ఇట్లా అంటారు అని యాక్చువల్ మీనింగ్ కూడా పంపించారు, సూపర్ కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటున్నారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక హాయ్ ఆర్జే తేజు, హౌ ఆర్ యూ అంటూ గంగరాజు గారు పెద్దరాజుపల్లి నుంచి పంపించారు, అండ్ ఆన్సర్ కూడా ఇంకా కొంచెం గెస్ట్ చేయాలి మీరు. ఇక ఆన్సర్ అది అయితే కాదండి. హాయ్ అండి, నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం డిస్టిక్ అంటూ ఆన్సర్ పట్టారు, కానీ రాంగ్ అండి ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ మమ్మటి నగర్ కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ పంపించలేదు. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు రాంగ్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీనగర్ నుంచి పంపించారు, మదనపల్లి టౌన్ అయితే యా కరెక్ట్ ఆన్సర్. ఆచారి ముండ్ల దిన్నే ఆచారి గారు సప్తస్వరాల్లో పా అంటే పంచమం, యా కరెక్ట్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు. ఇక సుధా గారు కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి

రాంగ్ ఆన్సర్ అండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు, ఆన్సర్ తెలియదండి అంటున్నారు. ఇట్స్ ఓకే, నేను చెప్తాను. ఇక శభానా గారు పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, కానీ ఆన్సర్ అయితే రాంగ్. నెక్స్ట్ మెసేజ్ సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి పంపించారు, ఆన్సర్ పంచమమ్మ అంటే వివిధ భారతిలో వచ్చే సందరే సందడి అండి అంటున్నారు, కాదు. నెక్స్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు గారు ఆన్సర్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, రాంగ్ ఆన్సర్. సరే, ఇంకా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. మిమ్మల్ని అయితే ఇప్పుడు అడిగాను కాబట్టి ఇంకొకసారి సాంగ్ విందాం, తర్వాత ఒక సాంగ్ తర్వాత ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. సో సప్తస్వరాల్లో పా అంటే పంచమం, అండ్ దీని యాక్చువల్ మీనింగ్ ఏంటి? సో వింటే వింటూ అన్నీ చేస్తూ ఉండండి, ఆన్సర్స్ కూడా పంపిస్తూ ఉండండి 8662438114 నెంబర్కి. స్టే ట్యూన్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక మనమైతే అఖిల్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ అయితే వినేసాం కదా. ఇక టైం ఎగ్జాక్ట్లీ 2:47 అయిపోయింది. మనం ఉన్నాం సందేశంధారి ప్రోగ్రామ్ లో. సప్త స్వరాల్లో పా అంటే పంచమం అని పిలుస్తాము. అయితే దీని యాక్చువల్ మీనింగ్ ఏంటి, ఏ స్వరం దీని అర్థం? అయితే కరెక్ట్ ఆన్సర్స్ తో మనకి దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూ కడప జిల్లా నుంచి అయితే ఇప్పుడు మెసేజ్ పంపించారు. ఇంకా కరెక్ట్ గా వస్తున్నాయి మెసేజెస్, చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రదీప్ అండ్ విజయ హనీ ఫ్రమ్ బృందావన్ నిలయం సెవెన్ హిల్స్ కాలనీ అనంతపూర్ నుంచి మెసేజ్ పంపించారు. కాదు, రాంగ్ అండి, రాంగ్ ఆన్సర్. కానీ ఇంకొక మెసేజ్ పెట్టిన జోగనందర కాలనీ చప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గణేష్ అండ్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్ తో అక్కరపాక నుండి రమా గారు మెసేజ్ పంపించారు. తర్వాత రాజోలు నుంచి కాదర్ వీరేష్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో జరిపోతల బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు. స్నేహమాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు మెసేజ్ పంపించారు ఉమ్మడి నుంచి నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్స్ కరెక్ట్ గా మెసేజ్ చేశారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో పాలం పోలయ్య గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం ముత్తుజావాలి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు ఆన్సర్. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు. కానీ అచల స్వరం అంటున్నారు మీరు, కాదండి. ఇంతకీ ఏంటంటే సప్త స్వరాల్లో పా అంటే పంచమం, దీని అర్థం ఏంటంటే కోకిల స్వరం. సో కోకిల స్వరం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది మ్యాటర్. అండ్ ఇక నెక్స్ట్ ఇంకొక సాంగ్ ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక సెకండ్ క్వశ్చన్ ఏంటి వాళ్ళకి మన షోలో అడుగుతాను. ఇంగ్లీష్లో పొమ్మని, తెలుగులో రమ్మని పిలిచే పేరు. సో రెండు మిక్స్ అయి ఉంటుంది. దీనికి సంబంధించిన క్లూ కూడా నేను నెక్స్ట్ ఇస్తాను, ఒకవేళ మీరు గెస్ చేయలేకపోతే. విన్నారు కదా, ఇంగ్లీష్లో పొమ్మని, తెలుగులో రమ్మని పిలిచే పేరు. సో ఆ రెండింటిని మిక్స్ చేస్తే ఒక వర్డ్ వస్తుంది. అది మనం నేను ఇంకా క్లూ అంటే ఆన్సర్ చెప్పేసేయాలేము. సో ఆన్సర్ మీరే గెస్ చేయండి. ఇంగ్లీష్లో పొమ్మని, తెలుగులో రమ్మని పిలిచే పేరు ఏంటి? రెండు మిక్స్ చేసి ఉంటుంది ఆ పేరు. సో అదేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. సో మనం అయితే ఆంధ్రుడు ఫిల్మ్ నుంచి సాంగ్ అయితే వినేసాము, వీటిని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 శ్రేయ ఘోషల్ వాయిస్ లో సాంగ్ విన్నాం కదా, చంద్రబోస్ గారు రచించారు. ఇక 2 గంటల 54 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను మిమ్మల్ని అడిగాను, ఇంగ్లీష్ లో పొమ్మని తెలుగులో రమ్మని పిలిచే పేరు, ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఒక వండర్ఫుల్ లెటర్ వస్తుంది. జస్ట్ 3 లెటర్ వర్డ్ అది. సో ఇంగ్లీష్ లో పొమ్మని తెలుగులో రమ్మని ఎట్లా అంటారు? మధ్యలో ఒక లెటర్ ఉంటుంది, అది మీరే పెట్టాలి. సో దీనికి క్లూ కూడా నేను తర్వాత ఇస్తాను. ఇక టైం ఎగ్జాక్ట్లీ 2:55. ఆన్సర్స్ చాలా మంది కరెక్ట్ గానే గెస్ చేస్తున్నారండి. నేనేదో అనుకున్నాను కానీ మొత్తానికి చెప్పలేకపోతారేమో, నేను ఎన్ని క్లూస్ ఇవ్వాలో అనుకుంటున్నా కానీ పర్వాలేదు, చాలా మంది కరెక్ట్ గానే గెస్ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ కి కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ పంపించారనమాట, కోయిల కూసే స్వరం అంటూ. ఇంకా కేదర్ వీరేష్ గారు రాజులి మండలం నుంచి కూడా పంపించారు ప్రీవియస్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇక ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి కూడా కరెక్ట్ ఆన్సర్స్ స్టార్ట్ అయిపోయాయి. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన నుంచి భాస్కర్ గారు కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన. ఇంకొకసారి ఆలోచించండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, మీరు కూడా ఇంకా ఆలోచించాలి. తర్వాత పుట్టుపాకి నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదు, రాంగ్ ఆన్సర్. ఇక నమస్తే మేడం గారు అంటూ ముండ్ల తిన్నే చారి గారు ఘోరా అని వస్తుందండి అంటున్నారు కానీ కాదండి. పెడిన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు అయితే గోవా అని పంపించారు ఏకంగా, కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్గా గెస్ చేశారు. అండ్ ఇంకా ఇలాగా చాలా మంది కరెక్ట్గానే గెస్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ అని కూడా చెప్తాను. మీరు కూడా ఈలోపు ఇంకొకసారి ఆలోచిస్తూ మెసేజ్లు పంపిస్తూ ఉండండి. ఇంగ్లీష్లో పొమ్మని తెలుగులో రమ్మని పిలిచే పేరు ఏంటి? సో తెలిస్తే ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలతో ఇందిర. భారత నౌకాదళంలో అత్యాధునిక యుద్ద నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ఈరోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహేంద్రగిరి యుద్ద నౌక ద్వారా దేశ భద్రత మరింత బలోపేతమైందన్నారు. మారుతున్న వ్యూహాత్మక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని భారత నావికాదళం అప్రమత్తంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఏడాది ముందుగానే సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించిందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి రాజమహేంద్రవరంలో విస్తృతంగా పర్యటించి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విశాఖపట్నం జేఎన్టీయు తొలి స్నాతకోత్సవం సభ ఈరోజు విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. విద్యతో పాటు క్రీడలకు కూడా తమ ప్రభుత్వం సమప్రాధాన్యం

ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు రాష్ట్ర ఇంటర్ డిస్టిక్ట్ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. పల్లె ప్రాంతాల సర్వతోముఖాభివృద్దికి ప్రాధాన్యమిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లా కల్లూరు గ్రామ పరిధిలో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సంబంధిత బూత్ లెవెల్ అధికారులు ప్రజలకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సంతానోత్పత్తి రేటు పెంపుపై దృష్టి సారించాలని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ జీవనరాణి తెలిపారు. జులై 11 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రపంచ జనాభా వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో పునరుత్పత్తి ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, మాతా శిశు సంక్షేమం, లింగ సమానత్వం, యువత సాధికారిత, స్థిరమైన అభివృద్దిపై విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు 5వ టీ20 మ్యాచ్ ఇంగ్లాండ్లోని సౌత్ ఆప్టన్ రోజ్బాల్ స్టేడియంలో ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
4: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటున్నారు కదా. మనమైతే సందర్శిస్తున్న ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక నేను మిమ్మల్ని అడిగాను, ఇంగ్లీష్ లో పొమ్మని, తెలుగులో రమ్మని పిలిచే పదం ఒక పేరు, అదేంటి అని అడిగాను కదా. మరి అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు పంపించారు అమలాపురం నుంచి, కానీ రాంగ్ ఆన్సర్ అండి. కరీంనగర్ నుంచి పవన్ గారు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి టౌన్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేదంతం జానకి శ్రీనివాస్ గారు పంపించారు ఫ్రమ్ మచిలీపట్నం, కానీ రాంగ్ ఆన్సర్. ఇక దేకుండ ప్రసాద్ గారు నాగూర్భాయ్ విజయవాడ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. మునెమ్మ గారు పెద్దపరియ విలేజ్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా. ప్రీవియస్ క్వశ్చన్ కి కోయిల కూసే స్వరం నుంచి ఇది అని చెప్పేసి ముందు క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. అక్కరపక్క నుండి రామగారు మెసేజ్ పంపించారు, ఓకే ఒక, కానీ మీరు అనుకుంటున్న ఆన్సర్ అయితే కాదు. ఇక నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ తో జరిపోతుల బుచ్చయ్య గారు మెసేజ్ పంపించారు. ఇక కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజు నుండి పంపించారు ముంబ మండలం, కానీ రాంగ్ ఆన్సర్ అండి. కలమందులపాడు గ్రామం నుంచి కాశీ ముత్తజావలి గారు పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దేవ సహాయం, మీ వర్డ్స్ అర్థం కావట్లేదు. శబానా గారు పెద్దగూడెం విలేజ్ నుంచి పంపించారు, వనపర్తి డిస్టిక్ట్, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడనా, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఇలా ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి. బడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు, కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్.

కరెక్ట్ ఆన్సర్. ఇక ప్రీవియస్ క్వశ్చన్ కి మెసేజ్ మనకి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల మెసేజ్ పంపించారు, కోయిల కూసే స్వరం అని చెప్తూ. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తామరం చెన్నై నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు పంపించారు. నెక్స్ట్, సందరే సరి ప్రోగ్రామ్ కి స్వాగతం అంటూ, హాయ్ అండి, నా పేరు డి సూరిబాబు, మై వైఫ్ డి కళ్యాణి, కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం అంటూ ఆన్సర్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. శ్యామల ప్రకాష్ గారు చిన్న తిరుపతి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా కొంతమంది మెసేజ్లు వస్తూ ఉన్నాయి. సరే, నేనైతే క్లూ ఇచ్చేస్తానబ్బా, ఏం లేదు. ఇది ఇంగ్లీష్లో పొమ్మని, తెలుగులో రమ్మని పిలిచే పేరు, త్రీ లెటర్ వర్డ్. ఈ రెండింటిని కలిపితే ఒక పదం వస్తుంది అని చెప్పాను కదా, ఒక ఆకుకూర పేరు కూడా ఇది. ఇక నేను ఇప్పుడు ప్లే చేయబోయే పాట కూడా వింటే మీకు ఆన్సర్ ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది. సో ఒక సాంగ్, ఈ సాంగ్ అయితే వినేద్దాం, తర్వాత మిగతా ఆన్సర్స్ ఎవరు పంపించారో చెప్పేస్తాను. వింటూ ఉండండి వివిధ్ భారతి FM 101.3.

తిరుపతి నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇక రమణి గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పంపించారు, రమణి కాదు, ఏంటి మీ ఆన్సరే రమణినా? తర్వాత ఓకే, కరెక్ట్ ఆన్సర్తో కూడా పెట్టారు మెసేజ్. ఎం మురహరి యశోద జానకిరాజు గారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్. రాజోరు నుంచి బోరెల్లి సంధ్య, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గంగరాజు గారు ఫ్రమ్ పెద్దరాజుపల్లె, కానీ రాంగ్ ఆన్సర్ అండి. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం, కరెక్ట్ ఆన్సర్. ఇక టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి కాజా నుండి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ముళ్ళదిన్ని ఆచారి గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అక్కరపాక నుండి రమా గారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స ఫ్రమ్ కోనాపూర్, కరెక్ట్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, కరెక్ట్ ఆన్సర్. ప్రదీప్ అండ్ విజయ హనీ ఫ్రమ్ బృందావన్ నిలయం, సెవెన్ హిల్స్ కాలనీ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి సిట్టి సూర్యబాబు గారు, కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మరా శర్మ గారు కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సుధా ఫ్రమ్ కొత్తగూడెం, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి హర్ష గారా మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. గోర్లకాందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, రమేష్ బాబు గారు, జయమ్మ, సుమలత, కరెక్ట్ ఆన్సర్. మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత కప్పల్దొడ్డి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. కామతి శంకర్ గారు రాజోలు నుంచి పంపించారు, ఏకంగా సినిమా పేరు వెంకీ అంటున్నారండి, కాదు. దేవసేన ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాస్ రెడ్డి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నంద్యాల జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పుట్టుపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆమణి గారు ఫ్రమ్ విజయవాడ, మౌనిక. నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు ఆన్సర్ అయితే ఎక్కడ ఆన్సర్ రాలేదు. శ్రవణ్ బోగారం విలేజ్ రామన్నపేట డిస్టిక్ నుంచి పంపించారు, రామన్నపేట మండలం యాదాద్రి డిస్టిక్ నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. మన్హర్ గారు గమ్మత్తుగా ఉంది మేడం క్వశ్చన్ అంటున్నారు. వల్లపల్ల నుంచి దామర్ల ఆంజనేయులు గారు, హైమా గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ సావిత్రి గారు, కరెక్ట్ ఆన్సర్. ఎలా ఉన్నారక్క, ఐఎమ్ పరుష నంద్యాల నుంచి, ఐఎమ్ ఫైన్ అండ్ ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. కొండయ్య ప్రకాశం జిల్లా నుంచి పంపించారు, కందుకూరు, కరెక్ట్ ఆన్సర్ అండి. రాజుల నుంచి మహాత్మా గారు, కరెక్ట్ ఆన్సర్. సో అదనమాట ఇంతకీ ఆన్సర్ ఏంటి, ఇంగ్లీష్లో పొమ్మని తెలుగులో రమ్మని పిలిచే పేరు, ఇది ఒక మూడు అక్షరాల పదం. దీన్ని క్లూ ఇంకా ఒక ఆకుకూర పేరు అని కూడా అన్నాను, గోంగూర. సో గో రా మధ్యలో గోంగూర, సో చిన్న ఆకుకూర పేరు అనమాట ఇది, గోంగూర అని చెప్పేసి అందరూ కూడా కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించేశారు ఇప్పుడైతే. నెక్స్ట్ చిరుత నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను మీకోసం. దానికంటే ముందు ఇక థర్డ్ క్వశ్చన్ ఇవాళ మన సందరే సందడిలో, సో ఇవాళ సందరే సందడిలో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా ఆటలో మనం ముందొస్తే గెలుస్తాం, కానీ ఈ ఆటలో ముందొస్తే ఓడిపోతాం, అది ఆ గేమ్ పేరేంటి? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు. ఏ ఆటలోనైనా ముందొస్తే గెలుస్తాం, కానీ ఈ ఆటలో ముందొస్తే ఓడిపోతాం, ఆ పేరేంటో తెలిస్తే ఆట పేరు నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని 8662438114 నెంబర్కి.

0: పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక 3:23 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. బ్యూటిఫుల్ సాంగ్ చిరుత నుంచి వినేశాం కదా. ఇక నేను అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఏ ఆటలోనైనా ముందొస్తే గెలుస్తాం, కానీ ఈ ఆటలో ముందొస్తే ఓడిపోతాం. ఇంతకీ ఆ గేమ్ ఏంటబ్బా? సో నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్. నేను చెప్పాను కదా ఇంతకీ ఎవరు పంపించేశారు కరెక్ట్ గా? రాజు నుంచి బోరెల్లి జయన్నగారు పంపించారు కుర్చీల ఆట అంటున్నారండి, కానీ కాదు. కాదరి వీరేష్ గారు రాజుల మండలం నుంచి పంపించారు ఏకంగా బకెట్ల ఆట అంటున్నారు, కాదు. స్లో సైక్లింగ్ అంటున్నారు సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, కానీ కాదండి. గోలకందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత స్లో సైకిల్ అంటున్నారు మీరు కూడా, కానీ కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ స్టార్ట్ అయిపోయాయి. పెడన జోగరేంద్ర కాలనీ నుంచి మెసేజ్ పంపించారు అప్పలరాజు గారు, మీరు కూడా స్లో సైకిల్ రేస్ అంటున్నారండి, కానీ కాదు. పవన్ ఫ్రమ్ కరీంనగర్ రాంగ్ ఆన్సర్. మువ మండలం కాజా నుండి టీవీ సుబ్బారావు గారు మెసేజ్ పంపించారు స్లో సైక్లింగ్ అంటున్నారు మీరు కూడా, కానీ కాదు. స్లో సైక్లింగ్ అంటే యా అందరికంటే ఎవరు ఎక్కువగా స్లోగా సైకిల్ రన్ చేస్తారు వాళ్ళు గెలిచినట్టు, కానీ ప్లే విన్నర్ ఎప్పుడు ముందుకు విన్నర్ ముందుకు వెళ్తుంటాడు కదా, స్లోగా అయినా సరే ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ నేను చెప్పే గేమ్ ఏంటంటే ముందొస్తే గెలుస్తారు మామూలుగా ఏ ఆటలో అయినా సరే, కానీ నేను చెప్పే గేమ్లో ముందుకే వచ్చాము అంటే అది ఓడిపోయినట్టే లెక్క. సో అది మీరు ఇదొక టీమ్స్ ఆడుతూ ఉంటారు. సో ఇంతకంటే ఇంకా ఎక్కువ క్లూ ఇచ్చేసారంటే ఆన్సర్ చెప్పినట్టు అయిపోతుంది. సో రెండు టీమ్స్ కలిసి ఆడుతూ ఉంటారు. సో ముందుకి వచ్చారు అంటే మాత్రం ఓడిపోతారు. కాబట్టి ఆ గేమ్ ఏంటి? సో స్లో సైక్లింగ్ అయితే కాదు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమినిపాడు నుంచి రాంగ్ ఆన్సర్. మునెమ్మ గారు పెద్దపరియ తిరుపతి జిల్లా నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవర, పరుగు పందమా లేకపోతే పచ్చికలాటన అంటున్నారండి, కానీ కాదు. ఏవి కాదు, మ్యూజికల్ చైర్స్ కూడా కాదు. కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ నిజామాబాద్ మ్యూజికల్ చైర్స్ అంటున్నారు. వేదాంత్ జానకి శ్రీనివాస్ గారు పంపించారు మెసేజ్ మచిలీపట్నం నుంచి, మ్యూజికల్ చైర్ కానీ రన్నింగ్ రేస్ కానీ అంటున్నారండి, కానీ రెండూ కాదు. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెస్ అనుకుంటున్నాను అంటున్నారు. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కాదు. ఎస్ఎం భాషా గారు మైదుకూరు నుంచి పంపించారు, యా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రమల్లి సీతమహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్తో పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. నేను అనుకుంటున్న ఆట అయితే కాదు, బకెట్ ఆటలు ఇవన్నీ తెలీదు. సో నేను చెప్పిన ఆట అయితే కాదు. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కోవెలకుంట్ల కరెక్ట్ ఆన్సర్. మన్హర్ గారు రాంగ్ ఆన్సర్ అండి. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి ఆన్సర్ పంపించారు. టెన్నిసా? కాదు. ఇక కరెక్ట్ ఆన్సర్తో గణేష్, రాజు, శ్రీవత్స, కోనాపూర్ నుంచి మెసేజ్ పంపించారు. సలహాద్దీన్ ఫ్రమ్ గుంటూరు ఆన్సర్ పంపించారు, హాయ్ అక్క అంటూ. వెరీ నైస్ అండ్ కరెక్ట్ ఆన్సర్. దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి పంపించారు. తొందరపాటు ఆటనా? కాదండి. కరెక్ట్ ఆన్సర్తో పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పంపించారు, సూపర్. నెక్స్ట్ శబానా గారు పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు శాఖపూర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, కానీ యా కరెక్ట్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, రాంగ్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్, రాంగ్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్ అండి. గంగరాజు గారు పెద్దరాజుపల్లి నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. బ్రహ్మర శర్మ గారు కర్నూలు నుంచి పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమణ గారు మెసేజ్ పెట్టి మళ్ళీ అంటో డిలీట్ చేసేశారు. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు ఆన్సర్ పంపించారు. ఇంతకీ ఎక్కడ మీ ఆన్సర్? కబడ్డీయా? కాదు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు, కాదు, రాంగ్ ఆన్సర్. నంద్యాల నుంచి పరుష మెసేజ్ పంపించారు కబడ్డీ అంటున్నారు మీరు కూడా, కానీ కాదు. స్నేక్స్ అండ్ ల్యాడర్ అంట. హలో తేజమ్మ, ఇప్పుడే ట్యూన్ చేశా అంటున్నారు మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి, కానీ కాదండి. సో టీమ్స్ ఆడతారు అని చెప్పాను కదా, ఇంకా కబడ్డీలో గెలిపారా మీరు? కాదండి. సో వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మీరు కూడా. సరే నేనైతే ఒక సాంగ్ ప్లే చేస్తాను,

తర్వాత మరిన్ని మెసేజెస్ ఎవరు పంపించారో చెప్తాను. సో వింటూ ఉండండి, ఇంతకీ ఆన్సర్ ఏంటంటే ఏమై ఉండొచ్చు, ఏ ఆటలోనైనా ముందస్తే గెలుస్తాం కానీ ఈ ఆటలో ముందస్తే ఓడిపోతాం. సో కొంతమంది ఇటువైపు కొంతమంది ఇటువైపు నిలబడి ఆడుతూ ఉంటారు. సో ఇంక నేను క్లియర్గా చెప్తే అర్థమైపోతుంది. సో వీళ్ళు ఏంటంటే ఎవరు బలంగా వెనక్కి వెళ్తే వాళ్లే గెలిచినట్టండి, అర్థమైందా? సో ముందుకి పొరపాటున వచ్చారు అంటే ఓడిపోయినట్టే. కాబట్టి ఆన్సర్ ఏమై ఉంటుందో గెస్ చేసి మీరు పంపించవచ్చు. స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

Are you single? Buy me a drink. Hey, let's go out, man. Your place?

Red Bharti FM 101.3. వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఆడవారి మాటలకు అర్థాల వేరులే సినిమా సాంగ్ వినేశారు. అద్నన్ సమీ పాడిన పాట 3:34 అయిపోయింది. మనం ఉన్నాం సందడే సందడి ప్రోగ్రామ్ లో. మరి నేను అడిగాను, ఏ ఆటలోనైనా ముందొస్తే గెలుస్తాం కానీ ఈ ఆటలో ముందొస్తే ఓడిపోతాం అని ఆన్సర్స్ పంపించండి అన్నాను కదా. కలమందరపాడు గ్రామం నుంచి ఇప్పుడైతే మెసేజ్ వచ్చింది, ఖాసీ ముత్తుజావలి గారు ఆన్సర్ పంపించారు కానీ క్రికెట్ అంట. కాదు, రాంగ్ ఆన్సర్. హైడ్ అండ్ సీక్లు, క్రికెట్లు, చెస్, ఖోఖో, కబడ్డీ ఇలా రకరకాల గేమ్స్ వస్తున్నాయి కానీ నేను అడిగిన ఆన్సర్ మాత్రం రావట్లా. మునెమ్మ గారు పెద్దపరియ తిరుపతి జిల్లా నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. కాదు, వెంకటరమణయ్య గారు సుల్లూరుపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఊర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక రాజోలి నుంచి భరత్ మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి సతీష్ గారు, రాంగ్ ఆన్సర్. పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి తిరు గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్, కరెక్ట్ ఆన్సర్. గోర్లకంతొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లంప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, రాంగ్ ఆన్సర్. డి సూర్యబాబు గారు, కళ్యాణి గారు, కామేశ్వరిపేట విలేజ్, శ్రీకాకుళం డిస్టిక్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఇక రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. జరుపతులు బుచ్చయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. పెద్దాపురం నుంచి శెట్టి సూర్యబాబు గారు, కరెక్ట్ ఆన్సర్. అవర్నాథ్ అండ్ మహబూబాషా గుట్టపాలెం గ్రామం నుంచి పంపించారు, వాలీబాల్ అయితే కాదు, రాంగ్ ఆన్సర్. ఇక కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు. నెక్స్ట్ బ్రహ్మర శర్మ గారు కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రాంగ్ ఆన్సర్ అండి. ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. రామలకోట నుంచి దుబాయ్ భాష, కరెక్ట్ ఆన్సర్. సి నాగరాజు గారు కొదుమూరు కొండపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి నజ్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం ఫ్రమ్ పెదపర్మి, కరెక్ట్ ఆన్సర్. వేటుపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, కరెక్ట్ ఆన్సర్. అక్కరపక్క నుండి రమా గారు దాగుడు మూతలాట అంటున్నారు, కాదు, రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు, కరెక్ట్ ఆన్సర్. షబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ట్, కరెక్ట్ ఆన్సర్. బి ఆదర్శ్ హిందూపురం సత్యసాయి జిల్లా, కరెక్ట్ ఆన్సర్ అండి. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి నంద్యాల జిల్లా అనమాట, కరెక్ట్ ఆన్సర్. పాలాజు గోపాలకృష్ణమాచారి నాయుడుపేట దమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి ఆన్సర్ పంపించారు కరెక్ట్ గా. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. కాదు, రాఘవేంద్ర గారు ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. ఆట పేరు తెలియదు కానీ పలానా అని చెప్పేస్తూ కరెక్ట్ గా మెన్షన్ చేశారు వీర కనకరావు గారు, సూపర్, కరెక్ట్ ఆన్సర్. ఇక నంద్యాల జిల్లా నుంచి పరుష కుస్తీ పోటీ అంటున్నారు, కాదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల్ల పెదమస్తన్రావు గారు, చిన్నమస్తన్రావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి లక్ష్మీ, శ్వేత, నిష్కా అండ్ హనీ, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వల్లపల్లె నుంచి దామల్ల ఆంజనేయులు గారు పంపించారు, అలాగే హైమ. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి.

గారు జానకిరాజు. మై నేమ్ ఇస్ వాస మావో అంటూ ఆన్సర్ పంపించారు. మావో వాస, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. మోహన్ రావు గారు కప్పల్దొడ్డి నుంచి పంపించారు. లీలావతి గారు కూడా కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. సత్యానందం గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సత్యానందం తెలగారెడ్డి. తర్వాత అష్టచెమ్మ అండి అంటున్నారు, నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. కానీ కాపు రాంగ్ ఆన్సర్. ఇక చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ బాక్సింగ్ అంటున్నారు, కానీ కాదండి. నెక్స్ట్, నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాజర్ నుండి టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు, రాంగ్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య కందికైపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నాగన్న గారు పాలమరి నాగన్న గారు కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా, పులిగీతం అంటున్నారు, కాదండి. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా, కోకో అంటున్నారు, కానీ కాదు. కొండయ్య గారు ప్రకాశం డిస్టిక్ కందుకూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్.

సో ఇంతకి ఇంకొక మెసేజ్, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకీ ఆ ఆట ఏంటి అంటే, సో ఏ ఆటలోనైనా ముందస్తే గెలుస్తాం, ఈ ఆటలో ముందస్తే ఓడిపోతాం. అంటే స్లో వాకింగ్ కాదు, సైకిల్ రేసింగ్ కాదు, ఇవన్నీ కాదండి. ఆన్సర్ ఏంటి, టగ్ ఆఫ్ వార్, తాడు లాగే ఆట. అచ్చ తెలుగులో మాట్లాడుకుంటే, సో మనం ఏదైనా ఫంక్షన్స్ ఆర్ ఏదైనా అకేషన్కి అటెండ్ అయినప్పుడు సరదాగా గేమ్స్ పెట్టాలన్నప్పుడు ఒక తాడు మన చేతికి ఇచ్చేసి అటువైపు కొంతమంది ఇటువైపు కొంతమందిని నిలబెట్టి ఆ తాడు గట్టిగా ఎవరైతే లాగుతారో వాళ్ళు గెలిచినట్టు అని ఆడుకుంటాం కదా, జనరల్గా తెలుసు కదా మీకు కూడా. సో మనం ముందుకి, మనల్నే అవతల టీం వారు ముందుకు లాగేస్తే మనం ఓడిపోయినట్టు. సో వాళ్ళు ఎవరైతే ఫోర్స్ఫుల్గా వెనక్కి లాగుతారో తాడుని వాళ్ళు గెలిచినట్టు. సో ముందుకి వచ్చేసాము అంటే ఓడిపోయినట్టు. దీనికి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో అండ్ ఒలింపిక్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సో టగ్ ఆఫ్ వార్ చాలా ఫేమస్ గేమ్ అనమాట. టోటల్ 16 ప్లేయర్స్ ఆడతారు, ఇటువైపు 8 మెంబర్స్, అటువైపు 8 మెంబర్స్. సో ఇది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జరిగే మంచి గేమ్ అనమాట. సో టగ్ ఆఫ్ వార్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం రోప్ గేమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం, అది విషయం. అండ్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, తాడు లాగుడు పోటీ అండి అంటూ మహబూబ్ నగర్ నుంచి రమేష్ గారు పంపించారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. సో అయిపోయినాయి ఇక్కడతో మన బ్రెయిన్ గేమ్స్ అన్నీ పక్కన పెట్టేసి, ఇప్పుడు ఫిలిం రిలేటెడ్ మిమ్మల్ని ఈజీగా ఒకటైతే అడిగేస్తాను. సో 1955లో వచ్చిన క్లాసిక్ ఫిలిం అండి మిస్సమ్మ, తెలుసు కదా అందరికీ. మిస్సమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి, సినిమా పేరు. అయితే ఈ మిస్సమ్మ సినిమాలో ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు టీచర్ జాబ్స్ రావడం కోసం సినిమాలో పేర్లు మార్చుకుంటారు, భార్య భర్తలుగా కూడా యాక్ట్ చేస్తారు కదా. అయితే ఎన్టీఆర్ గారు పేరు అదే ఉంటుంది, కానీ సావిత్రి గారు మాత్రం పేరు అయితే మార్చుకుంటారు. యాక్చువల్ నేమ్ ఒకటి ఉంటుంది సినిమాలో. అయితే ఆవిడ ఉద్యోగం కోసం ఇద్దరు భార్యభర్తలుగా యాక్ట్ చేయడానికి వెళ్తారు కదా, సో ఆ టైంలో ఆవిడ నేమ్ కూడా మార్చుకోవడం జరుగుతుంది. సో ఇంతకీ ఎన్టీఆర్ గారు పేరు, సావిత్రి గారు మార్చుకున్న పేరు. సో ఏంటి ముస్సమ్మ సినిమాల్లో ఎన్టీఆర్ గారి పేరు, సావిత్రి గారు మార్చుకున్న పేరు ఏంటి, ఆ పేర్లు ఏంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

కూడా మీరు పంపించాలి ఆన్సర్స్. సో ఇంతకీ చూద్దాం. సీత అంటున్నారు కేదారి వీరేష్ గారు రాజోలి మండలం నుంచి. కాదండి, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మేరీ అని చెప్తున్నారు టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజా నుండి. కాదు, ఆ ఒరిజినల్ నేమ్ కాకుండా సినిమాలో ఏ పేరుతో ఆవిడ మార్చుకోవడం జరిగింది, ఏ పేరు మార్చుకున్నారు అనేది చెప్పాలి. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. రామారావు గారి పేరు అయితే కరెక్ట్గానే పెట్టారు కానీ సావిత్రి గారి పేరు మేరీ అనే మాత్రమే పెట్టారు, మేరీ కాదు. తర్వాత అంటే మార్చుకున్న పేరు ఏంటని అడిగా. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్స్తో శివ, శ్రీఫని, పింజల మెసేజ్ పంపించారు దేశాయిపేట విలేజ్ నుంచి. మా అబ్దుల్ కలాం గారు పెద్దపరిపి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య కందకాయపల్లి గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. ఎం మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. భ్రమర శర్మ గారు కర్నూలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మహాలక్ష్మి అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్తో ఎం కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాట నుంచి పంపించేశారు. మొత్తానికి ఆన్సర్ అయితే అదేనమాట. సో ఇక అందరూ కూడా కరెక్ట్గానే పెట్టారు కాబట్టి నేను మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేసేస్తాను. ఇంకా పుట్టుపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర అండ్ హరిణి. నెక్స్ట్ దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి అంటూ మెసేజ్ పంపించారు. యా కరెక్ట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి శెట్టి సూర్యబాబు గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మహాలక్ష్మి అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత నంద్యాల నుంచి పరుష గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ, కరెక్ట్ ఆన్సర్. గోర్లకందుడి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ గారు, రమేష్ బాబు గారు, కరెక్ట్ ఆన్సర్. సుమలత గారు కూడా. బి ఆదర్శ్ ఫ్రమ్ హిందూపురం, సత్యసాయి జిల్లా, కరెక్ట్ ఆన్సర్. మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి, కరెక్ట్ ఆన్సర్. మంగళూరు నుంచి దామల్ల చినమస్తన్రావు గారు, పెద్దమస్తన్రావు గారు, కరెక్ట్ ఆన్సర్. షబానా ఫ్రమ్ పెద్దగూడెం విలేజ్, వనపర్తి డిస్టిక్, కరెక్ట్ ఆన్సర్. ఎస్ఎం భాష్ మైదుకూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. యమునా గారు చిలుక నారాయణ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి పంపించారు. విశాలాక్షిగా పేరు మార్చుకున్నారు అంటున్నారు కానీ రాంగ్ అండి. దమ్మోజీ వెంకటాచారి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, కరెక్ట్ ఆన్సర్. అమర్నాథ్ అండ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గ్రామం కలికిరి మండలం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. పాలెం పోలే గారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. వస మావో గారు మంగళగిరి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సూరిబాబు గారు డి సూరిబాబు కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీ గారు కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నాగన్న గారు పల్లమరి నాగన్న గారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. పద్మ శ్రీనివాసరావు మారబడిన శ్రీనివాసరావు పద్మ ప్రశాంతి నగర్ కొత్తగూడెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, శ్రీహమాన జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు, కరెక్ట్ ఆన్సర్. జాబ భూమేశ్వర్ అండ్ ఓకే, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు, పెద్దమస్తన్రావు. హీరోయిన్ పేరు కరెక్టే, హీరో పేరు మాత్రం రాంగ్ పెట్టారు. ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. నా పేరు పూజారి ధనంజయ, సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి అని చెప్తూ బాలు మహాలక్ష్మి అంటున్నారు. బాలు కాదు, ఎంటీ రావు. సో ఎంటీ రావు అండ్ మహాలక్ష్మి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, మిస్ అమ్మలో వీళ్ళిద్దరూ టీచర్ జాబ్స్ రావడం కోసం నేమ్స్ మార్చుకుని వెళ్తారు. ఆ మూవీలో యాక్చువల్గా ఎన్టీఆర్ గారి పేరు ఎంటీ రావు, ఇక హీరోయిన్ పేరు మేరీ, అయితే మహాలక్ష్మిగా పేరు మార్చుకుని
చేస్తారనమాట జాబ్స్, అది మ్యాటర్. సో ఇది ఇవాళ మన సందరే సందరి, ఇంకొకటి కూడా అడుగుదాం టైం ఉంటే అనుకున్నాను కానీ ఇక ఇక్కడతో సరిపోయింది. కొంతమంది ఇవాళ క్వశ్చన్స్ టఫ్గా ఉన్నాయండి అంటారు, ఈజీగా ఉంటాయి, ఈజీ అంటారు టఫ్ ఉంటాయి.

विविध भारती FM 101.3। వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అత్తారింటికి దారిది సినిమా నుంచి సాంగ్ వినసాం కదా అర్నన్ సమీ వాయిస్ లో. మనం ఇప్పుడైతే సందడే సందడిలో ఉన్నాము. ఇక నేను అడిగిన క్వశ్చన్, మిస్సమ్మలో ఎన్టీఆర్ గారు సావిత్రి గారు టీచర్ జాబ్స్ చేయడం కోసం అని చెప్పేసి ఎస్వి రంగారావు గారు ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు భార్యభర్తలాగా నటిస్తారు కదా, సో ఆ టైంలో మన యాక్చువల్ నేమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళిద్దరివి నేమ్స్ మార్చుకొని మరి యాక్ట్ చేయడానికి వెళ్తారు కదా, అయితే సావిత్రి గారు మార్చుకున్న పేరు ఏంటి? యాక్చువల్గా ఆ సినిమాలో పేరు మేరీ తెలుసు కదా, సో మరి ఎన్టీ రామారావు గారి పేరేంటో మీరు పంపించాలి, అలాగే మేరీ కాస్త ఏ పేరుతో మార్చుకున్నారో

టఫ్ అంటారు. సో ఏదేమైనా వాళ్ళ టైం చాలా త్వరగా అయిపోయింది అనుకుంటున్నాను. సందన సరిలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించినందుకు చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాట్స్. ఇక నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో ఇవాళ మన షోని ఇక్కడతో టాటా బాయ్ బాయ్ చెప్పేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. న్యూజిలాండ్ నలుమూలలా భారతీయులు విస్తరించి ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీరే ఇరుదేశాల స్వర్ణయుగ శకానికి నావికులని అభివర్ణించారు. భారత్ న్యూజిలాండ్ వాకా ఒక కొత్త ప్రయాణాన్ని ఆరంభించేందుకు సిద్దంగా ఉందని ఆక్లాండ్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ముంబైలో భుజం శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి రెట్టింపు ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని, ప్రజలకు మరింతగా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు స్పీకర్ ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మచిలీపట్నంలో రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రతి వారం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమయ్యారు. పెన్షన్, జీపీఎఫ్, పదవీ విరమణ సేవలకు సంబంధించిన విషయాల్లో తక్షణ మార్గదర్శకత్వం చేయడానికి, ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ నెల 21-22 తేదీల్లో పెన్షన్ అండ్ జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమాన్ని గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, ఉద్యోగుల సంక్షేమం, సేవా సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమగ్రంగా చర్చిస్తున్నారు. రైతులకు ఎరువులను పారదర్శకంగా, అవసరానికి అనుగుణంగా శాస్త్రవేత్తల సిఫార్సుతో అందించాలనే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం ఏపీ ఎయిమ్స్ 2.0 విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఎరువుల అక్రమ వినియోగం, నిల్వలు, దారిమళ్లింపులను అరికట్టి నిజమైన సాగుదారులకు సకాలంలో ఎరువులు అందించాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ను రూపొందించడం జరిగింది. పోలవరం జిల్లాలోని యాటపాక నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో చేరేందుకు అర్హులైన విద్యార్థులు ప్రవేశ పరీక్షకు ఆన్లైన్

ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ అధికంగా ఉంది. వారాంతం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడకూడలి వరకు వాహనాలు బారులు తీరాయి. సాధారణ రోజుల్లో ఉదయం 10 గంటలకు జారీ చేసే టైం స్లాట్ సర్వదర్శన టికెట్లను భక్తుల రద్దీ పెరగడంతో ఈరోజు ఉదయం 5 గంటలకే జారీ చేశారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 4:04 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ఈ రోజు వివిధాలో థీమ్ ఏంటి అంటే హీరోయిన్ స్పెషల్ అనమాట. సో ఈ రోజు హీరోయిన్ నయనతార గారి సాంగ్స్ మీకు అందరి కోసం ప్లే చేద్దామని డిసైడ్ అయిపోయా. సో నయనతార గారు నటించిన బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే తెలుగులో బోల్డ్ అని ఉన్నాయండి. లక్ష్మీ ఫిల్మ్ తో ఆవిడ ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసారు కదా. అంటే దానికంటే ముందు మనం చంద్రముఖితో ఆవిడని చూసినా కానీ ఫస్ట్ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ లక్ష్మి. సో ఇక ఆ తర్వాత అదుర్స్, సింహ, బాస్, ఇట్లా శ్రీరామరాజ్యంలో సీతగా నటించి ఎంతగానో మెప్పించేశారు కదా. అండ్ రీసెంట్గా మన శంకర వరప్రసాద్లో కూడా అలా కనిపించేసి ఇప్పటికీ కూడా అంతే గ్లామర్గా ఎంతో చాలా చక్కగా యాక్ట్ చేస్తూ మరి అందరినీ ఎంతగానో అలరిస్తున్నారు. మరి నయనతార గారి సాంగ్స్ మీ అందరి కోసం వరుసగా ప్లే చేస్తూ ఉంటా. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే ఉన్నాము వివిధ ప్రోగ్రామ్ లో నయనతారకు సంబంధించిన బ్యూటిఫుల్ సాంగ్స్ అన్ని వింటూ చేస్తూ ఉన్నారు కదా. ఇక ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4:51 అవుతోంది కదా. మరి ఇప్పుడు మనమైతే వినబోతున్నాం వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్. సో వింటూ స్టే ట్యూన్డ్.

Hi dear friends, welcome to Vennela program with me, your RJ Chetan. మనుషుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ప్రతినిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో అంతా యాంత్రికమైపోయింది. కేవలం డబ్బు సంపాదన, ఉద్యోగ బాధ్యతలు వంటి వాటితోనే బిజీగా మారిపోయి ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. శారీరక శ్రమకు దూరమవుతున్నారు. తినేది జంక్ ఫుడ్, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసు. అయినా పూట గడపటానికి పొట్టలో వేయడంతోనే సరిపెడుతున్నారు. తిన్నది అరిగించి కరిగించే పనే ఉండటం లేదు. పని ఒత్తిడి, సమయాభావం వల్ల కనీస వ్యాయామానికి కూడా దూరమవుతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు. వివిధ రుగ్మతలకు శారీరక శ్రమ లేకపోవటమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొందరు వ్యాయామశాలలకు వెళ్లే సమయాలు లేక మరికొందరు ఇంకో రోజు చేద్దాన్లే అని వాయిదాలు వేస్తున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పని విధానాలతో క్యాలరీలు కరగకపోగా కొత్తగా వచ్చి చేరుతున్నాయి. దీనికోసం పెద్ద పెద్ద బరువులెత్తడం, గంటల తరబడి జిమ్లో గడపడం, కిలోమీటర్ల లెక్కన నడవటం లాంటివే కాకుండా కేవలం చిన్న చిన్న పనులతో కూడా తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇంటి పనులతో వ్యాయామం చేసిన దాంతో సమానమని, దీనికి తోడు మానసిక ప్రశాంతత లభించడం, తెలియకుండానే శారీరక శ్రమ పెరగడం వల్ల రెండు రకాలుగా ఉపయోగాలుంటాయి. కొన్ని చిన్న చిన్న పనులు నేను చెప్తానండి. లిఫ్ట్కి దూరంగా ఉండటంతో బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ వారు కానీ ఇంటికో ఆఫీస్కో వెళ్లాల్సి వచ్చినప్పుడు లిఫ్ట్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ విధానానికి చెక్ పెట్టాలి. సాధ్యమైనంత వరకు మెట్లెక్కే ప్రయత్నం చేయాలి. కనీసం ఒకటి రెండు అంతస్తులైనా నడిచి ఎక్కాలి. 5 నిమిషాలు

మెట్లెక్కేందుకు కేటాయిస్తే సుమారు 200 క్యాలరీల వరకు కరుగుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, నేను చేసే ఆఫీసులో అయితే 5 ఫ్లోర్స్ ఉన్నాయి. నేను రోజుకి ఎన్నిసార్లు ఎక్కుతానో ఎన్నిసార్లు దిగుతానో నాకే తెలియదు, కానీ మార్నింగ్ ఎంత యాక్టివ్ గా ఉంటానో ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అంతే యాక్టివ్ గా ఉంటాను. రీజన్ దట్ ఐ యూజ్ ద స్టేర్స్ బట్ నాట్ ద లిఫ్ట్. కాసేపు తోట పని చేసి చూడండి. ఇంటి పరిసరాలు, పంట పొలాల్లో ఎవరి పనులు వారే చేసుకోవటం ఉత్తమం. ఇంటిలోని గార్డెన్ లో మొక్కలను నాటడం, నాటిన మొక్కలకు నీరు పోయడం, పరిసరాలు శుభ్రం చేయటం, బాగా పెరిగిన ఆకులను కొమ్మలను కత్తిరించటం లాంటి పనులు శరీరానికి శ్రమను కలిగిస్తాయి. రోజు 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే సుమారు 200కు పైగా క్యాలరీలు తగ్గించవచ్చు. చెట్లు, పచ్చదనం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. ఇంటి పనులు కూడా చేయొచ్చు. ఖాళీ సమయాల్లో బయటకు వెళ్లే పని లేకపోతే ఇంట్లో ఉండి దుమ్ము దులపటమే పనిగా పెట్టుకోండి. రోజులో కాసేపు గదుల్లో పట్టిన బూజును శుభ్రం చేయటం వంటి పనులతో కొంత సమయం కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్.

రోజు 40 నిమిషాల పాటు ఈ తరహా పనులు చేస్తే దాదాపు 130 కేలరీల కొవ్వును కరిగించొచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటి పనులు చేయడం వల్ల ఇళ్లు శుభ్రం చేసుకోవడంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సైకిల్ తొక్కటం ఎక్కువ మందికి ఇష్టం. వారంలో ఒక్కరోజైనా రోడ్లపైన తొక్కేందుకు ఆసక్తి చూపాలి. ఇంటికి కాస్త దూరంలో ఉండే పనులు చేసేందుకు చాలా మంది మన బైక్స్ తీసుకొని స్టార్ట్ అయిపోతూ ఉంటారు. పక్కన షాప్ ఉన్నా గానీ నడిచెళ్లకుండా బైక్ తీసేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఆల్టర్నేట్ గా సైకిల్ పై వెళ్తే మంచిది. రోజు అరగంట పాటు సైకిల్ తొక్కితే దాదాపు 210 కేలరీలు తగ్గించుకోవచ్చట. 40 నిమిషాల పాటు కూర్చోకుండా నిలబడితే సుమారు 100 కేలరీలు కరుగుతాయట. రోజు ఒకే చోట కూర్చొని పనిచేసేవారు కొద్దిసేపు లేచి నిలబడి తిరగటం చాలా మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. చాలా మందికి డెస్క్ జాబ్స్ కాబట్టి కంప్యూటర్ ముందు గంటల తరబడి రాంగ్ పోస్చర్ లో కూర్చుంటున్నారు. అలాంటి వాళ్ళు పీరియాడికల్ గా లేస్తూ కాస్త వాకింగ్ చేసుకుని మళ్లీ వచ్చి కూర్చొని స్పైన్ కరెక్ట్ గా ఉందా, కరెక్ట్ పోస్చర్ లో కూర్చున్నారా, మెడ ఎలా ఉంది, ఒంగిపోయిందా అని బాడీ పోస్చర్ కూర్చుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంట్లో ఉదయం పూట వాకింగ్ చేసే మైదానంలో రోజు కాసేపు స్కిప్పింగ్ చేయండి. 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ఎగురుతూ గెంతేస్తూ స్కిప్పింగ్ చేస్తే 100కు పైగా క్యాలరీలు తగ్గుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్కిప్పింగ్ వల్ల ఒక ఆట ఆడినట్లు అనిపించడంతో పాటు ఆరోగ్యం కూడా లభించడం విశేషం. మంచి ఎంథూజియాస్టిక్ మ్యూజిక్ వినగానే కాళ్ళు చేతులు వాటంతట అవే కదులుతుంటాయి. ఇష్టమైన పాటలను వింటూ వాటికి అనుగుణంగా కాసేపు నృత్యం చేస్తే చాలు, చెమట చిందించడంతో పాటు కొవ్వు కరిగే అవకాశం ఉంది. 20 నిమిషాల పాటు డాన్స్ చేస్తే 100 నుంచి 120 వరకు క్యాలరీలు తగ్గించుకోవచ్చు. డాన్స్ చేయడం వల్ల డాన్స్ చేశామనే తృప్తితో పాటు మానసిక ఆనందంతో పాటు క్యాలరీలు కూడా తగ్గుతాయి. వెల్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ హౌ నాట్ టు సిట్ ఆల్ ద టైమ్, మీరు నించొని కూడా చాలా పనులు చేసుకోవచ్చండి. కాసేపైనా ఎవ్రీ డే మీరు నించోవడం అలవాటు చేసుకోవడం, ప్రతి ఒక్కరికి కూర్చోడం అలవాటైపోయింది కదా. సో డియర్ ఫ్రెండ్స్, చూస్ టు స్టాండ్ అట్ వర్క్. With this lovely health tips, this is Chetan signing off for today. I'll get back to you in our next segment. Till then, bye.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist

0: रहे हो विविध भारती FM 101.3।
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయముల సమయం సాయంత్రం 5 గంటలు. మరి ఇవాల్టి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఇప్పుడు వినండి నెత్తుటి పూలు సృజనాత్మక రూపకం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: రచన శ్రీ కేబిఎస్ కుమార్. సహకారం శ్రీ ఏ బాలకృష్ణ, శ్రీ జగర్లపూడి శాస్త్రి. సాంకేతిక సహకారం శ్రీ ఐ మోహన్ సుధాకర్ రావు. నిర్వహణ శ్రీ జి విజయ్ కుమార్. నెత్తుటి పూలు రూపకం.
1: వినే ముందు ఒక ప్రకటన.
2: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై. దేశ్

0: వా, ఏది?
1: మన ప్రక్క వీధి పావని లేదు, ఇప్పుడు హాస్పిటల్లో ఉంది.
0: ప్రసవించిందా?
1: ఒళ్ళు కాలింది
0: పాపం.
1: కారణం అడగవే.
0: నేను బాగా చదివాను సమాజాన్ని.
1: బాధగా ఉంది,
0: క్రమంగా అలవాటవుతుంది.
1: నీ మాట తీరు నాకు నచ్చలేదు.
0: నాకు నచ్చలేదు.
1: గో టు హెల్.
0: ఆడపిల్లగా పుట్టి పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాటికి అదే జరిగేదేమో.
1: అర్థం కావడం లేదు.
0: కాకపోవటమే మంచిది. అన్నట్టు మీ అక్కయ్యకి సంబంధాలు చూస్తున్నారా?
1: ఒక్కటి కుదిరి చావడం లేదు. మీ చెల్లెలికో?
0: పెళ్లి చేయదలుచుకోలేదు.
1: అర్థం కాలేదు.
0: నెమ్మదిగా అవుతుందిలే.
1: పావని ఒళ్ళు ఎలా కాలిందో తెలుసుకోవాలనుంది.
0: వంట చేస్తుండగా కుంగంటుకుందని ఎఫ్ఐఆర్ రాస్తారు.
1: 50% కాలిందని విన్నాను.
0: చావటానికి చాలు.
1: వస్తావా ఆసుపత్రికి?
0: ఎందుకు?
1: చూసొద్దాం.
0: మనం చూస్తే ఆవిడ బ్రతుకుతుందా?
1: కరెక్టసీ.
0: ఏమిటి, కరెన్సీనా?
1: కాదు కాదు, కరెక్టసీ.
0: బాగా
1: అదిగో మెజిస్ట్రేట్ వస్తున్నాడు.
2: పక్కకి తప్పుకుంటారా?
3: అమ్మా
4: అమ్మా, ఇది ఎలా జరిగింది?
3: కక్ష.
4: కారణం?
3: వరకట్న.
4: తక్కువైందనా? అసలు ఇవ్వలేదనా?
3: మొదటిది
4: ఎవరమ్మా ఈ దారుణాన్ని కొడిగట్టింది?
3: ఇద్దరు.
4: ఎవరెవరు?
0: ఆ దారుణాన్ని కొడిగట్టింది అత్త భర్త కాదని, పావని వంట చేస్తుండగా చీరంటుకున్నప్పుడు వాళ్ళిద్దరూ ఆర్పటానికి ప్రయత్నించారని సాక్ష్యాల ద్వారా రుజువైనందున పావని మరణ వాంగ్మూలంలోని అర్థం కూడా అదేనని నమ్ముతూ ముద్దాయిలిద్దరినీ నిర్దోషులుగా విడుదల చెయ్యటమైనది.
1: తీర్పు నువ్వు చెప్పావేమిటి?
0: తీర్పు చెప్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను.

0: మానవత్వం అనే పదం డిక్షనరీలో ఉందా అని.
1: ఎందుకుండదు?
0: ఎందుకు చూడరు?
1: కొందరికి దగ్గర చూపు ఉంటుంది, కొందరికేమో దూరపు చూపు ఉంటుంది.
0: ఓహో, దూరం చూపున్న వాళ్ళకి దగ్గరలోనూ, దగ్గర చూపున్న వాళ్ళకి దూరంలోనూ ఉంటుందన్నమాట మానవత్వం.
1: పర్లేదే, దారిలోకి వస్తున్నావు.
0: మిత్రలాభం.
1: అటు చూడు, అటు చూడు.
2: కాబట్టి నా ప్రజలారా, నేను మైకులు ఇరిసి మరీ చెప్పేది ఏంటంటే, ఈ వరకట్నం అనేది మహాభూతు లాంటిది. క్షమించాలా, మహాభూతం లాంటిది. దాన్ని చూసి భయంతో స్పీడ్ మోషన్లో లగెత్తాలా, లేకపోతే అదే స్పీడ్ మోషన్లో లగెత్తుకొచ్చి మన మీద పడతాది. అందుకని మీరంతా ఏం చేయాలంటే, వద్దు, నా మీటింగ్ వినడానికి ఎవడు ఉండడు. నా మీటింగ్ అంతా అయినాక మీరంతా ఏం చేయాలంటే, వరకట్నం తీసుకోకూడదని, ఇయ్యకూడదని శపథం చేయాల. అప్పుడే మనం బాధపడతాం, రాష్ట్రం బాధపడతాది. క్షమించాలా, క్షమించాలా. అప్పుడే మనం బాగుపడతాం, రాష్ట్రం బాగుపడతాది, దేశమే బాగుపడతాది.
3: బాగుపడే లక్షణం అంటే ఇదే. మానాయనే మానాయనే, ఎన్నాళ్ళకు ఒప్పుకున్నావురా నా బంగారు కొడక. చూడమ్మా, దాని అర్థం నాకు తెలుదు కానీ, ఇట్లాంటప్పుడే ఇంగ్లీషులో టేక్ ఇట్ ఈజీ అంటారంట. టేక్ ఇట్ ఈజీ అమ్మా.
4: టేక్ ఇట్ ఈజీని ఎలా అనుకోమంటారు మామయ్య? నా భర్తకు మీరు మళ్ళీ పెళ్లి చేస్తున్నారు.
3: నీ మొగుడా, నా కొడుకుగాడు, ఆడి బాగోగులు ఎవడు చూస్తాడు నేను కాకపోతే.
4: ఇప్పుడు మీ కొడుకు బాగోగులకు లోటేం వచ్చింది. నేనున్నాగా నాకేం కన్ను వంకరా కాలు వంకరా?
3: కట్నం వంకరా.

0: అడిగినంత ఇచ్చాంగా.
1: మీ పెళ్లిలో మా గురువుగారు నా భుజంగిల్లి, ఒరే పప్పన్న యదవా, నాతో ముందుగా ఒక్క మాట చెప్పుకుంటే ఇంకో 50 ఏళ్ళు ఎక్కువ ఇచ్చి నా కూతుర్నే ఎత్తి సేద్దును కదా అన్నాడు. పలక ఎత్తి సూద్దును కదా, నా కొడుకు నీ మెల్లో అప్పుడే 3వ ముడి కూడా వేసేసినాడు. లేకపోతే నిన్ను ఈడిసి అవతల వారేసి మా గురువుగారి బిడ్డను కూకబెట్టిందును పీకల మీద, క్షమించాలా పీటల మీద.
0: ఎంత దారుణం.
1: దారుణం అంటే లాభం లేదు. ఆ 50 ఏళ్ళు దానికైనా వడ్డీ నువ్వే నా చేతిలో పోసి పో, రుణం అంటే పోతాది. నువ్వు ఆ పని చేసినావా నిజం చెప్పు.
0: సభలు సమావేశాల్లో వరకట్నానికి వ్యతిరేకంగా లెక్చర్లిచ్చి,
1: మీటింగులు మీటింగులే, ఈటింగులు ఈటింగులే. సరే గాని ఇదో 3 ఫోటోలు, యా పిల్ల బాగుంటుందో చెప్పు.
0: ఏంటి, నా భర్తకు 2 సంబంధాన్ని నేను సెలెక్ట్ చేయాలా?
1: లేకపోతే ఏకగ్రీవంగా ఎలక్ట్ అయిపోతావు పైలోకంలో మీ వాళ్ళందరికి ప్రెసిడెంటుగా.
2: ఎందుకు నవ్వు?
3: ఎందుకంటే నవ్వు వచ్చిందంతే.
2: ఆ అమ్మాయి అలా ఏడుస్తుంటే నీకు నవ్వు వస్తోందా?
3: అందుకు కాదు, నేను నవ్వింది సరస్వతి గుర్తొచ్చింది.
2: ఎవరావిడ?
3: సగటు మనిషి.
2: అంటే?
3: చెబితే అర్థం కాదు, నిన్ను సీన్లోకి తీసుకెళ్తాను.
4: సరస్వతి, నేను అలా బయటికి వెళ్ళేస్తాను, తలుపేసుకో.
5: నేను వస్తున్నానండి, నన్ను బ్యాంక్ దగ్గర డ్రాప్ చేసి మీరు వెళ్ళండి.
4: బ్యాంకు దగ్గర?
5: జీతం వచ్చిందిగా, డ్రాఫ్ట్ తీసి నాన్నకు పంపాలి.
4: నీకు మతిపోయిందా? జీతం మీ నాన్నకు పంపటం ఏమిటి?
5: మీ జీతం కాదండి, నా జీతం.
4: వీల్లేదు,
5: ఆ మాట నేననాలి. కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నారు, జీతం కూడా మీరే తీసేసుకుంటే మా వాళ్ళు ఏం తినాలి?
4: గడ్డి.
5: ఎందుకు తినాలి?
4: ఆడపిల్లను కన్నందుకు.
5: ఆ గడ్డేదో మీరే తినండి.
4: నోరు మూసుకుని కుక్కిని పెళ్ళి లాపడండి. ఉద్యోగం చేస్తున్నంత మాత్రం కొమ్ములు వచ్చాయనుకున్నావా? ఇంకోసారి ఇలాంటి వేద వేషాలు వేసావంటే నేనేం చేస్తాను? నాకైతే
0: విడాకులిచ్చి నా తల్లిదండ్రులకి కొడుకునవుతాను.
6: సమాజం నిన్ను వదిలిపెడుతుందా? ఎందరో మొగాళ్ళు కామాంధులై నీ మీద చూపుల రాళ్ళు విసురుతారు. ఇరుగు పొరుగులు లేనిపోని రంకులంట కడతారు. ఇవన్నీ భరించలేక చివరికి నీ తల్లిదండ్రులే నిన్ను అసహించుకుంటారు.
0: ఇంతకీ నన్నేం చేయమంటావు?
6: మొగుడితో సర్దుకు పొమ్మంటాను.
0: నీకు తెలియదే నా బాధ. నా చదువుకి, కట్నానికి, పెళ్లి ఖర్చులకి ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. ఒక పూట తిని ఒక పూట తినక బతుకుతున్నారు మా వాళ్ళు. ఇప్పుడు కనుక నేను ఆదుకోకపోతే వాళ్ళు ఆకలితో చచ్చిపోతారు.
6: కట్న రక్కసులకు ఆడపిల్లలు నెత్తిటి పూలు, సగటు మనుషులకు చావులు ఆపద్ బాంధవులు. నేను చెప్పేది నేను చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం.
0: కర్ర విరగకూడదు, పాము చావకూడదు. ఏం చెయ్యాలి? ఏదో చెయ్యాలి.
5: ఏమండి, జీతం బ్యాంక్లో వెయ్యాలి. మీ జీతం కాదులేండి, నా జీతం.
4: గుడ్, పద. నిన్ను బ్యాంకు దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను.
0: తాళి కట్టిన భర్తకి దూరం కాకూడదు, కానీ పెంచిన మీరు పస్తులు ఉండకూడదు. అందుకే తెగించి ప్రత్యేకంగా సంపాదించి డ్రాఫ్ట్ పంపుతున్నాను. నెల నెల పంపుతూనే ఉంటాను. నన్ను అసహించుకోకండి, నన్ను నన్ను అసహించు.

0: ఏడుపు తప్ప నాకేం మిగిలింది?
1: ఏవండి?
0: అవును మీనాక్షి, రచయితగా ఎన్నో కథలు రాశాను, మరెన్నో రచనలు చేశాను. నా రచనల్లో హీరోలందరూ ఆదర్శవాదులు, కట్నం తీసుకోరు, కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటారు, నిజాయితీగా సంపాదిస్తారు, అవినీతిని అరికడతారు. వాళ్లలో ఒక్కరిని, ఒకే ఒక్కండి సజీవ రూపంలో దిగిరమ్మను మీనాక్షి.
1: ఏవండి?
0: మీ అమ్మాయిని కట్నం లేకుండా నేను చేసుకుంటాను సార్ అని ఒక్క మాట చెప్పమను మీనాక్షి. నా మాటగా వాళ్లతో నువ్వైనా చెప్పు మీనాక్షి, నువ్వైనా చెప్పు.
2: ఈయనింకా నిద్ర లేవలేదేమిటి? ఏవండి ఏవండి యా ఏవండి!

0: ನೀರನ್ನು ಮುಚ್ಚಳ ಬೀರುವ ಸ್ವಚ್ಛ ಪಾತ್ರೆಯೊಳಗೆ ಇಡಬೇಕು. ನಾವು
1: ಆಕಾಶವಾಣಿ ವಾರ್ತಲು ಉಂಟುನ್ನಾರು. ఇప్పుడే అందిన వార్త. పదేళ్ల క్రితం వరకు తన రచనలతో పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన ప్రముఖ నవల రచయిత శ్రీ అడుసు పరిశోధన్ రావు నిన్న రాత్రి తమ స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయస్సు 50 సంవత్సరాలు. ఆయనకి భార్య, కూతురు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు కూతురు పెళ్లి సమస్యలుగా పరిణమించి ఒక బలహీన క్షణంలో ఆయన్ని ఆత్మహత్యకి ప్రేరేపించాయని పోలీసులు చెప్పారు. ఆయన రచనల్లో మానసిక విశ్లేషణ తదితర అంశాలు.
2: దీనివల్ల నీకు తెలిసిందేమిటి?
3: రచయితలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారని.
2: నీ మొహం.
3: అరే, అక్కడ వచ్చే మనిషి రేడియో స్టేషన్లో పనిచేస్తాడు కదా.
2: టేప్ రికార్డర్ పట్టుకొస్తున్నాడంటే ఎవరితోనూ ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం అనుకుంటాను.
3: పద.
4: మీ పేరు
5: నిర్మల.
4: ఏం చేస్తుంటారు?
5: హౌస్ వైఫ్ ని.
4: కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారా?
5: అవునండి.
4: మీ వారు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? కట్నం ఇవ్వడాన్ని తీసుకోవడాన్ని మీరు సమర్థిస్తారా?
5: ఓహో,
4: మరెందుకు ఇచ్చారు కట్నం? ఈ జాడ్యం సమాజం నుండి తొలగిపోవాలంటే ఏం చేయాలి?
5: కట్నం ఇవ్వకూడదు, తీసుకోకూడదు.
4: మరి మీరెందుకు ఇచ్చారు? ఓకే, మీరండి.
6: నా పేరు రాజండి. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నా.
4: మీ అభిప్రాయం చెప్పండి.
6: గతంలో ఏదైనా దురాచారంపై ఉద్యమాన్ని సంధిస్తే అది కాస్త అడ్రస్ లేకుండా పోయేది. ఇప్పుడు ఉద్యమాలు, ఉపన్యాసాలు, వేదికలకు, పత్రికలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి.
4: కారణం ఏమిటంటారు?
6: నిజమైన సంస్కర్తలు కనిపించకపోవటం.
4: సంస్కర్తలంటే ఎవరు?
6: సంస్కరించేవారు.
4: విద్యారంగం ఇంత విస్తృతమైన, నాగరికత ఇంత పెరిగినా ఇంకా సంస్కర్తలపైనే ఆధారపడాలంటారా?
5: ప్రతి ఒక్కరూ ఒక సంస్కర్తగా రూపొందాలంటాను.
4: గుడ్. ఎవరా మాట అన్నది?
5: నేనే.
4: మీ పేరు?
5: రమ్య. మొన్ననే పీజీ అయిపోయింది.
4: చెప్పండి.
5: అందరూ సంస్కర్తలైతే సంస్కరించబడే వాళ్ళెవరు అంటారేమో, సంస్కరించబడే వాళ్ళెవరు లేనప్పుడు సమస్య లేదుగా.
4: వెరీ గుడ్.
5: ఎన్నో రచనలొచ్చాయి, వస్తున్నాయి. ఎన్నో చట్టాలొచ్చాయి, వస్తూనే ఉంటాయి. కానీ వరకట్న సమస్యలు మామూలే, వరకట్న హత్యలు మామూలే, వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరించడాలు మామూలే. స్కానింగ్ పుణ్యమా అని ఆడ శిశువుని గర్భంలోనే హతబాచే దుస్థితికి దిగజారింది సమాజం.
4: చట్టాలు, మీడియాలు నిరుపయోగమైనప్పుడు మరి మార్పు ఎలా రావాలంటారు?
5: మార్పు అనేది మన ఆలోచన విధానంలో రావాలి.
4: ఎలాంటి మార్పు రావాలి?
5: ఇందాక నిర్మల గారన్నట్టు కట్నం ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఒక ఆడ, ఒక మగ కలిస్తేనే సంసారం. సంసారం అనే రథానికి భర్త చక్రమైతే భార్య ఇరుసు. ఈ రెంటిలో ఏ ఒక్కటి లేకపోయినా బండి కదలదు. అలాంటప్పుడు ఆడపిల్ల కట్నం ఎందుకివ్వాలి? వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెట్టి సమాజంలోని ఆడపిల్లలందరూ కట్నం అనే పదాన్ని సమాజం మర్చిపోయేంత వరకు పెళ్లే చేసుకోమని భీష్మించుకుంటే ఈ పురుష పుంగవులందరూ ఏం చేస్తారు?
6: ఒకేసారి చివరి మెట్టుకు దిగొస్తారు.
4: చెప్పండి.

0: అమ్మగారు చెప్పినట్టు ఆడపిల్లలందరూ అలా భీష్మించుకుంటే యువకులమైన మేమంతా కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవటాన్ని ఆడపిల్లకి అమ్ముడు పోవడంగా భావించి సిగ్గుపడాలి. ఎవరికి అమ్ముడు పోయామో వారినే ఆరడి పెట్టడం అనే నీచ సంస్కృతిని నిరసించాలి. దాసిగా, మంత్రిగా, తల్లిగా, రంభగా స్త్రీ నిర్వహిస్తున్న పవిత్ర బాధ్యతల్ని గుర్తించి గౌరవించాలి. ముఖ్యంగా యువతరం దీనొక సవాలుగా స్వీకరించి ఈ దురాచారాన్ని రూపుమాపడానికి నడుం బిగించాలి. పెద్దలు వారిని ప్రోత్సహించాలి.
1: అప్పుడు ఆడపిల్లలు కత్తుల బోనులో ఇరుక్కుపోవాల్సిన అవసరం లేదు.
0: నెత్తిటి పూలుగా రాలిపోవాల్సిన అగత్యమూ రాదు.
2: వరకట్న దురాచారం గురించిన మీ మనోభావాలు ఆదర్శవంతంగా ఉన్నాయి. ధన్యవాదాలండి.

0: రమ్య గారు, మీ భావాలు నాకు నచ్చాయి.
1: మీ మాటల్లో కూడా ఆవేశం కాక ఆలోచన కనిపించింది.
0: మీకు అభ్యంతరం లేకపోతే కట్నం లేకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను.
1: మా పెద్దలతో మాట్లాడండి.
2: ఇప్పుడు నీకేమనిపిస్తోంది?
3: వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెడదామనుంది.
2: అందుకే మీ అక్కని నేను పెళ్లి చేసుకుంటాను.
3: నీ చెల్లెల్ని నేను చేసుకుంటాను.
2: ఇద్దరికి కట్టం అవసరం లేదు.
3: వాళ్ల ముహూర్తానికే మన పెళ్లిళ్ళు కూడా.
2: పదా.

0: నెత్తుటి పూలు రూపకం విన్నారు. రచన శ్రీ కేబిఎస్ కుమార్. ఇందులో శ్రీ జి విజయ్ కుమార్, శ్రీ కేబిఎస్ కుమార్, శ్రీమతులు డి మాధవీ కుమారి, పి జ్యోతి, ఎం వేణుమాధవి, ఎస్ నిమ్మిలాల్, కె వసుధ, డిఆర్ మంజుల, కుమారి వివి లలితాంబ, సర్వశ్రీ టివి రెడ్డి, జి ప్రభాకర్, ఎన్ సుధాకర్ రెడ్డి, జి గురుస్వామి, జగర్లపూడి శాస్త్రి, ఆర్ లీలాంబేశ్వర్ సింగ్, ఎ బాలకృష్ణ పాల్గొన్నారు. గానం శ్రీ బీజీఏ కృష్ణప్రసాద్. వాద్య సహకారం కీబోర్డ్ శ్రీ డి శాంసన్, వయోలిన్ శ్రీ బి మధుసూదన్ రావు, ఫ్లూట్ శ్రీ సుధీర్. సహకారం శ్రీ ఏ బాలకృష్ణ, శ్రీ జగర్లపూడి శాస్త్రి. సాంకేతిక సహకారం శ్రీ ఐ మోహన్ సుధాకర్ రావు. నిర్వహణ శ్రీ జి విజయ్ కుమార్. ఈ రూపకం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు నెత్తుటి పూలు సృజనాత్మక రూపకం విన్నారు.

0: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందయా?
0: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
0: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
1: ఇందాకనిస్తున్నావు
0: నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
0: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
0: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
0: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
0: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
0: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సంధ్యారాగం.

ఈరోజు ఒంటరితనాన్ని దూరం చేసే రోజు. జీవితంలో చుట్టూ ఉన్నవారంతా మనల్ని ఒంటరిని చేసినప్పుడు లేదా మనసులోని బాధను పంచుకోవటానికి ఏ ఒక్కరూ లేనప్పుడు ఈ లోకంలో నేనొక్కడే మిగిలిపోయానేమో అనే నిరాశ గుండెను పిండేస్తుంది. కానీ ఒక్క సత్యం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో చరిత్ర సృష్టించిన ఏ ఒక్కరూ గుంపులో నిలబడి గెలవలేదు. ఒంటరిగా అడుగు వేసినవాడే లీడర్ అయ్యాడు. మన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి మ్యూజిక్ ఓపెనింగ్స్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒక సీన్లో హీరో సర్వస్వం కోల్పోయి ఒంటరిగా నిశ్శబ్దంగా నిలబడినప్పుడు బ్యాక్గ్రౌండ్లో చాలా సాఫ్ట్గా మెలోడీ మొదలవుతుంది. ఆ నిశ్శబ్దమే రాబోయే ఒక పెద్ద తుఫానుకు సంకేతం. జీవితం కూడా అంతే. ఇప్పుడు నీకున్న ఒంటరితనం నీ జీవితంలో రాబోయే ఒక అద్భుతమైన గెలుపుకు పడే మొదటి అడుగు. మరి ఇవాళ మెలోడీ బ్రహ్మగా పేరు పొందిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారి జన్మదినం. ఈ సందర్భంగా ఒంటరితనాన్ని దూరం చేసే ఈ రోజున మణిశర్మ గారి సంగీత సామ్రాజ్యం నుండి ఒంటరితనాన్ని గుండెలకు హత్తుకుంటూనే ఆ కష్టాల్ని ఎదిరించే మనోధైర్యాన్ని ఇచ్చే టాప్ క్లాసిక్ పవర్ఫుల్ సాంగ్స్ ఈ సంధ్యారాగంలో వినిద్దాం. మరి ముందుగా మణిశర్మ గారి లేలే లేలే ఇవ్వాలే లేలే అంటూ సాగే గీతంలో, నీ కళ్ళల్లో రేపటి సూర్యుని చూడు, నీ అడుగుల్లో రేపటి గెలుపును చూడు, తల ఎత్తుకుని ధైర్యంగా నీ ఒంటరి పోరాటాన్ని మొదలుపెట్టు అంటూ సాగే గుడుంబ శంకర్ చిత్రం కోసం కేకే గాత్రంలో అద్భుతంగా ఆలపించిన ఈ గీతం మణిశర్మ స్వరపలిచిన ఒక అద్భుతమైన మెలోడీ. వినేద్దామా?

ఇంకా సమాజంలో అన్యాయం జరిగినప్పుడు చుట్టూ ఉన్న వారంతా భయంతో వెనుకడుగు వేసి మనల్ని ఒంటరి చేసినప్పుడు ఒక్కడిగా ఎలా ముందుండాలి అని చెప్పే అల్టిమేట్ మోటివేషనల్ సాంగ్ ఇది ఆజాద్ చిత్రంలో. అభిజిత్ బృందం ఆలపించిన గీతం ఇది. మంచి మార్గంలో నడిచేటప్పుడు నీ వెంట ఎవరూ రాలేదని బాధపడకూడదు. చరిత్ర సృష్టించిన ప్రతి ఒక్కడూ మొదట ఒంటరిగానే అడుగు వేశాడు అని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా. నీ ఒంటరి అడుగే రేపు ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేస్తుంది.

భయపడకు అని చెప్తే ఎంత ఓదార్పుగా ఉంటుందో కదా. ఈ పాట వింటుంటే కూడా సరిగ్గా అలాగే అనిపిస్తుంది. ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న ఈ నిశ్శబ్దం, ఈ ఒంటరితనం తాత్కాలికం. చీకటి ఎంత దట్టంగా ఉంటే ఉదయం అంత ప్రకాశవంతంగా వెలుగుతుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. నీ గెలుపు తలుపులు తెరుచుకునే సమయం దగ్గరలోనే ఉంది. మరి శ్రీరామచంద్ర ఆలపించిన ఈ గీతం తీన్మార్ చిత్రం కోసం మణిశర్మ గారు స్వరపర్చిన అద్భుతమైన ఈ గీతం విందామా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మన్శర్మ గారి మ్యూజిక్ గురించి ఇండస్ట్రీలో ఒక మాట అంటారు, ఆయన పాటల్లో ఎంత విరహం ఉంటుందో ఆయన ఇచ్చే బీజిఎంలో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో అంతకంటే రెట్టింపు ధైర్యం ఉంటుందట. ఒక్కడు పోకిరి అతడు సినిమాలో హీరో ఒంటరిగా విలన్ల సామ్రాజ్యంలోకి అడుగు పెట్టేటప్పుడు మణిశర్మ గారు ఇచ్చే ఈ బీజిఎం వింటే చాలు, నువ్వు ఒంటరివి కాదు, నీ వెనుక ఒక పెద్ద సైన్యం ఉన్నంత బలం నీలోనే ఉంది అనే ధైర్యం మనకు కలుగుతుంది.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఇక జీవితంలో చేసే ఒంటరి పోరాటానికి నిలువెత్తు ప్రతీక. జగడమే బ్రతుకు జగడమే అనే ఈ పాట సాధారణ మెలోడీస్కి భిన్నంగా జీవితంలో అన్నీ కోల్పోయి ఒంటరిగా రోడ్డుపై నిలబడిన ఒక వ్యక్తి గుండెల్లోని ఆక్రోశాన్ని, ధైర్యాన్ని ఈ పాట బీట్స్లో మణిశర్మ గారు అద్భుతంగా పలికించారు. మరి వినిద్దామా?

జీవితంలో ఏదైనా ఒక దశలో మనల్ని అందరూ దూరం పెట్టినప్పుడు లేదా పరిస్థితులు మనల్ని ఒంటరిని చేసినప్పుడు నాకు ఎవరూ లేరు అని కుంగిపోవటం సహజం. కానీ ఒక్క నిజమేంటంటే ప్రపంచంలో గొప్పగా ఎదిగిన ఏ వృక్షమైనా ఒకప్పుడు భూమి కింద ఒంటరిగా చీకట్లోనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది కదా. మనం ఇంతవరకు మాట్లాడుకున్నట్టు మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి సంగీతం మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఇదే. ఆయన పాటల్లో ఒంటరితనం ఎంత నిశ్శబ్దంగా బాధగా మొదలవుతుందో, ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో బీజియంలో ముగింపు అంతకంటే 100 రెట్లు పవర్ఫుల్గా ఉప్పెనలో ఉంటుంది. జీవితం కూడా అంతే.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. అనంతరం అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ గురించి డాక్టర్ వై సౌభాగ్యమ్మ గారి ప్రసంగం ఉంటుంది. అలాగే ప్రకటనలు, జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:45 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలో పేరడి ఈ అంశం గురించి శ్రీమతి ఎం భానుమతి గారి ప్రసంగం వింటారు. ఇక రాత్రి 8:00 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇక రాత్రి 9:30 గజల్స్ కార్యక్రమంలో గులాం అలీ ఉమేరా చన్నా ఆలపించిన హిందీ గజల్స్ వింటారు. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో చూడాలని ఉంది చిత్రం నుంచి పాటలుంటాయి. 10:30 అలనాటి మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ప్రజనా సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
1: ఆ ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:05కు వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఈరోజు జాతికి అంకితం చేశారు. జనాభా వృద్ధితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పి నారాయణ తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మృతి చెందారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొలుసు పార్థసారథి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఇక వివరాలు. ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల మధ్య భారత నావికాదళం దేశ ఆర్థిక స్థిరత్వానికి బలమైన రక్షణ కవచంగా నిలిచిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను ఈరోజు అధికారికంగా ఆయన తూర్పు నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ ఊర్జా సురక్ష ద్వారా రక్షణ రంగం వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించినట్టు తెలిపారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన చివరి ఫ్రిగేట్ క్లాస్ యుద్ధనౌక అయిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకాదళ బలాన్ని మరింత పెంచుతుందని మంత్రి తెలిపారు. భారత సముద్ర శక్తికి విశాఖపట్నం ఎంతో కీలకమైనదన్న అన్నారు. ఆంధ్రప్రదేశ్ రక్షణ ఏరోస్పేస్ తయారీ రంగానికి ప్రధాన హబ్గా మారుతోందని ప్రశంసించారు. అనకాపల్లి జిల్లాలోని భారత డైనమిక్స్ లిమిటెడ్, డైనమిక్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులు వాయు, నౌక, డ్రోన్ రంగాల్లో దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: విశాఖపట్నం హమారి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కా ముఖ్యాలయ తో హై హీ సాథ్ హీ భారత్ కీ సముద్రీ శక్తి కే సబ్సే స్ట్రాంగ్ పిలర్స్ మే సే ఏక్. ఆంధ్రప్రదేశ్ ఆజ్ భారత్ కీ డిఫెన్స్ ఏవం ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కా ఏక్ నయా పవర్ హౌస్ బన్కర్ ఉభరా హై. ఇసీ రాజ్య మే ప్రాజెక్ట్స్ కీ ఏక్ ఐసీ సిరీస్ కీ న్యూ రఖనే కా సౌభాగ్య మిలా జో ఆనే వాలే దశకో మే భారత్ కీ తస్వీర్ బదల్ దేగి.
0: జనాభా వృద్ధితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని, సరిపడా జనాభా లేకుంటే అనేక సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో ఈరోజు నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో జనాభా రేటు తగ్గుతోందన్నారు. పిల్లలు వద్దనుకునే దంపతులు పెరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వపడేలా అమరావతిని నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ఈరోజు ఆయన రాజమహేంద్రవరంలో పర్యటించి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్దమవుతోందన్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ద్వారా గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: టూరిజం శాఖ తీసుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం, అదే విధంగా ఇరిగేషన్ వారు, అదే విధంగా ఎండోమెంట్స్ వారు, మున్సిపల్ శాఖ వారు, పంచాయతీరాజు వారు అందరం కలిసి ఇంటిగ్రేషన్ తోటి ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి వాటిని ఏ రకంగా

0: నిగమించాలి. అటు ట్రాఫిక్ గాని ఇటు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం గాని భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పుష్కరాల్ని నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీక్షా కంకణ బద్ధమై ఉందనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తున్నారు.
1: వియత్నాంలో భారతీయులు ప్రయాణం చేస్తున్న స్పీడ్ బోట్ పూక్వాక్ ద్వీప్ సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఓ మొబైల్ కంపెనీ భారత్ నుంచి డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను వియత్నాం పర్యటనకు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ యాత్రకు వెళ్లారు. ప్రమాదంపై వియత్నాంలోని భారత ఎంబసీ స్పందిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలియజేసింది. బాధితుల కోసం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రులు కొలుసు పార్థసారథి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, సంక్షేమం, సేవా సంబంధిత అంశాలు, పెండింగ్లో ఉన్న డిమాండ్లపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చించారు. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. వారి న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. టీబీ రహిత భారతదేశం లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాయణ కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ఎక్స్రే మిషన్ ద్వారా సాలూరు ఏరియా ఆసుపత్రి టీబీ యూనిట్ పరిధిలోని 28 హైరిస్క్ గ్రామాల్లో ప్రత్యేక టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. గిరిజన గ్రామాల్లోనే ఛాతీ ఎక్స్రేలు, కఫ పరీక్షలు నిర్వహించి టీబీని ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులకు సకాలంలో చికిత్స అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మారుతోన్న సాంకేతికతకు అనుగుణంగా ఉపాధి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు సూచించారు. జేఎన్టీయూ గురజాడ విజయనగరం జీవి తొలి స్నాతకోత్సవం ఈరోజు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాల్లో జరిగింది. 2023-24 విద్యా సంవత్సరాలకు చెందిన ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు, ఎండోమెంట్ అవార్డులు గవర్నర్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి సాంకేతికతలను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్నారు. యువత పరిశోధనలు, ఆవిష్కరణలు అంకుర సంస్థల వైపు అడుగులు వేయాలని గవర్నర్ సూచిస్తూ,
2: As graduates of the inaugural batch of this university, end of a significant chapter of your academic career and the beginning of a new journey, dear students, I urge you to become entrepreneurs and generate jobs. Every one of you is capable of becoming part of the startup ecosystem and help build stronger economy for state and the nation.
1: ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య వివి సుబ్బారావు, వివిధ యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాలే సమాజానికి శ్రేయస్కరమని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, దేశ ప్రగతికి, కుటుంబాల ఆర్థిక సుస్థిరతకు ఆరోగ్యవంతమైన జనాభా ఎంతో కీలకమన్నారు. తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం బాగుండాలంటే కాన్పుకు కాన్పుకు మధ్య కొంత ఎడం పాటించడం ఎంతో అవసరమన్నారు. పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్కు ముంబైలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. డాక్టర్ దిన్షా పార్థివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజరీతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండడంతో శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజలకు మరింతగా సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. అలాగే బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రభుత్వం

ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా జరుగుమిల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడా పోటీలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, నరేగా నిధులతో మైదానాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గురుకుల పాఠశాలల్లో ఇండోర్ స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఈరోజు జాతికి అంకితం చేశారు. జనాభా వృద్ధితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పి నారాయణ తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మృతి చెందారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొలుసు పార్థసారథి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయబోయే రేపటి కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:10 పి సుశీల ఆలపించిన భక్తి గీతాలు వింటారు. 6:20 క్రైస్తవ భక్తి గీతాల భాగంగా ప్రకాష్ రావు వరప్రసాద్ బృందం ఆలపించిన క్రీస్తు భక్తి గీతాలు ఉంటాయి. ఇక రేపు ఉదయం 6:30 సూక్తి సుధ. ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్ ప్రకాశం గారి సూక్తులు వింటారు. ఇక 6:35 పొలం పనులు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసార వివరాలు ఉంటాయి. అనంతరం 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కాంతిరేఖలు. ఈ కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం మానవ శరీరంలో వెన్నెముక ప్రాధాన్యత, ఈ అంశం గురించి డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం చరిత్రలో ఆ రోజు ప్రాధాన్యత సంతరించుకున్న అంశాల విషయాలు తెలుసుకుంటారు. ఇక రేపు ఉదయం 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలోనూ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:35 అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలుంటాయి. 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాలు. 10:00 వార్తావాహిని, అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ఉంటాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 1:30 వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 2:00 నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ఉంటాయి. 3:00 ఆకాశవాణి సమన్వయ నాటకం విజయవాడ కేంద్రం నుండి. ఇక 4:00 సాయంత్రం 5:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు కొనసాగుతాయి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇక

రేపు సాయంత్రం ప్రసారం చేయబోయే కార్యక్రమంలో 5 గంటలకు వందే మాతరం శ్రీ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారిపై రూపకం ఉంటుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు వింటారు. 6 గంటలకు ప్రసార వివరాలుంటాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 6:20 ప్రసార వివరాలు. అనంతరం అభిరుచి. 7 గంటలకు కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. అలాగే ఇల్లు వాకిలీ కార్యక్రమం కూడా 7:15 హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 7:45 రంగస్థలి కార్యక్రమంలో శ్రీ హెచ్ చంద్రన్న ఆలపించిన పాండవోద్యోగం నాటకం నుండి అర్జున పాత్ర పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం పిజి వెంకటేశ్వర్లు. 8:00 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఇక ఎప్పటిలాగే 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఉంటాయి విజయవాడ కేంద్రం నుండి. లలిత గీతం వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 9:30 హిందీ సినీ గీతాలు ఉంటాయి. ఇక రేపు రాత్రి 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో ఆనంద్ చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 అలనాటి మాత్ర గీతాలు. ఇక రేపు రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి కార్యక్రమంలో ముందుగా ఎస్పి చరణ్ హరిని ఆలపించిన గీతం మణిశర్మ సంగీత సారథ్యంలో కుడుంబ శంకర్ చిత్రం కోసం పాటను వినిపించమంటూ జోగులాంబ గద్వాల జిల్లా రాజోల్ నుండి జయన్న, సంధ్య, శ్రీనిధి, దేవాన్శ్వరి మిత్రులు, అలాగే కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శివకోటి, శేఖర్, పెరుక కొమరయ్య, గంగాధర శ్రీనివాస్, ధారాయేశ్వర్, లక్ష్మయ్య, కోశిక భిక్షపతి వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ముందుగా ఈ పాట

తర్వాత కోతల రాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం, జలధి సాహిత్యం చక్రవర్తి సంగీత నిర్వహణలో పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి వారి కుటుంబ సభ్యులు, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇందిరమ్మ కాలనీ నుండి తేషామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్,

రాహుల్ డేవిడ్ విన్నీ ఆనందమ్మ చిన్నారి కళ్యాణ్ కీర్తన మహిమ కళ్యాణి ఆరాధ్య వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

మీరు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై కర్నూల్ ఎఫ్ఎం నుండి అభిరుచి. తర్వాత రాధాకృష్ణ చిత్రం కోసం ఎస్ రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూర్ నుండి పెరుక కొమరయ్య, లక్ష్మీ, రవి, స్రవంతి, అమ్ములు, బబ్బీ, సదానందం, జమున, రాధ, పెరుక వికాస్, ఐలయ్య, లక్ష్మీనారాయణ, భద్రయ్య, రమ, తులసి, శ్యామల, సులోచన, సుభాష్, లింగయ్య, సుతారి, కొమరయ్య వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, బాలాజీ, శాంతి, లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వరి, చంద్రిక, వినోద్, విజయ, వాసవి, వైష్ణవి, ఉపజ్ఞ, నవిఘ్న, శారద, విజయ, ఉదిత్, ప్రణీత్ వీరందరి కోసం ఈ పాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: శ్రోతలు, మీ కర్నూలు ఎఫ్ఎం నుండి అభిరుచి వింటున్నారు. తర్వాత హరిచరణ్, శ్రేయ ఘోషల్ పాడిన పాట, ఎస్ఎస్ తమన్ స్వరాలు అందించారు. నాయక్ చిత్రం కోసం పాటను వినిపించమంటూ నాగర్ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సాతాపూర్ నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంభిన్ కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెల తేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ వారి కుటుంబ సభ్యులు, అలాగే జగిత్యాల జిల్లా వెల్లుల్లి లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, కిషోర్, హరిప్రియ, ప్రమోద్, విజయరాణి, జోగి, నర్సయ్య, లక్ష్మి వారి బంధుమిత్రులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: పైసా వసూల్ చిత్రం కోసం అనూప్ రూబెన్ స్వీయ సంగీత నిర్వహణలో జాతిన్ శ్రీకావ్య చందన్తో కలిసి ఆలపించిన ఈ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నారు వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, అవ్య, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, పన్నపురం, దశరథ్, వనజ, బాల్నర్సింహ, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్ అంటూ కోరారు. మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపూర్ కాలనీ నుండి, అలాగే వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వీరందరి కోసం.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటినాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రిడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా శ్రేయ ఘోషల్ ఆలపించిన గీతం, కులశేఖర్ గీతం, హారిస్ జయరాజ్ సంగీత నిర్వహణలో సైనికుడు చిత్రం కోసం పాటను వినిపించమంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ మరి కుటుంబ సభ్యులు, అలాగే వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వరి బంధుమిత్రులంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వింటారు. ముందుగా ప్రకటన.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: Yes, yes.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఇక వార్తల వివరంగా. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆక్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, ఉజ్వల భవిష్యత్తు పట్ల నిబద్ధతపై భారత్ న్యూజిలాండ్ దేశ సంబంధాలు నిర్మించబడ్డాయని అన్నారు. ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు, క్రిస్టియన్ చర్చ్ నుంచి క్విన్స్టోన్ వరకు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషించారని మోదీ అన్నారు. భారత్ న్యూజిలాండ్ సంబంధాలకు బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని చెబుతూ ప్రధానమంత్రి, ఈ కార్యక్రమానికి హాజరైన న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్ ఆ దేశ ప్రభుత్వ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: హర్ యుగ్ మే హర్ దౌర్ మే భారత్ నే ఖుద్ కో ట్రాన్స్ఫార్మ్ కియా హై ఔర్ ఇస్కా కారణ్ హై హమారీ సీఖనే కీ లలక్. భారత్ సబ్సే సీఖతా హై, హమారే లియే సామనే వాలే దేశ్ కీ జనసంఖ్యా నహీ, జన కళ్యాణ్ కీ భావనా మాయనే రఖతీ హై. ఔర్ ఇస్లియే హమనే న్యూజిలాండ్ సే భీ బహుత్ కుచ్ సీఖా హై. న్యూజిలాండ్ దునియా కా వో దేశ్ హై జిస్నే సబ్సే పహలే మహిళాఓ కో వోటింగ్ కా రైట్ దియా థా.
0: కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల చారిత్రాత్మక పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగి బయలుదేరారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన దోహదపడింది. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పాడి పశుసంవర్ధక రంగాలతో సహా పలు రంగాల్లో ఇరు దేశాల నాయకులు 5 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి లుక్సన్ మాట్లాడుతూ, భారత్ ఒక నమ్మకమైన మిత్రదేశమని, న్యూజిలాండ్ ప్రగతికి భారతీయ సమాజం చేసిన కృషిని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందించారు. ప్రధానమంత్రి మోదీ, ప్రధానమంత్రి లుక్సన్ ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటన భారత్ న్యూజిలాండ్ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయమని మోదీ చెప్పారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ మంత్రి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గొప్ప స్వాతంత్ర సమర యోధుడని, దేశానికి విశేష సేవలందించిన జాతీయ నాయకుడని అమిత్ షా కొనియాడారు. దేశ నిర్మాణంలో గ్రంథాలయాల పాత్రను ప్రస్తావిస్తూ, ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాలను పాఠశాలలతో అనుసంధానించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.
2: కిశోరోనే ఔర్ యువాఓనే అప్నే రుచికి విషయ ఛాన్ లేనే చాహియే ఔర్ సునే సునాయే జ్ఞాన్ కి బగర్ హమారే రుచికి విషయమే జిన్హోనే పూరా జీవన్ ఖపా దియా హై, జిన్హోనే పూరా జీవన్ లగా దియా హై, ఐసే లోగోనే జో అప్నే అనుభవ, అప్నే విచార్, అప్నా చింతన్ ఔర్ చింతన్ కి వ్యవహారితా जो पुस्तकों में अंकित की है उसको पढ़ना चाहिए. ये बहुत बड़ा मौका है दिल्ली के युवाओं के लिए कि फ्री ऑफ कॉस्ट 32,000 पुस्तक और 1 करोड़ ई बुक का एक्सेस है.
0: హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణే, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలియజేశారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన ఒక పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశం

0: దేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 500,000 కోట్లను కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ నాంపల్లితో సహా 43 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలియజేశారు.
1: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే రాజ్యాంగం ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత అత్యంత ముఖ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. బీహార్లోని గయా జిల్లాలో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత, ప్రజల పట్ల జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వియట్నాంలోని ఫ్యూ క్వాక్ దివి సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోట్ ఈరోజు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్లు సమాచారం. 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బందితో వెళ్తున్న ఈ పడవ హాన్ మే రూట్ నో ద్వీపానికి సుమారు 400 మీటర్ల దూరంలో బోల్తాపడింది. ఘటనా సమాచారాన్ని అందుకున్న అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు హనాయ్లోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వియట్నాంలోని ఫ్యూవాక్ ద్వీపం సమీపంలో భారత పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం తెలియజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్దికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాది అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహించినట్లు సామాజిక మాధ్యమ వేదికగా మంత్రి తెలియజేశారు. పిల్లల మధ్య సరైన అంతరం ఉంటే కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయని, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని బలపరుస్తాయని నడ్డా పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈరోజు జరిగిన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పర్యావరణహిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలను అవలంబించడం ద్వారా రోడ్డు, రైళ్లు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలియజేశారు. పటిష్టమైన సముద్ర తీర రవాణా రంగంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాలు చర్చించాయని మంత్రి పేర్కొన్నారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో జ్యోతి సురేఖ వెన్నం, కృతికా ప్రదీప్, చికిత తనపడతీలతో కూడిన భారత మహిళల జట్టు రజత పథకాన్ని సాధించింది. భారత్ కొలంబియా మధ్య జరిగిన ఫైనల్ పోటీలో కొలంబియా 228-232 తేడాతో భారత్పై విజయం సాధించింది. మరోవైపు కృతికా ప్రదీప్ మహిళల విభాగంలో సెమీఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో ఆమె మలేషియాకు చెందిన ఫాతి నూర్ఫ్ తేహాతో తలపడతారు. లోక్సభ, రాష్ట శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పరిపాలన బలోపేతమవుతుందని, ఖర్చులు తగ్గుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎంపీ పీపీ చౌదరి అన్నారు. గోవాలో పీపీ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 41 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, ప్రజలు, ఇతర సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుందని తెలియజేశారు. ఈ కమిటీ పర్యటిస్తున్న 9వ రాష్ట్రం గోవా అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఈ కమిటీకి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధాని

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కిసాన్ వాణి.

0: ఇవాల్టి కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ గురించి డాక్టర్ వై సౌభాగ్యమ్మ గారి ప్రసంగం ఉంటుంది. అలాగే ప్రకటనలు, జానపద గీతాలు వింటారు. ముందుగా ప్రకటన.
1: क्या कर रहा है? इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का.
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
2: परम तो सभी डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं. खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి పర్యావరణ పరిరక్షణ గురించి డాక్టర్ వై సౌభాగ్యమ్మ గారి ప్రసంగం.
4: సువిశాలమైన మన భారతదేశం ఉష్ణమండలమగుటచే భౌగోళికంగా అనేక వాతావరణాలను కలిగి ఉంది. అందువలననే మన దేశం అనేక అటవీ ప్రాంతాలతో, పచ్చటి వృక్షజాతులతోనూ, విలక్షణమైన వింతైన లక్షణాలు కలిగిన అనేక జాతుల వన్యమృగాలను, వృక్షజాతులను కలిగి ఉంది. పెంపుడు జంతువులైన సాధు జంతువులు అనగా ఆవులు, గేదెలు, కుక్కలు మొదలగునవి కానటువంటివి అడవులలో జీవించేవి మానవ ప్రమేయం లేని అటవీ ప్రాంతంలో జీవించే జీవజాలమును వన్యమృగాలు అంటారు. ఇవి అన్ని విధాలైన వాతావరణ వ్యవస్థలలో మనుగడ సాగిస్తున్నాయి. ఉదాహరణకు ఎడారులలోనూ, వర్షాలు ఎక్కువగా పడే అడవులలోనూ, పచ్చిక మైదానాలలోనూ, మానవ ప్రమేయం లేని వాతావరణంలోనూ అనగా అడవులలోనూ వన్యమృగాలు జీవిస్తున్నాయి. మానవుని స్వార్థ చింతనతో వేటాడడం, వాటి చర్మములతో అనేక వస్తువులను చేయటం, ఆహారం కొరకు చంపటం వలన వన్యమృగాల మనుగడకు ముప్పు వాటిల్లుచున్నది. ఎన్నో జీవరాశులు విలుప్తమైనాయి, కొన్ని విలుప్తం అవ్వబోతున్నాయి. ఉదాహరణకు కొన్ని జాతి హంసలు, డోడో పక్షులు విలుప్తమవగా, బట్టమేక పిట్టలు విలుప్తమవబోతున్నాయి. గుజరాత్, రాజస్థాన్ నుండి మన జిల్లాలోని రోళ్లపాడుకు వలస వస్తున్న ఈ బట్టమేక పిట్టలు విలుప్తమవుతున్నాయి. ఒకప్పుడు వేల సంఖ్యలోనున్న ఈ పిట్టలు, వాటి రుచికరమైన మాంసం కోసం బ్రిటిష్ సైనికులు వీటిని వేటాడి చంపి తినటం వలన వాటి సంఖ్య తగ్గిపోయిందనే ఒక వాదన ఉంది. అడవుల నరికివేత కూడా కొన్ని జీవరాశుల నశించిపోవుటకు కారణమై ఉంటుంది. వన్యప్రాణుల ఉనికికి ప్రమాదం వాటిల్లటంతో కొన్ని వలసపోవటం, కొన్ని అడవి జాతి మృగాలను మానవుడు మచ్చిక చేయటంతో సాధు జంతువులుగా మారి పెంపుడు జంతువులుగా ఉన్నాయి. ఉదాహరణకు ఆవులు మొదలగు ఆవులు మచ్చిక

పెరగటంతో సాధు జంతువులుగా పెంపుడు జంతువులుగా మారాయి. ఉదాహరణకు ఆవులు మొదలగు పశుగణాలు, పిల్లులు, చిట్టెలకలు, మరికొన్ని జీవరాశులను కొన్ని మతాల వారు పవిత్రంగా ఎంచి పూజించుట వలన అవి మనుగడ సాగిస్తున్నాయి. 1970 సంవత్సరం నుండి 2014 వరకు సేకరించిన గణాంకముల ద్వారా ప్రపంచ వన్యప్రాణుల సంఖ్య ఒకప్పటికన్నా ఇప్పుడు 52% వరకు తగ్గినట్లు తెలియచున్నది. మానవ వినోదాలకైతేనేమి, వారి స్వప్రయోజనాలకైతేనేమి, వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలుస్తోంది. రాతియుగపు మానవుని కాలంలో వారు కేవలం జంతువులు, కొన్ని మొక్కలపై ఆధారపడటంతో, వాటిని వేటాడటంతో కొన్ని జంతువులు విలుప్తమవటం జరిగిందని పురాజీవ శాస్త్రం వలన మనం తెలుసుకోవచ్చును. కొన్ని ప్రపంచ దేశాలలోని ప్రజలు ఇప్పటికీ వారి ఆహారం కోసం చేపలు, మరికొన్ని జీవరాశులను వేటాడటం వలన వాటి సంఖ్య తగ్గటం సంభవిస్తోంది. అంతేకాక కొన్ని వృక్ష జాతులను ఔషధాలుగాను ఆహారంగాను ఉపయోగిస్తున్నారు మానవులు. రాయగఢలోని మునిగుడ, బిసాయ్, కటక్ మండలాలలోని కొందరు ఆదివాసులు తమకు సహజంగా లభించే ఈ అడవుల నుంచి కొన్ని ఆహారంగాను కొన్ని ఔషధాలంగాను వాడుతున్నారు. ఉదాహరణకి మిల్లెట్లు వర్షాధార పంటల వలన లభించేవి, అడవి నుంచి లభించే కూరగాయలు, పండ్లు వీరు ముఖ్యంగా వాడుతున్నారు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఆర్థికంగా ఆదాయాన్ని పెంచే ఉద్దేశ్యంతో క్యాష్ పంటలైన పొగాకు, యూకలిప్టస్, టేకు, టింబర్ అనగా కలప మొదలగున అడవులలో సహజంగా ఉన్న ఆ మొక్కలను నరికివేసి వీటిని వేశారు. తద్వారా ఆ చుట్టూ ఉన్న ఆదివాసులు వారికి లభించే ఔషధాలు, ఆహారము, కూరగాయలు, పండ్లు లభించక వారి పిల్లలు మాల్ న్యూట్రిషన్తో, ఆహారలేమితో బాధపడి అందువలన వారి ఆరోగ్యమునకు నష్టము కలిగింది. ఆదివాసీ స్త్రీలందరూ ఈ విషయమును కలగచేసుకొని నిరాహార దీక్షలు, ఉద్యమాలు చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో ఉడంబడిక చేసుకుని మళ్ళీ వారి ఆహార వృక్షాలను పండించుకున్నారని ద ఫారెస్ట్ ఆన్ దేర్ ప్లేట్స్ అనే శీర్షికతో 25 సెప్టెంబర్ 2016 హిందూ పేపర్లో అనురాధా సేన్ అను ఒక జర్నలిస్టు ఈ ఆర్టికల్ను రచించారు. దీనిని బట్టి మనకు తెలిసింది ఏమిటి అంటే మళ్ళీ అడవులు వారి ఆకలిని తీర్చగలిగింది. ఆ మొక్కలు మళ్ళీ స్థానికులకు జీవనాధారమైనాయి. వాటి మనుగడ మళ్ళీ కొనసాగింది. ఈ విధంగా ఆ స్త్రీలు తమ అటవీ సంపదని పరిరక్షించుకున్నటేగాక సమాజానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచినారు. అరుదైన వన్యమృగాలకు, విలక్షణమైన వృక్షజాతికి, ఔషధ మొక్కలకు మన అడవులు ప్రసిద్ధి చెందినాయి. మన అడవులు మన దేశ విస్తీర్ణంలో 4% వరకు ఆక్రమిస్తున్నట్లు తెలుస్తుంది. మన దేశంలో 92 వన్యమృగ జాతీయ ఉద్యానవనాలలో 480 వరకు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయని, ఈ జాతీయ 23 అభయారణ్యాలలో వివిధ జాతి పులులు సంరక్షింపబడుతున్నాయని తెలుస్తుంది. మన దేశంలో రమారమి 350 క్షీరదాలు, దగ్గర ప్రపంచంలోని 202 పక్షిజాతులలో 1200 పక్షిజాతులు మొత్తం మన దేశంలోనే లభిస్తున్నాయి. 32,000 మించి కీటకాలను మన దేశంలో మనం చూడగలుగుతున్నాము. వీటిలో చేపలు, సరీసృపాలు, ఉభయచరాలు ఉన్నాయి. వీటిని చూడాలనుకునే వారికి కమనీయ దృశ్యాలతోనున్న మన దేశ అడవులను చూడుటకు ఏ వాహనాలు లేక మరికొన్ని జంతువులు లేక స్వారీ చేస్తే ఏనుగులు వాటి మీద వెళ్ళి చూడవచ్చును. మరి ఇతర దేశాలలోని కమనీయ అటవీ దృశ్యాలు మన దేశంలో కనిపిస్తున్నమనటకు అతిశయోక్తి కాదు. విలుప్తమవుతున్న చిరుతలు, పులులు, ఆసియా ఏనుగులు, సింహాలు, మంచు చిరుత, స్నో లెపర్డ్, సైబీరియా కొంగలు సంరక్షింపబడుతున్నాయి మన ఈ సంరక్షణ కేంద్రాలలో. నేషనల్ పార్క్స్లో ఇంకను ముఖ్యంగా అనేక క్షీరదాలు. ఉత్తరాంచల్లోని కార్బెట్ జాతీయ వన్యమృగ సంరక్షణ కేంద్రములో ఉన్నాయి. వాటి సహజ స్థితిలో వీటిని చూడాలనుకునేవారు ప్రవేశానికి అనుమతి లభించి లోపలే వెళ్ళి దర్శించారు.

ఉంచవచ్చును. 90,000 రకాల జంతు జాతులుండగా ప్రపంచంలో, అందులో మనకు ఇందాక చెప్పినట్లు 350 జాతులు క్షీరదాలు, 1200 పక్షి జాతులు, 50,000 వృక్ష జాతులు మన దేశంలో. వీటిలో మనకు కొన్ని ముఖ్యమైన వృక్ష జాతులు మన దేశంలో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఆసియా ఏనుగులు, బెంగాల్ పులులు, ఆసియా సింహాలు, హిందూ దేశపు రైనోసిరాలు, వివిధ జాతి కోతులు, పిల్లులు మొదలగునవి ఉన్నాయి. అస్సాము నందలి ఖజరంగా జాతీయ వన్య సంరక్షణ కేంద్రంలో ఆసియా రైనోసిరాలు ముఖ్యమైనటువంటి, అందులో ఒక కొమ్ము వన్ హాండ్ రైనోసిరాలు ప్రసిద్ధి చెందినాయి. రాజ టీవీతో తిరుగుతున్న ఆసియా ఏనుగులు, ఎలుగుబంటులు, సింహాలు, చిరుతలు కూడా ఈ ఖజరంగా పార్కులో ఉన్నాయి. మన దేశ భౌగోళిక పరిస్థితుల రీత్యా సమశీతోష్ణ పరిస్థితుల వలన మన దేశంలో వైవిధ్యతను కలిగిన క్షీరదాలు, అడవిదున్నలు అనగా బైసన్లు, గార్లు, హిమాలయన్ గొర్రెలు, నీల్గాయలు, స్వాంప్ జింకలు మొదలగునవి. అవి కాకుండా క్లౌడెడ్ లెపర్డ్లు, అడవి పిల్లులు, మార్బుల్ చిరుతలు, మచ్చల చిరుతలు, మంచు చిరుతలు ఉన్నాయి. నెమళ్ళు, చిలుకలు, మైనాలు, బాతులు, హార్న్ బిల్లులు, పారాకీట్లు, కింగ్ ఫిషర్లు అనగా నీలి బుచ్చగాళ్ళు అంటారు. అవి కాకుండా మొసళ్ళు, గరియళ్ళు ఉన్నాయి. 446 సరీసృప జాతులుంటే వీటిలో ఈ 2 సరీసృపాలు అనగా మొసళ్ళు, గరియళ్ళు ఇవి మన గంగానది మొదలగు నదులలోనూ ఇంకనూ ఉన్నాయి. పాములు, ఉప్పునీటి పాములు, పైతానులు సైతం మన అడవులలోనూ, అందరి నీటి వనరులలోనూ నివసిస్తున్నాయి. ప్రకృతిలో స్వాభావికంగా జరిగే భూకంపాలు, వరదలు, నేలు కొట్టుకుని పోవుట, భారీ వర్షాల వలన కొన్ని వృక్షజాతులు, కొన్ని వన్యమృగాలు నశించిపోతుంటాయి. విలుప్తమవ్వబోతున్న జాతులను చూస్తే 77 రకాల క్షీరదాలు, 72 జాతుల పక్షులు, 17 జాతుల సరీసృపాలు, రకాల ఉభయచరాలు, 3 రకాల ఉభయచరాలులోని ప్రత్యేకమైనటువంటి కొన్ని జాతులు మన దేశంలో విలుప్తమవుతున్నట్లు గణాంకములు తెలియజేయుచున్నాయి. ప్రకృతి ఆరాధనలో మనకు అనాది నుండి వస్తున్నవే, సాంప్రదాయకంగాను సనాతనంగాను చేసే పూజలు మనకు తెలిసినవే. నాగుల చవితికి పాములకు పాలు పోయటం, జమ్మి వృక్షాలను ఆరాధించటం, ఇవన్నీ జంతువులపై మనకున్న ప్రేమను సూచించటమేగాక వాటిని పరిరక్షించటం కూడా ఒక బాధ్యతగా తెలియజేస్తున్నాయి. జార్ఖండ్ నందలి పల్లెలు కొండ జాతిలోనూ అడవులలోనూ నివసించే ముండా, హో, సంతాల్, బిర్జియా జాతికి చెందినవారు చైత్రమాసంలో చంద్రోదయం తర్వాత 3 రోజులకు వచ్చే సాహుల్ అనగా వసంత ఋతువు ఆగమనంతో వచ్చే ఈ పండుగ రోజున సాల్ అనే వృక్షానికి వీరు పూజ చేస్తారట. ఇది వారి ఆచారమట. ఇది ప్రకృతిని గౌరవించడమే కదా, అంతేకాకుండా వాతావరణంలో ఉండే వృక్షాలను పరిరక్షించుటచే అచ్చటి ఇకోసిస్టంలో ఉన్న కొన్ని జీవరాశులు అచ్చట మనగలుగుతున్నాయి. అంతేకాకుండా వాతావరణ సమతుల్యతను అవి కాపాడుతున్నట్లు తెలుస్తోంది. పురాణంలో సాల్ వృక్షానికి పూజ చేయటమును గురించి చెప్పబడిందని, అగ్నిపురాణంలో చెప్పబడిందని తెలుస్తోంది. ప్రపంచంలోనున్న మొత్తం పులులలో 60% పులులు మన దేశంలోనే ఉన్నాయట. 5% ఆసియా ఏనుగులు, 80% ఒక కొమ్ము అనగా యూనికార్న్ రైనోసిరాలు, ఆసియా సింహాలు, చిరుతలు మన దేశంలోనే ఉన్నాయి. వన్యమృగాల వైవిధ్యతను చూపు అనేక జాతి జీవరాశులు మన దేశంలో ఉన్నాయి. మన జాతి మనుగడకు అడవుల సంరక్షణ, వన్యమృగ సంరక్షణ అవసరం. కావున వన్యజీవరాశుల రక్షణ కోసం ప్రభుత్వం కొన్ని చట్టాలను చేసింది. ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనగా 1972 వన్యజాతి సంరక్షణ అను ఒక చట్టబద్ధమైన ఒక రూల్ను పార్లమెంటులో ప్రవేశపెట్టినారు. అది 1972 సంవత్సరంలో ఇందాక చెప్పినట్లు అది పాస్ అయింది. దీనివలన వృక్ష జంతు సంరక్షణ సాధ్యమైంది. 1972 సంవత్సరం ముందు మన దేశంలో 5 మాత్రమే జాతీయ జంతు సంరక్షణ కేంద్రాలు ఉండేవని తెలుస్తుంది. ఇప్పుడు అవి 80 నుంచి 120 దాకా పెరిగినట్లు గణాంకములు తెలియచేయుచున్నాయి. 1972 యాక్ట్ ప్రకారం ప్రభుత్వం అనేక మంది డైరెక్టర్లను,
ఫారెస్ట్ ఆఫీసర్లను

0: అపాయింట్ చేసినట్లు తద్వారా వైల్డ్ లైఫ్ అడ్వైజర్స్ను వేశారు. వైల్డ్ లైఫ్ అడ్వైజరీ బోర్డును నియమించారు. వీరి పని ఏమిటంటే వేటాడుటను ఆపటము, ఎన్ని వన్యమృగాలు పట్టుకోబడ్డాయి, ఎన్నింటిని చంపినారు అనుటను రికార్డులలో భద్రపరచటము, కొన్ని మార్లు కొన్ని వైల్డ్ అనిమల్స్ను తప్పనిసరిగా అయినప్పుడు వాటిని వేటాడుటకు అనుమతించటమును, కొన్ని ప్రత్యేక పనుల కోసం అనుమతి ఇవ్వటము, అడవి జంతువులను పట్టుకొనుట కానీ లేక చంపటము కానీ చేసినట్లయితే వారి లైసెన్సులను రద్దు చేయటము, ఏమైనా అప్పీళ్ళు ఉంటే వాటిని పరిశీలించటము, చిన్న శిశు మృగాలను ఆడ మృగాలను వేటాడటమును నిలిపివేయటము, అటవీ ప్రదేశానికి నియమిత కాలమును అటవీ ప్రవేశానికి నియమిత కాలమును ఆదేశించుట, వీటిని ఈ యొక్క సంస్థ ఆచరించటము అమలు చేయటము జరుగుతుంది. ఇంకను కొన్ని వారు బాధ్యతలను తెలియజేయటమును కూడా మనకు తెలుస్తోంది. వేటాడటమును ఆపివేయటమే మొదలగు వృక్షజాతిని కాపాడటమే కాకుండా వేటాడటమును ఆపివేయటమే కాకుండా వృక్షజాతిని సంరక్షించే బాధ్యతను కూడా, అందుకు తగిన కొన్ని ప్రమాణాలను కూడా చట్టబద్ధీకరించినారు. ప్రత్యేక వన్యజాతి మొక్కలను పీకటము, వేర్లతో సహా లాగటమును ఆపుట, వృక్షజాతిని తరలించుటకు ప్రత్యేక అనుమతులు ఇవ్వటమును, ప్రత్యేకతగా గుర్తించబడిన మొక్కలను పెంచటము, అనుమతించిన మొక్కలనే సాగు చేయటము, ఈ మొక్కల నిలువను గణాంకముల ద్వారా తెలియచేయటమును, అనుమతి లభించిన మొక్కలనే సంగ్రహించటము కొనటమును కూడా ఇందులో ఉన్నాయి. అటవీ సంపదను ప్రభుత్వ ఆస్తులుగానే నిర్ధారించడం జరిగింది. జంతుశాలలను అనగా జూలను అనుమతించటము, అన్ని వన్యప్రాణులు వన్య మొక్కలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలియజేయటము, వాటితో వ్యాపారమును అనగా ఏనుగు దంతమును, మొసలి చర్మాలు, పులి చర్మాలు, పాము చర్మాలు, పాము కుబుసములు మొదలగునవి, వీటి ద్వారా చేసేటువంటి వస్తువుల తయారీని, కొన్ని జింక చర్మాలతో కూడా వస్తువులను తయారీ చేయటమును మనం గమనించవచ్చును. వీటినన్నిటినీ చట్టరీత్యా ఆపివేయటము, అరికట్టటము, తద్వారా వన్య సంపదను పెంచటము, ఇది వీరి ప్రభుత్వము యొక్క ప్రత్యేకతంగా మనం గమనించేటువంటి చట్టబద్ధీకరింపబడినటువంటి కొన్ని రూల్స్ను మనము చూడవచ్చును. వృక్షజాతులను కాపాడగలిగిన నాడు ఈ వన్యజాతులను కాపాడిన నాడు పచ్చని అడవులతోనూ అందలి వన్యప్రాణులతోనూ సుభిక్షంగా ఉన్ననాడు మాన కళ్యాణం జరుగుతుంది. అటవీ సంపదే మన దేశ సంపద. ఇది గ్రహించి ప్రతి పౌరుడు తన వంతు సేవలను ప్రభుత్వానికి అందించి దేశ ప్రగతికి తోడ్పడుదురుగాక.
1: మీరింతవరకు పర్యావరణ పరిరక్షణ గురించి డాక్టర్ వై సౌభాగ్యమ్మ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ప్రకటనలు.

0: 5. ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు గ్రేడియే రకం 2,320 రూపాయలు, జొన్న
0: హైబ్రిడ్
1: 3,371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3,421 రూపాయి, సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290 రూపాయలు, మొక్కజొన్న 2,225 రూపాయలు, కందులు 7,550 రూపాయలు, పెసలు 8,682 రూపాయలు, మినుములు 7,400 రూపాయలు, వేరుశెనగ 6,783 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7,280 రూపాయలు, సోయాబీన్ 4,892 రూపాయలు, నువ్వులు 9,267 రూపాయలు, నల్ల నువ్వులు 8,717 రూపాయలు, పత్తి మధ్యరకం 7,121 రూపాయి, పత్తి మేలు రకం 7,521 రూపాయి.
0: గమనిక విన్నారు.

0: ఇవాల్టి మహిళ ప్రభ స్త్రీల కార్యక్రమంలో తెలుగు సాహిత్యంలో పేరడి ఈ అంశం గురించి శ్రీమతి ఎం భానుమతి గారి ప్రసంగం వింటారు.
1: పేరడి అంటే అనుకరణ. అనుకరణ చెయ్యని ప్రాణి ఈ సృష్టిలో ఉండదు. శిశువు పుట్టింది మొదలు తన పరిసరాలను గ్రహిస్తూ అనుకరిస్తుంది, ముఖ్యంగా తల్లిదండ్రులను అనుకరిస్తూ ఎదుగుతుంది. పేరడి అనగా సాహిత్య రీత్యా చేసిన వెక్కిరింత, సున్నితమైన హాస్యము, సుకుమారమైన చమత్కారము పేరడి ముఖ్యమైన గుణాలు. కళారంగంలో ఈ అనుకరణ సర్వసామాన్యంగా ఉంటుంది. సాహిత్యంలో పేరడిని వికట కవిత్వము, హేళనా కావ్యము, వికటానుకరణము, వక్రానుకరణము, వినోదానుకరణము అని పలువురు ఇలా పలు పేర్లు సూచించారు. పేరడి స్వతంత్ర రచన కాదు, అనుకరణ.

సాహితీలోకంలో సుప్రసిద్ధమైనది. కలనాటి ధనము కరగల నాటికి దాచ కమల గర్భుని వశమా, నెలనడిమి నాటి వెన్నెల అలవడునే గాదెబోయ అనువసని సికిన్ అను పెద్దన చాటుకు అధిక్షేపంగా రామకృష్ణుడు ఎమితిని చెపితివి కపితము, భ్రమపడి వెరిపుచ్చకాయ వడిదిని చెపితో, ఉమెతకాయ తిని చెపితో అమవసనిసి అన్న మాట అలసని పెద్దన అన్నాడు. అతి ప్రాచీన భాషల్లో ఒకటైన సంస్కృతంలో కూడా ఈ పేరడీ ప్రక్రియ కనపడడం ఒక విశేషం. పేరడీ కవులు పరమ పవిత్రమైన వేదాలను పేరడీ చేశారు. భోజనప్రియుడైన కొంతమంది పేరడీ కవులు వేదంలోని చమకాన్ని ఇడ్లీచమే, ఉప్మాచమే, పూరీచమే, చట్నీచమే, చపాతీచమే అని పేరడీ వ్రాశారు, అనుకరించారు. ఒక హాస్యకవి టీ యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ చెప్పిన పేరడీ శ్లోకం, కాఫీ పానంచ టీ పానం నిశ్రేయసకరే ఉభే, కాఫీ టీ పానమోర్ మధ్యేటి టీ పానం విశేష్యతే. కాఫీ త్రాగడం టీ త్రాగడం రెండూ ఆరోగ్యకరమే, కానీ ఈ రెండింటిలో కాఫీ కన్నా టీ మరింత ఆరోగ్యకరం. కాఫీ మరియు టీ ఈ రెండూ ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ రెండింటిలోనూ టీయే మంచిదంటారు కవి. అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలికారు. ముందుగా కాలకూట విషం వచ్చింది, ఆ తర్వాత పీయూషం అంటే అమృతం వచ్చింది. రాక్షసులకు కాలకూటం దొరికింది, దేవతలు అమృతం పొందారు. ఇది అంతా గమనిస్తున్న మానవులకు కోపం వచ్చి వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. అందరికీ అన్నీ అందాయి, మాకేమీ లేదా అని అడిగారు నిష్ఠూరంగా. బ్రహ్మ వాళ్లను సంతృప్తిపరచడానికి కాలకూటంలోంచి కాను, పీయూషంలో నుంచి పీని వేరు చేసి కాఫీ తయారు చేసిస్తే కానీ వారు ఊరుకోలేదు. అందుకే కాలకూటంచ దైత్యానాం పీయూషంచ దివేకసాం ఉభయమిడిత్వం మర్త్యానాం కాఫీ భూలోకవాసినం అన్నారు పెద్దలు. ఇటువంటి చక్కని పేరడీ కవితలు సంస్కృత భాషలో కోకొల్లలుగా ఉన్నాయి. తెలుగులో శ్రీశ్రీ గారి మీద వచ్చినన్ని పేరడీలు మరే ఇతర కవుల మీద రాలేదు. ఆధునిక సాహిత్యంలో పేరడీకి మారుపేరుగా నిలిచిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు సుప్రసిద్ధులు. వీరు

0: పచ్చడి, ఆవకాయి పెసరప్పడము, తెగిపోయిన పాత చెప్పులు, పిచ్చాడి ప్రలాపం, కోపం, వైజాగ్లో కారాకిళ్ళి, సామానోయ్ సరదా పాటకు అని శాస్త్రిగారు పేరడీ చేశారు. రుక్మిణీనాథ శాస్త్రిగారు తర్వాత పేరడీ ప్రక్రియలో ప్రసిద్ధులు మాచిరాచు దేవిప్రసాద్ గారు. పేరడీని ఈయన వికట కవిత్వం అన్నారు. శ్రీశ్రీ గారు వ్రాసిన దేశ చరిత్రకు పేరడీగా ఏ రోడ్డు చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం, రహదారి చరిత్ర సమస్తం ధూళిధూసర పరిణ్యస్తం, రహదారి చరిత్ర సమస్తం యాతాయాత జన సంయుక్తం, రహదారి చరిత్ర సమస్తం పదిక వాహన ప్రయాణ సిక్తం, భూంకార గర్జిత దిగ్భాంగం చక్రాంగజ్వలిత సమస్తాంగం, రహదారి చరిత్ర సమస్తం పైజామాలను పాడు చేయడం అంటూ రహదారుల దుస్థితిని వర్ణించారు. శ్రీశ్రీ గారి ప్రసిద్ధమైన నేను సైతం కవితకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, నేను సైతం తెల్ల జుట్టుకు నల్ల రంగును కొనుక్కొచ్చాను, నేను సైతం నల్ల రంగును తెల్ల జుట్టుకు రాసి దువ్వాను, ఇంత చేసి ఇంత క్రితమే తిరుపతయ్యకు జుట్టునిచ్చాను అంటూ చక్కని పేరడీ రాశారు. అలాగే జొన్నవిత్తుల గారు ఆత్రేయ గారు వ్రాసిన కడవెత్తుకొచ్చింది కన్నపిల్ల పాటకు పరిగెత్తుకొచ్చింది పిచ్చి కుక్క, అది కరిచింది కచ్చాగా కాలు పిక్క అని అందరినీ నవ్వించారు. శ్రీశ్రీ గారు సిరిసిరిమువ్వ శతకాన్ని రచించారు. అందులో అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతీ శతకం పద్యానికి రాసిన పేరడి, ఎప్పుడు పడితే అప్పుడు కప్పెడు కాఫీ నొసంగగలిగిన సుజనుల్, చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూర చొరకుము మువ్వా అంటూ కాఫీదాతలను కీర్తించారు. సుప్రసిద్ధ కవి అయిన రాయప్రోల్ సుబ్బారావు గారు రచించిన ఏ దేశమేగినా ఎందుకాలినా గేయానికి ద్వాదశి నాగేశ్వర శాస్త్రి గారు, ఏ కాలేజీకేగినా ఎందుకాలినా ఏ మేస్టర్ వచ్చినా ఎవరేమనినా చెయ్యరా అల్లరి నిర్భయముగాను నిలుపరా నీ జాతి వారసత్వమును అని పేరడి రచించారు. శ్రీశ్రీ గారే తన రచనైన ఏవి తల్లి నిరుడు కురిసిన హిమసమూహములు అన్న గీతానికి ఏరి తల్లి నిరుడు మురిసిన ఇనుపరచయితలు అంటూ పేరడీ వ్రాశారు. ఈ పేరడీలు పద్యానికో పాటకో పరిమితం కాలేదు, సాహిత్యానికి కూడా విస్తరించాయి. తెలుగు నవలారంగంలో చరిత్ర సృష్టించిన ఎండమూరి వీరేంద్రనాథులు రచించిన తులసీదళం నవలను అధిక్షేపిస్తూ సంగీతారెడ్డి గారు వేపమండలు అనే నవలను రచించారు. ఈ నవలలలో ఈమె తులసీదళంలోని పేర్లను, కథను, సంఘటనలను, పాత్రలను, పదప్రయోగాలను పూర్తిగా అనుకరిస్తూ అతిశయించి చూపుతూ రచించారు. ఈ సంగీతారెడ్డి ఎవరో కాదు, ఎండమూరే. తన రచన మీద తానే పేరడి వ్రాసుకుని పాఠకుల్ని ఆశ్చర్యపరిచారు. పేరడి రచనలో ప్రసిద్ధి వహించిన మరో రచయిత శ్రీ రమణ గారు. విశ్వనాథ, అడవి బాపిరాజు లాంటి రచయితల శైలిని అనుకరిస్తూ ఎన్నో పేరడీలను రచించారు. తెలుగులో తొలిసారిగా పేరడీల సంకలనం చేసి ప్రచురించి పేరు పొందారు. జానపద సాహిత్యంలో కూడా ఈ పేరడీ ప్రవేశించింది. బావామరుదుల వికటాలు, నాగవల్లి పాటలు, అల్లుడి మీద పాటలు, విందుల పాటల్లో పేరడీ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇంకా చిలకమర్తి వారి చేతిలో పేరడీ వీరవిహారం చేసింది. ఆయన పంచాంగ ఫలితాలను ఆట పట్టించాడు. కాలక్రమంలో శతకాలు, ప్రసిద్ధ కవితలు, నవలలు, కథలు ఇలా అన్నింటికీ పేరడీలు వచ్చాయి. ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ఇతిశ్రీ పేరుతో సుమతీ శతకానికి పేరడిగా కుమతీ శతకం రాశారు. ఇటీవల ఐతా చంద్రయ్య గారు వేమన సుమతీ శతకాలు, మనుచరిత్ర, విజయ విలాసం, భాగవతం, భారతంలోని పద్యాల పేరడీలతో ఒక సంపుటి వెలువరించారు. ఇటీవల కాలంలో సినీ గీతాల మీద కూడా పేరడీలు లెక్కకు మిక్కిలుగా వస్తున్నాయి. పేరడీలు పాఠకుల్ని నవ్వించడంతో పాటు వారిలో ఒకంత ఆలోచన రేకెత్తిస్తాయి. సామాజిక సమస్యలపై అక్షరాల కొరడా కూడా జడిపిస్తాయి.
1: మీరింతవరకు తెలుగు సాహిత్యంలో పేరడి ఈ అంశం గురించి శ్రీమతి ఎం భానుమతి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

ఈ కార్యక్రమంలో మీరు ఫోన్ చేసి పాట వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 259611, మరొక నెంబర్ 259612, ఎస్టీడీ కోడ్ 0858.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు జయన్న మేడం.
0: ఎక్కడి నుంచి అండి?
1: రాజోల నుండి మేడం.
0: జయన్న గారు బాగున్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. ఏ సినిమా నుంచి వింటారండి పాట?
1: మేడం ఇంటింటి రామాయణ మేడం.
0: అందులో
1: అది వీణా వేణువైన పాట మీరు మేడం?
0: అవునండి.
1: ఆ పాట వినిపించండి.
0: మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినీత.
1: మేడం కోరుతున్నవారు
0: చెప్పండి.
1: రాజోల నుండి జయన్న, సంధ్య, శ్రీనిధి, దేవాన్స్ మేడం.
0: ఓకే అండి, మీ అందరి కోసం పాట.
1: మేడం ఈరోజు సంధ్యారాగంలో పాటలు చాలా మంచిగా వినిపించారు మేడం.
0: థ్యాంక్ యూ అండి. ఓకే అండి, పాట వినిద్దాం.
1: ఓకే మేడం.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో మల్లెపల్ల శ్రీరాములు అండి.
0: శ్రీరాములు గారు
1: మండలం కర్నూలు నంద్యాల జిల్లా.
0: ఓకే అండి, చెప్పండి ఏ సినిమా నుంచి వింటారండి పాట?
1: బొబ్బిలి పులిలో నుంచి. ఏయండి
0: అందులో ఏదండి?
1: ఏదో మంచి పాట మీరు కోరినది.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది వినిద్దామా మరి.
1: కోరిన సోపులు అరచ
0: చెప్పండి.
1: వైష్ణవి వైష్ణవి
0: ఫాస్ట్గా. ఓకే అండి,
1: చాంది చాంది.
0: ఓకే అండి, మీ కుటుంబ సభ్యులందరి కోసం పాట వచ్చేస్తుంది.
1: రైట్ మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ, వెల్కమ్.
1: రైట్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో మేడం.
2: హలో, కర్నూలు ఎఫ్ఎం అండి.
1: వ్యాపారలా మేడం?
2: చెప్పండి, మీ పేరు?
1: నా పేరు బాబు మేడం.
2: చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారండి బాబు గారు?
1: నాకు దీనిలో ఏం మేడం, మన పాతాల భైరవి, ఈ రామాయణ, బాలకృష్ణ.
2: ఓకే అండి.
1: వ్యాపార ప్రజల కోసం, నీకోసం, సూదపల్లె
2: పాట ఏదండి అందులో?
1: కలవరమాయే
2: మదిలో సాంగ్ ఉంది పాట, అందులో పాతాల భైరవిలో. ఈ సినిమాలో పాట వద్దండి. భైరవ ద్వీపంలో,
1: భైరవ ద్వీపం మేడం,
2: అందులో
1: ఇష్టం పాట మేడం.
2: ఓకే అండి, పాట వచ్చేస్తుంది మరి మీకోసం, మా కోసం, మీ వ్యాపారుల ప్రజలందరి కోసం. ఓకే అండి, ఓకే
1: సరే మేడం.

0: హలో, కర్నూలు ఎఫ్ఎం.
1: హలో,
0: చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి అండి?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: కొంచెం
0: చెప్పండి. నమస్తే అండి, మీ పేరు అండి?
1: మా పేరు డోర్ రామతుల్లా మేడం.
0: ఎక్కడి నుంచి?
1: డోర్ నుంచి మేడం.
0: చెప్పండి, మరి ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: కథానాయకుడు సినిమా మేడం.
0: ఏదండి?
1: రామారావు కథానాయకుడు.
0: కథానాయకుడు అందులో
1: ఏ పాట ఉన్నాయి మేడం?
0: వయస్సు మళ్ళిన ఒకటి ఉందండి, వినవయ్య రామయ్య. ఓకే అండి,
1: వినవయ్య రామయ్య అండి మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది మరి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: గుడ్ నైట్.
0: గుడ్ నైట్ అండి.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు? హలో, వెంకటయ్య గారు. ఎక్కడి నుంచి అండి? చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: భక్త కన్నప్ప మేడం.
0: ఓకే అండి. శ్రోతల పేర్లు ఉన్నాయండి? ఓకే అండి. మీరు కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామండి.
1: వినేద్దామండి. ఓకే మేడం.
0: ఓకే అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: మండలం ఉర్మిలపాల నుంచి హరి టైలర్ మేడం.
0: టైలర్ గారు హరి గారు?
1: అవును మేడం. బాగున్నారా?
0: టైలర్ అండి మీరు?
1: అవును మేడం.
0: ఓకే అండి, చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారండి పాట?
1: నాకు ఆయుధం సినిమా నుంచి ఓయిరాజు అనే సాంగ్.
0: ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట. ఓకే అండి, అందరికోసం పాట చేస్తుంది.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి, వెల్కమ్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి పయనమయ్యారు. భారత్ భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వియత్నాంలో స్పీడ్ బోట్ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి హెచ్చరించింది. ఇక వివరాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో ఈరోజు ఆక్లాండ్లో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వచ్చే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని నిర్ణయించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర రక్షణ సహకారాన్ని

0: రూపొందించుకోవడంతో పాటు భారత నౌకాదళం, న్యూజిలాండ్ రక్షణ దళాల మధ్య ఒప్పందం కుదిరింది. పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు, సమాచార మార్పిడిని వేగవంతం చేసేందుకు వీలుగా ప్రత్యేక మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ను ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న చర్చలు ఫలించి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ లక్సన్ హర్షం వెలిబుచ్చారు. ఈ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, తద్వారా ఇరు దేశాల వ్యాపార పారిశ్రామిక రంగాలకు భారీ లబ్ధి చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: दोनों देशों के बीच 9 महीनों के रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया है. ये आप सभी के लिए मार्केट एक्सेस, इन्वेस्टमेंट, सर्विसेज, टेक्नोलॉजी और टैलेंट मोबिलिटी के नए अवसर लेकर आएगा. हम 2030 तक द्विपक्षीय व्यापार को दोगुना बढ़ाएंगे. न्यूजीलैंड द्वारा अगले 15 वर्षों में भारत में $20 बिलियन का इन्वेस्टमेंट कमिटमेंट किया गया है.
0: ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, పారదర్శకత, సంపద వృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. సమకాలీన ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్య సమితిలో తక్షణమే సమూల సంస్కరణలు చేపట్టాలని భారత్, న్యూజిలాండ్ డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకొని ఈరోజు భారత్కు తిరిగి పయనమయ్యారు. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలక మైలురాయిగా నిలిచింది. వియత్నాంలో ఈరోజు భారతీయ పర్యాటకులతో వెళుతున్న స్పీడ్ బోట్ సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెంది ఉంటారని వియత్నాం మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరో 21 మందిని రక్షణ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు 4 సిబ్బందితో కూడిన స్పీడ్ బోట్ ప్యూకోక్ ద్వీపంలో ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ప్రమాద తీవ్రత, బాధితుల పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ఘటనాస్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. వియత్నాంలోని పూక్వక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణం చేస్తున్న స్పీడ్ బోట్ బోల్తా పడ్డ ఘోర ప్రమాదంపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, వియత్నాం ప్రమాదంలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, హాచిమిన్ సిటీలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాయని వెల్లడించారు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ప్రవాస భారతీయ సమాజమే అత్యంత ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సమ్మేళనంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో పాటు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు హాజరు కావడం ఇరుదేశాల బంధానికి ఉన్న బలమైన రాజకీయ మద్దతుకు నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. న్యూజిలాండ్ ప్రభుత్వం తనకు అందించిన ఘన స్వాగతానికి, ఆతిథ్యానికి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని లక్సన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ ప్రధాని మాట్లాడుతూ భారత్ను తమ నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ బలమైన స్వయం సమృద్ధి, భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ సాంప్రదాయ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు ప్రాజెక్ట్ 17A శ్రేణికి చెందిన 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను కేంద్ర మంత్రి తూర్పు నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కేవలం 1.5 కాలంలోనే 6 అత్యాధునిక యుద్ధ నౌకలను నౌకాదళంలోకి చేర్చుకోవడం మన దేశ నౌకా నిర్మాణ సామర్థ్యానికి, వేగంగా ఎదుగుతున్న రక్షణ పారిశ్రామిక రంగానికి నిదర్శనమన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఒక నిలువెత్తు సాక్ష్యమని, ఇందులో 75% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్నే ఉపయోగించామని వెల్లడించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా అవతరించిందన్నారు. ప్రకృతి విపత్తుల్లో మానవతా సహాయం అందించడంలో భారత నౌకాదళం ఎల్లప్పుడూ ముందుంటుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: आज के समय में मैरिटाइम सिक्योरिटी, इकोनॉमिक सिक्योरिटी दोनों को अलग अलग करके नहीं देखा जा सकता. समुद्र हमारे सिक्योरिटी के साथ साथ हमारे व्यापार, हमारी एनर्जी सिक्योरिटी,

0: और हमारी इकोनॉमिक प्रोग्रेस की भी मैं मानता हूं कि एक लाइफ लाइन। पूरी दुनिया की निगाहें इंडो पैसिफिक रीजन पर। हमारे प्रधानमंत्री जी ने इसके लिए एक विजन दिया है, महासागर। भारत इस पूरे इंडो पैसिफिक रीजन में एक नेट सिक्योरिटी प्रोवाइडर के रूप में, एक भरोसेमंद साथी के रूप में उभरा है।
1: వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువతరం గ్రంథాలయాలతో అనుబంధాన్ని పెంచుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. న్యూఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయప్రకాష్ నారాయణ్ దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. దేశాన్ని, ప్రజలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి పుస్తక పఠనం ఎంతో అవసరమన్నారు. ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతి, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి గ్రంథాలయాలు ఒక శక్తివంతమైన సాధనమన్నారు. సమగ్ర స్థిరమైన దేశాభివృద్ధికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. కాన్పుకు కాన్పుకు మధ్య సరైన వ్యవధి ఉన్నప్పుడే కుటుంబాలు మరింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాయని స్పష్టం చేశారు. నాణ్యమైన కుటుంబ నియంత్రణ సేవలు మాతృ శిశు మరణాలను అరికట్టి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అసోం రాష్ట్రానికి వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం నెమ్మదించిందని వెల్లడించింది. హైదరాబాద్ను దేశంలోనే ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రైల్వే సమాచార సాంకేతిక శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన రక్షణ పారిశ్రామిక రంగ సదస్సులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి పూణె, చెన్నై, బెంగళూరు నగరాలను అనుసంధానిస్తూ బుల్లెట్ రైల్ కారిడార్లు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గడమే కాకుండా దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలపడుతుందని పేర్కొన్నారు. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న T20 సిరీస్లో భాగంగా చివరిది 5వ T20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ కడపటి వార్తలు అందేసరికి వికెట్ నష్టపోయి 153 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి పయనమయ్యారు. భారత్ భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వియత్నాంలో స్పీడ్ బోట్ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, లలిత గీతం వింటారు.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. గజల్స్ కార్యక్రమంలో గులాం అలీ ఉమేరా చెన్న ఆలపించిన హిందీ గజల్స్ ఇప్పుడు వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం ఇవాల్టి కార్యక్రమంలో చూడాలని ఉంది చిత్రం నుంచి పాటలు వింటారు. చిత్రానికి సాహిత్యం సమకూర్చారు వేటూరి, సంగీతం మణిశర్మ, గాయని గాయకులు హరిహరన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాత, స్వర్ణలత, ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం, శంకర్ మహదేవన్ బృందం. వినండి చూడాలని ఉంది చిత్రం నుండి పాటలు.

మీరు ఇంతవరకు వైజయంతి మూవీస్ వారి చూడాలని ఉంది చిత్రం నుంచి పాటలు విన్నారు. సాహిత్యం మేటూరి, సంగీతం మంజు శర్మ, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సుజాత, హరిహరన్, స్వర్ణలత, ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం, శంకర్ మహదేవన్ బృందం. ఇంతటితో ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం రాత్రి 10:33. ఇప్పుడు అలనాటి మధుర గీతాలు వింటారు. సంగీతానికి భాష లేదు, కానీ ఆ సంగీతాన్ని తన భాషగా మార్చుకుని కోట్లాది మంది గుండెలను తన స్వరంతో కట్టిపడేసిన తడిపిన గాన కోకిల ఎస్ జానకి గారు ఈరోజు మైసూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందుల వల్ల ఆమె ఆసుపత్రిలో చేరారు, కానీ దురదృష్టవశాత్తు కోలుకోలేకపోయారు. ఆమె మనవరాలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మరి ఇవాల్టి అలనాటి మధురగీతాలు కార్యక్రమంలో ఎస్ జానకి గారు తాను స్వయంగా ఆలపించిన, సహగాయకులతో కలిసి ఆలపించిన ఆపాత మధురాలు వినిపిస్తోంది మీ ఆకాశవాణి కర్నూలు ఎఫ్ఎం.

0: పదహారేల వయసు చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు చక్రవర్తి సంగీత సారథ్యంలో. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ముఖ్యంగా దక్షిణాది చిత్రసీమలో జానకమ్మ పేరు వినపడని రోజుంటూ ఉండదు. ఉదయం లేవగానే వినిపించే భక్తి గీతమైన, మధ్యాహ్నం అలరించే జానపదమైన, సాయంత్రం మనసును జోకొట్టే మెలోడీ అయిన ఆమె గొంతులో ప్రతి భావము ఒక అమృతాభిషేకం. శాస్త్రీయ సంగీతంలో ఎలాంటి సాంప్రదాయ శిక్షణ లేకపోయినా కేవలం దైవదత్తమైన ప్రతిభతో, స్వర విన్యాసాలతో ఆమె సృష్టించిన అద్భుతాలు అనన్య సామాన్యం.
1: చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా,

స్వాతిముత్యం చిత్రం కోసం ఎస్ జానకి గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఆలపించిన ఆత్రేయ గీతం ఇది, ఇళయరాజా స్వరకల్పనలో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి ఆమె పాడిన డ్యూయట్స్ సౌత్ ఇండియాలోని ఆల్ టైమ్ క్లాసిక్స్. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన పాటలు మనం ఎప్పటికీ మరవలేము. ఆమె కేవలం గాయని మాత్రమే కాదు, సంగీత దర్శకత్వం కూడా వహించారు. ఆమె ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఆలపించిన మరో గీతం సాగర సంగమం చిత్రం కోసం వేటూరి సాహిత్యానికి ఇళయరాజా స్వరపరిచిన ఈ పాట.

ఎస్ జానకి గారు 4 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఇందులో తెలుగు సినిమా సితారలోని వెన్నెల్లు గోదారి అందం అనే పాటకు గాను జాతీయ అవార్డు వచ్చింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా 33 స్టేట్ అవార్డులను అందుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన 10 నంది అవార్డులున్నాయి. మైసూర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు.

ఇక జానకమ్మ కేవలం పాడరండి, ఆ పాటలోని భావాన్ని పూర్తిగా పలికిస్తారు. అందుకే ఆమెను క్వీన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఆమె గొంతును ఒక చిన్న పాపల, నవ యవ్వనంలో ఉన్న అమ్మాయిలా లేదా ఒక ముసలవ్వలా మార్చి పాడటంలో సిద్ధ అస్త్రాలు.

సప్తపది చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆలపించిన ఈ గీతం వినండి కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో.

ఒకవైపు అమాయకత్వంతో కూడిన పసిపిల్లల గొంతును, మరోవైపు గంభీరమైన శాస్త్రీయ రాగాలను ఒకేలా పలికించగల ఆమె వాయిస్ మాడ్యులేషన్ సామర్థ్యం రాబోయే తరాల గాయని గాయకులకు ఒక గొప్ప పాఠ్యపుస్తకం. అవార్డుల కంటే ప్రేక్షకుల అభిమానమే మిన్నా అని నమ్మి తన 60 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఆమె పంచిన మధురానుభూతులు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. గాన కోకిలగా సంగీత ప్రపంచంలో ఆమె వదిలి వెళ్లిన స్వరముద్ర చెరపలేనిది. రూపంలో మనకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆమె పాడిన వేలాది పాటల రూపంలో జానకమ్మ నిత్యం ప్రతి సంగీత ప్రేమికుడి గుండెల్లో జీవిస్తూనే ఉంటారు. మరి ఈరోజు ఆమెకు నివాళి పలుకుతుంది ఆకాశవాణి.

వింటున్న పాటతో ఈనాటి అలనాటి మంత్రగీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 11:05 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.